ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం మొదటి రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం మే నెల 22వ తేదీ శుక్రవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 MHz ఈ ఎల్లటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 10 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలు కావస్తున్నది. మరి కొన్ని క్షణాల్లో హిందీలో 6:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ആകാശവാണി ആദിലാബാദ് വന്ദ 100.2 FM മനസ്സ് നിന്ദ ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి 10కి 11 గట్టేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పదిల్ల ఏడంబాకు అంబటాల సంగతుల కార్యక్రమంలో తిండితో మనం రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగము, గోండ్రల సంస్కృతి ఆచారాలు, కవి విశ్రాంత భాషోపాధ్యాయులు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగము, ఇంకా కైత కమ్మల నర్సింహులు స్వీయ కవితలు మొదలైన అంశాలుంటాయి.

ఎనిమిది గొట్టంగా హిందీలో, 8:30 ఆంగ్లంల వార్తల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. 8:30 భాసరచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత డాక్టర్ సామల సదాశివ రాసిన మలయ మారుతాలు నుండి ఓ ఖండిక, ప్రముఖ రచయిత ఆచంట జానకిరాం రాసిన నా స్మృతి పథం నుండి ఓ ఖండిక ప్రసారమవుతుంది. చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఇక పొద్దుగల 10:00 నుంచి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఇక 10:30 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక 3:00 నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. ఇక పుజ్జామట్టు 5:30 కథిందాం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుండి ఐక్యమత్యం కథ ప్రసారమవుతుంది. ఈ కథ రచన గరిపెల్లి అశోక్ కుమార్, చదివి వినిపిస్తారు జి జ్యోతి. అట్లనే స్నేహితులు కథల సంపుటి నుండి పక్షుల ప్రేమ కథను చదివి వినిపిస్తారు జి జ్యోతి. ఈ కథ రచన కన్నెగంటి అనసూయ. 5:45 పుజ్జామట్టు శక్తి స్త్రీల కార్యక్రమంలో అలంకరణ వస్తువుల తయారీతో స్వయం ఉపాధి. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు వాణితో జి గంగా మనపెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఇక పుజ్జామట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూరు మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడప అయ్యవాయి బృందం పాడిన జోళ్ల పాటలు మొదటి భాగము, తలమడుగు మండలం నర్సాపురి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయ్ బృందం ఆడుతూ పాడుకునే పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఇక పొద్దుకి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగం ప్రసారమవుతుంది. ఈ పుస్తక రచన మరియు పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. 9:45 గీతం కి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలోని మాతృగీతలతో రూపొందించిన కార్యక్రమం వింటారు. ఇది 2వ భాగము సమర్పిస్తారు అశోక్ కుమార్ గుప్తా. ఇక మన పురాణాలు కార్యక్రమంలో పొద్దుకి 10:00 మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బుప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 4వ భాగం ప్రసారమవుతుంది. అయితే ఎల్లపొద్దికి 7:00 ఇల్లియోసం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. వానాకాలం సాగయ్యే ప్రధాన పంటల్లో తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇస్తారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ గోపాల వర్మ. దీనికోసం రైతు శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081 2950 5081. దీనికి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ జత చేయాల్సి ఉంటుంది. ఎల్లపొద్దికి 7:00 నుంచి ఇక సినిమా పాటలు పొద్దుగల 8:40 సింగడి కార్యక్రమంలో, 5:00 మాట చెప్పు పాట అయిన కార్యక్రమంలో, 10:08 ఉషార్లో, 10:30 మధురిమ. ఈ కార్యక్రమాలలో సినిమా పాటలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:45. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో

0: భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్టపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
2: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదేవిధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పనుండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రుల కనపడ నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ది పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ను ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక

0: పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
1: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్, సబ్ జూనియర్, మెన్ అండ్ ఉమెన్ ఈ నాలుగు కేటగిరీలో ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వాన్ని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12 స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలనే ఒక ఆలోచనతో వీరందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా, అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్దికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమాపేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10 జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈ రోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य नवदेहल्यां साइप्रस देशस्य राष्ट्रपतिना निकोस क्रिस्टोडॉलिड्स इत्यनेन सह वार्तालापं करिष्यति. श्री क्रिस्टोडॉलिड्स इत्येषः ह्यः नवदेहल्यीं प्राप्तवान्. विमानस्थानके केन्द्रीय मार्ग परिवहन राजमार्ग राज्यमंत्री अजय टम्टा इत्यनेन तस्य स्वागतं कृतम्. सः मुंबई नगरम् अपि गतवान्. प्रधानमंत्री मोदी साइप्रस देशस्य राष्ट्रपतिः च परस्पर हितस्य विभिन्नेषु क्षेत्रेषु द्विपाक्षिक सहकरणं सुदृढं कर्तुं चर्चां करिष्यतः. वार्तायाः अनन्तरं अनेकेषु सन्धिपत्रेषु हस्ताक्षराणि विनिमयञ्च भविष्यति. श्रीमोदी अतिथिविशेषस्य सम्मानार्थं भोजस्य आयोजनं करिष्यति. साइप्रस देशस्य राष्ट्रपतिः अद्य सायंकाले राष्ट्रपतिभवने राष्ट्रपतिना द्रौपदी मुर्मू इत्यनया सहापि मिलिष्यति. केन्द्रीय वाणिज्योद्योगमन्त्री पीयूषगोयलः अद्य अवदत् यत् विश्वं भारतदेशं विश्वसनीय सहभागिरूपेण पश्यतीति. प्रधानमन्त्री नरेन्द्रमोदीवर्यस्य पञ्चराष्ट्राणां यात्रायाः विषये नवदेहल्यां वार्ताहरान् सम्बोधयन् श्रीगोयलः अवदत् यत् इयं यात्रा समाजस्य प्रत्येकवर्गाय लाभस्य प्रत्याभूतिं करोतीति. सः अवदत् यत् प्रधानमन्त्रिमण्डलस्य भ्रमणेन ప్రతీయతే యత్ భారతం వైశ్విక స్తరే దృఢతయా స్థితం అస్తి. సహ ఏకస్య ప్రశ్నస్య ఉత్తరే అవదత్ యత్ రాహుల గాంధినః నకారా

0: राजनीतेः कारणात् जनाः निर्वाचने कांग्रेसेति दलं निराकृतवन्तः। पश्चात् अन्यस्मिन् कार्यक्रमे श्रीगोयलः अवदत् यत् भारतम् अमेरिकाञ्च स्वाभाविक सहभागीरूपेण कार्यं कुर्वन्तौ स्तः। प्रौद्योगिकी नवान्वेषणं रक्षा डिजिटल दत्तांशकेन्द्राणि क्वैंटम कम्प्यूटिंग अथ चिकित्सोपकरणादिषु क्षेत्रेषु परस्परं पूरकरूपेण कार्यं कुरुतश्चेति। अष्टमः भारत फ्रांस समुद्रीय सहकार संवादः बुधवासरे पेरिस नगरे आयोजितः। चर्चायाम् अवैध समुद्रीय गतिविधीनां प्रतिरोधाय परिचालन सहकारं सुदृढं कर्तुम् उभयोः देशयोः सहभागित्व प्रतिबद्धतां प्रति अवधानं दत्तम्। सशस्त्र लुण्ठनम्, सागरीय आतंकवादः, मादक द्रव्याणां क्रय विक्रयणम्, अवैधम् अनिर्दिष्टम् अथ अनियन्त्रित मत्स्यपालनम् अपि च अन्यानि सागरीय संकटानि चापि चर्चिताः। कोलकाता उच्च न्यायालयेन आरजी कर चिकित्सा महाविद्यालये बलात्कार हत्या प्रकरणस्य अन्वेषणार्थं विशेष अन्वेषण दलस्य स्थापना कृतास्ति। त्रिसदस्यीयस्य एसआईटी इत्यस्य नेतृत्वं केन्द्रीयान्वेषण विभागस्य पूर्वक्षेत्रस्य संयुक्त निदेशकः भविष्यति। न्यायालयः जून मासस्य 25 दिनांकात् पूर्वं स्वप्रतिवेदनं दातुं दलम् आदिष्टवान्। एनईईटी परीक्षापत्र स्राव प्रकरणस्य प्रमुख विकासे लातूरनगरस्य बालरोग चिकित्सकः डॉ मनोज शिरुरे इत्येषः केन्द्रीयान्वेषण विभागेन गृहीतः इति कथ्यते। सूत्रानुगुणं डॉ शिरुरे इत्येषः स्वपुत्र्यै एनईईटी परीक्षायाः प्रश्नपत्रम् अकृणोदिति अन्वेषण संस्थाः शंकयन्ति। एकोनविंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य पुलवामा आतंकवाद आक्रमणस्य सूत्रधारत्वेन विश्वसितः हमजा बुरहान नामकः आततायी पाकिस्तान अधिकृत काश्मीरे अज्ञात भुशुण्डिधारिभिः नरकं प्रति प्रयातितः। भारतीय ऋतुविज्ञान विभागेन श्वः उत्तरप्रदेशे, मध्यप्रदेशे, विदर्भप्रदेशे च उष्णतरंगा तीव्रतर उष्णतरंगस्य स्थितिः भविष्यति इति मत्वा रक्तसूचना घोषिता। दिल्ली, हरियाणा, चण्डीगढ़, तटीय आन्ध्रप्रदेशे अपि एतादृशी स्थितिः भवितुमर्हति। आईपीएल क्रिकेट क्रीडा चक्रे गुजरात टाइटन्स इति दलेन गतरात्रौ अहमदाबाद नगरस्य नरेन्द्र मोदी क्रीडांगणे चेन्नई सुपर किंग्स दलम् 91 धावनांकैः पराजितम्। गुजरात टाइटन्स इत्यनेन स्थापितस्य 30+200 धावनांकानां लक्ष्यस्य अनुसरणं कुर्वत् चेन्नई सुपर किंग्स इति दलं प्रायः मध्य चतुर्दश कन्दुक क्षेपण चक्रेषु 40+100 धावनांकान्येव विरचयत् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు జి మహేష్ గారు.
2: ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమైన సంఘటనలు, జిల్లాలో వివిధ పరిస్థితులు, అభివృద్ది కార్యక్రమాలపై సమగ్ర నివేదిక. 2027 సెన్సస్ లో భాగంగా జిల్లాలో మొదటి విడత ఇళ్లకు కార్యక్రమం కొనసాగుతోంది. మే 10 వరకు వ్యక్తిగత నమోదు ప్రక్రియ కొనసాగగా 11 జూన్ 9 వరకు సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల గణన చేస్తున్నారు. ఇళ్ల గణన ప్రక్రియను జిల్లా కలెక్టర్తో పాటు అధికారులకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ పకడ్బందీగా చేసే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వివిధ శాఖలు వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వారం రోజుల పాటు జనభాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కింద ఎంపికైన 149 గ్రామాలకు సీఆర్పీలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఆయా గ్రామాల్లో గిరిజనులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి అవసరాలను తీర్చడమే ఈ కార్యక్రమంలో గిరిజనాభివృద్ది అధికారి రమాదేవి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గాన్ని రెన్యువల్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని 12 సొసైటీల్లో చైర్మన్లు తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణా కాకుండా పోలీసులు బందోబస్తు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 ప్రత్యేక పోస్టులు అధికారులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పోలీసులు విధి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేసిన పోలీసులు ఎక్కడైనా అక్రమ రవాణా కనిపిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 31 తారీఖులోపు స్థానికంగా ఉండి నమోదు కాని ఓటర్లను గుర్తించడంతో పాటు వెళ్లిపోయిన ఓటర్ల విషయంపై అధికారులు

0: వారు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అధికారులు మరింత వేగవంతం చేశారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్ నెలలో సీజన్ ప్రారంభం కాన నేపథ్యంలో ఇప్పటికే రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక అప్లికేషన్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవడంతో పాటు ఇతరత్రా పనులు పూర్తి చేసుకుంటున్నారు. విత్తనాలకు సంబంధించి నకిలీ వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ది కోసం ప్రవేశపెట్టిన జనభాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమం ప్రారంభమైంది. అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో ఎంపీడీఓలు సమాపేశం నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులకు మౌలిక వసతులు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనభాగీదారీ వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో గిరిజనులకు కావలసిన వివిధ రకాల సౌకర్యాలు కల్పించడం ఈ పథకం లక్ష్యమని సూచించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతిలో ఖాళీగా ఉన్న ఒక సీటు కోసం జిల్లాలో ఆసక్తి ఉన్న ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీలోపు జిల్లా కేంద్రం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ విద్యార్థిని మమత తయారు చేసిన ఒక ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా తయారు చేసిన ప్రాజెక్టు డిజైన్ కు కేంద్ర ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం రిజిస్ట్రేషన్ నెంబర్ 4862670001 మంజూరు చేసింది. రద్దీ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ నిర్వహణ సులభతరం చేయడంలో ఈ డిజైన్ ఉపయోగపడుతుందని జిల్లా సైన్స్ అధికారి మధుకర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం నేతృత్వంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని 92 గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంట మార్పిడి, పంట పండించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. పంటల్లో దిగుబడి పెంచేందుకు తక్కువ ఎరువులకు వాడకంతో తీసుకోవాల్సిన చర్యలు శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రభుత్వం నియోజకవర్గంలోని అభివృద్ది పనులకు నిధులు కేటాయించడం లేదంటూ బీజేపీ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సిరిపూర్లో గల చెరుపుల అభివృద్ది కోసం 50 లక్షల నిధులు మంజూరు చేశారు. దీనివల్ల మిగతా ఎమ్మెల్యేలు కూడా తమ వ్యక్తిగత నిధుల నుండి అవసరమైన అభివృద్ది పనులకు కేటాయించడానికి ప్రయత్నాలు చేయాలంటూ ప్రజలు సూచిస్తున్నారు.
1: ఇంతవరకు శ్రీ జి మహేష్ అందించిన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచారం లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్దంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యకుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యకుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యకుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యకుడు ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత 7 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన 7 ఏడాదిలోపే సైప్రస్ అధ్యకుడి పర్యటన జరుగుతోంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే 7 ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్దంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
2: Great ally, a great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
1: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన, క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటన ఎంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్క్ రూబియోతో పాటు ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మొటెగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ది కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమాపేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వేళ నుంచి రాజస్థాన్ లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ను జైసల్మేర్ పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సీబీఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం, హత్య జరగడం రాష్టంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వేశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు.

0: 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్ బోర్డు వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సంప్రదాయ వారసత్వాన్ని అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగాంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారమంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్టాల్లో ఇవాటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకి కుప్పకూలింది. ఈ రోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్ తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్దంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

అంబటాన్ల సంగతిలో అక్కడికి వచ్చే అనేక అంశాలను తెలియజేసే కార్యక్రమం ఇలాంటి అంబటాన్ల సంగతుల కార్యక్రమంలో తిండితో మనం రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగము, గోండుల సంస్కృతి ఆచారాలు కవి విశ్రాంత భాషోపాధ్యాయులు బొందిడి పురుషోత్తమరావు ప్రసంగము, కైత కమ్మల నర్సింహులు స్వీయ కవితలు మొదలైన అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, షష్ఠి అశ్లేష నక్షత్రం. ఇలా పొద్దుగల్లా 5:45 పొద్దు పడిసింది. పొద్దుమట్టు 6:40 పొద్దు మునుగుతుంది. వాతావరణం ఈరోజు చాలా వరకు ఎండగా ఉంటుంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 33% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ యాసాబాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.8 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇవసం సలహా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: మనకి ప్రధానంగా మన రాష్ట్రంలో మిరప పంటలో మనం గమనించే పురుగులు ఏంటంటే ఈ తామర పురుగు ఒకటి. తామర పురుగు నివారణకి అంటే ఇప్పుడు గత చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము ఈ పురుగు ధృతి ఉంటూనే ఉంటుంది. సో ఈ పురుగు ధృతి రాకపోవడానికి లేదంటే అధికంగా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు మనం ఏంటంటే రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు పాటించినప్పుడు ఈ పురుగు ధృతి చాలా వరకు మనం ముందు నుంచి తగ్గించుకోగలం. ఉదాహరణకి వేప నూనె వాడకం. మనం నాటుకున్న ఒక నెల తర్వాత నుంచి లేదంటే 40 రోజుల నుంచి 1500 PPM వేప నూనె పవర్ ఉన్నది లీటర్ నీటికి 5 ml లేదంటే ఎకరానికి 1 L చప్పున ఒకసారి పిచికారీ చేసుకున్నప్పుడు పంట అంతా కూడా చేదుగా తయారయ్యి ఈ తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో గుడ్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. రెండవది ఏంటంటే మనం అంతర పంటలు కానీ ఎర్ర పంటలు కానీ రక్షక పంటలు కానీ, అంటే అంతర పంటలు అంటే మనం సాధారణంగా బంతి కానీ ఏదైనా పుష్పించే పువ్వులు ఎక్కడైతే ఉన్నాయో ఇలాంటి చెట్ల జాతి ఉండేవి ఇవి మనం పొలంలో అక్కడక్కడ వేసుకున్నప్పుడు, లేదంటే ఒక 5-6 వరుసలకి 1-2 వరుసలు బంతి వేసుకున్నప్పుడు, లేదంటే ఎర్రపంటల్లో కూడా మనం బంతి తీసుకోవచ్చు, లేదంటే ఉల్లి కాని వెల్లుల్లి కాని ఇతర పుష్పించే జాతి పూల జాతి ఏదైతే ఉందో ఈ పంటలు ఇవి వేసుకోవాలి. మూడవది ఏంటంటే రక్షక పంటలు, అంటే ఈ పొలం చుట్టూ ఈ మిరప చేను చుట్టూ 1 కానీ 2 వరుసల్లో మనము జొన్న కాని మొక్కజొన్న కాని వేసుకున్నప్పుడు ఏదైతే ఈ తామర పురుగు కాని ఇతర హాని చేసే పురుగులు పొలంలోకి రాకుండా ఈ రక్షక పంటలు అన్నవి ఈ ప్రధాన పంటకి రక్షణ ఇస్తాయి. ఇవి మనము ఒకసారి పురుగు ఆశించిన దానికంట ముందుగానే మిరప నాటుకున్న 15 రోజుల నుంచి మనం ఈ అంతర పంటలు కాని రక్షక పంటలు కాని లేదంటే ఎర్ర పంటలు కాని వేసుకున్నప్పుడు మనకి సహజంగా పురుగు ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. వేప నూనె ఒకటి వాడకం అన్నది రైతు సోదరులు అందరూ కూడా అలవాటు చేసుకోవాల్సి ఉంది.
0: మిరప పంటలో తామర పురుగు రాకుండా ఉండడానికి ఆదిలాబాద్ వ్యవసాయ

0: కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన వ్యవసాయం సలహా అది.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: చరిత్రలో ఈ రోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే ఈరోజు సంఘ సంస్కర్త రాజారాం మోహన్ రాయ్, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మల జయంతులు, అట్లనే ఈరోజు ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాజారాం మోహన్ రాయ్ భారతదేశంలో మొదటి సామాజిక మరియు మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభించిన వ్యక్తి. రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ మరియు విద్యారంగంలోనే కాకుండా హిందూ మతం పైన కూడా ఈయన యొక్క ప్రభావం కనబడుతున్నది. రాజారాం మోహన్ రాయ్ గొప్ప సంఘ సంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన సతీ సహగమనాన్ని రూపుమాపడానికి చాలా కృషి చేశారు. వితంతు పునర్వివాహానికి మద్దతు పలికారు, స్త్రీ విద్యకై పాటుపడ్డారు. ఈయన మే 22 అంటే ఇదే రోజున 1772 సంవత్సరంలో బెంగాల్లోని రాధానగర్లో జన్మించారు. రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యా విధానానికి కృషి చేశారు. 1828లో బ్రహ్మ సమాజ్ స్థాపించి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మత సంస్కరణ ఉద్యమంగా దీన్ని రూపుదిద్దారు. బెంగాల్లో సాంఘిక సంస్కరణలకు ఇది దారితీసింది. వీటన్నిటి వల్ల రాజారాం మోహన్ రాయ్ బెంగాల్ సాంస్కృతిక పునర్జీవనంలో ఒక ముఖ్యుడిగా భావింపబడ్డారు. భారత సంఘ సంస్కరణల చరిత్రలోనే రాజారాం మోహన్ రాయ్ పేరు సతీ సహగమనాన్ని రూపుమాపడంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈయన 27 సెప్టెంబర్ 1833 సంవత్సరంలో మరణించారు.

0: दो कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1454 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఇది తెలంగాణ యాసభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. మనం రోజువారి జీవితంలో కోట్లాది బ్యాక్టీరియాలు వైరస్ల మధ్య జీవిస్తున్నాం. అయినప్పటికీ ప్రతిరోజు అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి కారణం మన శరీరంలో ఉన్న అద్భుతమైన రోగ నిరోధక శక్తి. నేటి కాలంలో రోగ నిరోధక శక్తి అనేది కేవలం ఒక పదం కాదు, ఇది మన ప్రాణాధారం. ఇది కేవలం విటమిన్ సి ట్యాబ్లెట్లు వేసుకుంటే వచ్చేది కాదు. ఇది ఒక సంక్లిష్టమైన నెట్వర్క్, సరైన ఆహారం, నిద్ర మరియు జీవనశైలి ద్వారా ఈ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. రోగ నిరోధక శక్తి అనేది దీని గురించి ఇంకా సులభంగా చెప్పాలంటే, మన శరీరం ఒక కోట అనుకుంటే ఆ కోటను శత్రువుల నుండి కాపాడే అత్యంత శక్తివంతమైన సైన్యమే రోగ నిరోధక శక్తి. మన కంటికి కనిపించకుండా, మన ప్రమేయం లేకుండా మన శరీరంలో నిరంతరం ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అదే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అసలు రోగ నిరోధక శక్తి ఎలా పనిచేస్తుంది అంటే, మనకు వైద్యుని అవసరం లేకుండా, డాక్టర్లు అవసరం లేకుండా కొన్ని రోగాలు వాటంతట అవే నయమవుతాయి కదా, అదే రోగ నిరోధక శక్తి. మరి దీనిని ఎలా పెంచుకోవాలి, మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఏంటి వివరిస్తున్నారు తిండితో మన శీర్షికన పోషకార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి.
2: ఈ రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలంటే, ముఖ్యంగా మనిషి యొక్క రోగ నిరోధక శక్తి పెరగాలంటే 11 రకాల స్థూల మరియు సూక్ష్మ పోషకాలు తగిన మోతాదులో తీసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ 11 రకాల సూక్ష్మ పోషకాలు ఏంటంటే, వీటిలో అతి ప్రధానమైనది ప్రోటీన్లు. ప్రోటీన్లు అంటే మాంసకృత్తులు. ప్రోటీన్లు ఎక్కడ దొరుకుతాయి మనకు? గుడ్లలో దొరుకుతుంది, పాలల్లో దొరుకుతుంది, మాంసంలో దొరుకుతుంది, శాకాహారులకైనా ఎవరికైనా. మనందరికీ పప్పు, మన పప్పు ధాన్యాలు, మన జిల్లాలో తొగర్లు వండిస్తారు, పెసర్లు వండిస్తారు, శనగలు వండిస్తాము. వీటిలల్లో ప్రోటీన్లు ఉంటాయి, మంచి పుష్కలమైనటువంటి ప్రోటీన్లు దొరుకుతాయి. కాబట్టి ప్రోటీన్లు అధికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. 11 లీటర్ల ఫస్ట్ ప్రోటీన్. రెండవది విటమిన్ ఏ. విటమిన్ ఏ ఎక్కడ దొరుకుతుంది అంటే, మన క్యారెట్లో దొరుకుతుంది, ఆకుకూరల్లో దొరుకుతుంది, పపాయ పండ్ల దొరుకుతుంది, మాంసంలో దొరుకుతుంది, చికెన్లో దొరుకుతుంది, అంతేకాకుండా సోయాబీన్లో దొరుకుతుంది. వీటిలలో మనకు ఈ యొక్క విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ సి మనం అందరం తింటా ఉన్నాం. కరోనా వచ్చిన పనికి విటమిన్ సి తినాలే, బత్తాయి జ్యూస్ తాగాలి, దానిమ్మ పండు తినాలే, నిమ్మరసం తాగాలి, ఇంకా ఉసిరికాయ క్యాండిల్ తినాలి. చాన్ ప్రాష్ తయారు చేయడం ఏం వాడతారంటే, ఉసిరికాయలు వాడతారు. కాబట్టి సో ఉసిరికాయలతో తయారు చేసిన తొక్క అయినా ఓకే, ఉసిరికాయతో తయారు చేసిన చాన్ ప్రాష్ అయినా ఓకే, ఉసిరికాయతో తయారు చేసిన క్యాండిల్ మనం ఉడకబెట్టి ఎండబెట్టి తేనెలు కలుపుకొని తింటారు, అవి అయినా ఓకే. సో విటమిన్ సి ఎందులో దొరుకుతుంది, మనకు బత్తాయి జ్యూస్లో దొరుకుతుంది, పొమగ్రానెట్లో దానిమ్మ పండ్లో దొరుకుతుంది, ఉసిరికాయలో దొరుకుతుంది, జామ పండ్లో దొరుకుతుంది. ఇంకా మనకు ఇంకా వారం 10 రోజులు అయితే మనకు ఆదిలాబాద్ పట్టణంలో పుష్కలంగా మనకు సీతాఫల పండ్లు రోడ్ల మీద దొరుకుతాయి, మంచి సీతాఫల పండ్లలో కూడా దొరుకుతుంది. కాబట్టి విటమిన్ సి ఈ వీటిలో దొరుకుతుంది. ఇక 4వది ఏంటంటే విటమిన్ డి. విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది? పప్పు ధాన్యాలలో విరివిరిగా దొరుకుతుంది, పాలల్లో దొరుకుతుంది. ఈ మధ్య ఫోర్టిఫైడ్ నూనెలు, విటమిన్ ఏడిఈకే ఫోర్టిఫికేషన్ అంటే నూనెకు కృత్రిమంగా కలుపుతురు అన్నట్టు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరు ఆమోదించమైనటువంటి ప్రాక్టీస్. ఎందుకంటే మనం తినే ఆహారంలో విటమిన్ ఏడిఈకే లోపాలు జరుగుతున్నాయి, జనరల్ ఇబ్బంది పడుతురు అని చెప్పేసి ప్రభుత్వమే ఈ యొక్క విటమిన్ ఏడిఈకే ఫోర్టిఫికేషన్ చేసినటువంటి ఆహారాన్ని తీసుకోండి. మీకు మార్కెట్లో నూనె ప్యాకెట్ కొనే టైంలో గమనించండి, చాలా మార్కెట్లో ఈ ఫోర్టిఫైడ్ నూనె దొరుకుతుంది. ఏ నూనె ప్యాకెట్ పైన అయితే ఎఫ్ అనే సింబల్ ఉన్నట్లయితే ఆ నూనె ఫోర్టిఫై చేసినట్టు. కాబట్టి ఎఫ్ అనే సింబల్ ఉన్న నూనె ప్యాకెట్ కొనుక్కొచ్చుకోండి. ఈరోజు ఉప్పు ప్యాకెట్లో మనకు అయోడిన్, ఐరన్ తోని ఫోర్టిఫై చేస్తారు. ఇంతకుముందు మన అందరు తెలుసు అయోడైజ్డ్ సాల్ట్ తినూరు, అయోడైజ్డ్ సాల్ట్ తినూరు అని. కానీ ఈ మధ్య ఉప్పుతో పాటు ఐరన్ కూడా కలిపిన ఉప్పు దొరుకుతుంది, డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అంటారు అన్నట్టు. అందులో అయోడిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి ఈ ఫోర్టిఫైడ్ నూనెలు పప్పులు వీటి తింటే మనకు విటమిన్ డి వస్తుంది. మంచిగా సూర్యరశ్మి తగలాలి మన శరీరానికి విటమిన్ డి. మన శరీరంలో 7-DHD అనే ఒక రసాయన సమ్మేళనం ఉంటుంది, అది సూర్యకిరణాలు తగిలినప్పుడు అది విటమిన్ డిగా మారుతుంది. సో విటమిన్ డి అనేటువంటి కూడా మన రోగ నిరోధక శక్తి అవసరం కాబట్టి విటమిన్ డిని కూడా మనకు తగినంత సూర్యరశ్మికి వెళ్ళడము చాలా అవసరము. నెక్స్ట్ విటమిన్ ఇ. విటమిన్ ఇ కూడా మనకు నూనెలలో అధిక దొరుకుతుంది, పప్పులలో ఎక్కువ దొరుకుతుంది విటమిన్ ఇ. అంతేకాకుండా మనకు నూనెలలో కూడా విటమిన్ ఇ అనేటువంటి పుష్కలంగా ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్లో ఉంటుంది మంచిగా విటమిన్ ఏడీకి చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఈ యొక్క విటమిన్ ఇ మన గోధుమలు వీటిలలో జొన్నలలో కూడా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ బి6. విటమిన్ బి6 కూడా మనకు చాలా రకాల ధాన్యాలలో దొరుకుతుంది, ఆకుకూరలలో దొరుకుతుంది. విటమిన్ బి12 మనకు మాంసాహారంలలో ఎక్కువగా దొరుకుతుంది. విటమిన్ బి12 ఫోలిక్ యాసిడ్ మనకు ఆకుకూరలలో దొరుకుతాయి. గర్భిణీలు అయితే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు వాడాల్సిందే. కాపర్ మరియు జింక్ ఇవి కూడా పప్పు ధాన్యాలు ఆకుకూరలు వీటిలలో కూడా జింక్ ఐరన్ కాపర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే 11 రకాల స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అవసరము. దానిలో ప్రథమమైనది ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాపర్, జింక్. ఈ 11 రకాల ఖనిజ లవణాలు మరియు విటమిన్లు మరియు యొక్క స్థూల పోషకమైనటువంటి ప్రోటీన్లు ఇవి కనుక మనం తీసుకున్నట్లయితే మనకు రోగ నిరోధక శక్తి పెరిగి అన్ని రకాల వ్యాధుల నుంచి మనకు యొక్క దైనందిక అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మనకు శరీరానికి కావలసినటువంటి అతి ముఖ్య స్థూల పోషకాలలో ప్రోటీన్లు చాలా ప్రధానమైనవి. మనకు సుమారు మగవారైతే పెద్దవాళ్ళు 60 గ్రాముల ప్రోటీన్, ఆడవారైతే 55 గ్రాములు, గర్భిణీ స్త్రీలైతే 70-76 గ్రాముల వరకు మనకు ఈ ప్రోటీన్లని ఆహారంగా తీసుకోవాలి. ప్రోటీన్లు ఆర్ మాంసకృతులు ఇవి రెండు ఒకటే కాబట్టి ఈ ప్రోటీన్లు అనేటువంటి చాలా అవసరం. ఎందుకంటే మన శరీరంలోని వివిధ రకాల జీవకణాల నిర్మాణము, వాటి పనిలో మాంసకృతులు అంతర్భాగము. శరీరంలో ప్రోటీన్లు ముఖ్యంగా మాంస కండరాలు, ఎముక నిర్మాణము, మన యొక్క శరీర చర్మం కూడా ఈ నిర్మాణంలో చాలా తోడ్పడతాయి. అంటే ఎదిగే పిల్లలకు కండరాల నిర్మాణంలో మన అందరం ఆరోగ్యకరమైన కండరాలు ఉండాలన్నా, మన కండరాలు చాలా చక్కగా పనిచేయాలన్నా, మనం చక్కగా బరువులు ఎత్తాలన్నా, బరువులు దించాలన్నా, పని చేయాలన్నా, పరిగెత్తాలన్నా, వీటన్నిటికీ మనకు శరీర కండరాలు సహకరించాలి. సో ఈ శరీర కండరాలు సహకరించాలంటే ఏం చేయాలి? మనము తగిన మోతాదులో ప్రోటీన్లు తీసుకోవాలి. సో ఈ ప్రోటీన్లు ఎంత తీసుకోవాలంటే మగవాళ్ళు అయితే 60 గ్రాములు, ఆడవారైతే 55 గ్రాములు, గర్భిణీ స్త్రీ అయితే 74-76 గ్రాములు, చిన్నపిల్లలకు కూడా 20-25 గ్రాములు తీసుకోవాలి. ఈ యొక్క ప్రోటీన్లు సమతూకంలో తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 60 గ్రాములు ప్రోటీన్లు ఎక్కడ దొరుకుతాయి అంటే మనం ఒక 100 గ్రాముల కందిపప్పుతోనే ఈరోజు పప్పు వేసుకుని పప్పు తిన్నాం, మధ్యాహ్నం పప్పు తిన్నాం అనుకోండి, ఆ 100 గ్రాముల పప్పు ద్వారా మనకు ఒక 20 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. మనం చెప్పిన ఒక 60 గ్రాములు కావాలనుకున్నాం, సో 20 గ్రాములు వచ్చింది. ఇంకా 40 గ్రాములు ఎక్కడి నుంచి రావాలి? పొద్దున సాయంత్రం కలిసి 2 సార్లు చేదాయినాం, తాగినప్పుడల్లా ఒక 100 ml చేదాయినాం అనుకోండి, 200 ml, 200 ml నుంచి మనకు ఒక 6 గ్రాముల వరకు ప్రోటీన్ వస్తుంది. ఇంకా మనకు 34 గ్రాముల ప్రోటీన్ కావాలి. ఒక కోడిగుడ్డు తిన్నామనుకోండి, ఓ 10 గ్రాముల ప్రోటీన్ వచ్చేస్తుంది. ఇంకొక 30 గ్రాముల ప్రోటీన్ కావాలి. మళ్ళీ భోజనం తింటాం కదా, 2 పూటల భోజనం తినడం ద్వారా మనకు ఒక 20 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. ఇంకొక 10 గ్రాములు ఎక్కడి నుంచి రావాలి? ఇంకొక ఏదైనా పప్పు ధాన్యాలు తినడమో, లేకపోతే ఏదైనా స్నాక్స్ తినడమో, పాలు తాగడమో. ఒక 60 గ్రాముల ప్రోటీన్ రావాలంటే ఏం చేయాలంటే ఒక రోజుకు ఇవి చేస్తేనే మనకు 60 గ్రాముల ప్రోటీన్ అనేది వస్తుంది. మాంసం తినడము, చికెన్ తినడం వారంలో ఒక 3. సో రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ అనేటువంటిది తీసుకోవాలి. ప్రోటీన్ మన శరీరంలో చాలా అతి ముఖ్యమైన చర్యలను, అతి ముఖ్యమైన జీవన క్రియలను మన శరీరంలో అవి తోడ్పడతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు మన శరీరానికి కావలసినటువంటి శక్తి, మన కండరాలు దృఢంగా ఉండాలి, పరిగెత్తాలి, పనిచేయాలి, బరువు ఎత్తాలన్నా, దించాలన్నా, మనం రాయాలన్నా, చదువుకోవాలన్నా, నడవాలన్నా మనకు కండరాలు అనేటువంటి సహకరించాలి. కాబట్టి ప్రోటీన్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి, జీవనక్రియ పెంపొందించడానికి తోడ్పడతాయి, శరీర నిర్మాణము మరియు గాయాలు పుండ్లు మానడంలో కూడా ప్రోటీన్లు ఎంతో తోడ్పడతాయి. మనకైనా చిన్న గాయం అయింది, రక్తం గారింది, పుండు అయింది, పుండు మానాలంటే ఏం కావాలి? ప్రోటీన్స్ ద్వారానే ఒక పుండు అనేటువంటిది మానిపోతుంది. మాంస కండరాల బరువు మరియు ఎముకల యొక్క సాంద్రత అరే బొక్కలు అరిగిపోయినాయి అట, బొక్కలు ఈయనకి పనిచేస్తలేవు, ఈయన కాలు అరిగింది, ఇట చిప్పు అరిగింది అని మనం అక్కడిక్కడ వింటూ ఉంటాం. ఇటన్నిటి కారణం ఏంటంటే ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ డి, ఈ విటమిన్ ఈ, ఇవన్నీ సమృద్ధిగా తీసుకోకపోవడం వల్లనే ఆ ప్రమాదం అనేటువంటిది వస్తుంది. అంతేకాకుండా కరోనా యొక్క సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందించాలంటే 11 రకాల స్థూల సూక్ష్మ పోషకాల అవసరము, దానిలో ప్రోటీన్ ప్రధానమైనవి. కాబట్టి రోగ నిరోధక శక్తి, రోగ నిరోధకాలు యొక్క యాంటీబాడీస్ పెరగాలి. యాంటీబాడీస్ పెరగాలంటే ఎక్కడి నుంచి పెరుగుతాయి? యాంటీబాడీస్ నిర్మాణంలోనే ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు తీసుకుంటేనే అవి యాంటీబాడీస్ అనేటువంటిది వస్తాయి, లేకపోతే రాదు. నెక్స్ట్ మన శరీరంలో జీవనక్రియలు, మనం తిన్నది అరగాలన్నా, తిన్నది అరగాలంటే శరీరంలో మనం ఈ యొక్క తిన్న ఆహారం అంతా జీర్ణం కావాలంటే జీర్ణక్రియలో కొన్ని ఎంజైమ్స్, కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఈ ఎంజైమ్స్ లో కూడా ఈ ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. తిన్నది మంచిగా అరగాలంటే కూడా ప్రోటీన్లు సమతూకంలో తీసుకోవాలి, ఎక్కువ తక్కువ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. తద్వారా మనం శారీరకంగా దృఢంగా, కండరాలు దృఢంగా ఉంటాయి, మరియు రోగ నిరోధక శక్తి అనేటువంటిది పెరుగుతుంది.
1: తిండితో మనం రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం విన్నారు. శ్రోతలు, మీరు ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఈరోజు సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి. ఈయన

0: 1888 ఇదే రోజున జన్మించారు. ఈయన ఆది ఆంధ్ర సభా స్థాపకులు. భాగ్యరెడ్డి వర్మ 1906 షెడ్యూల్ కులాల బాలబాలికలకు విద్య నేర్పడం కోసం హైదరాబాదులోని ఇసామియా బజార్లో జగన్మిత్ర మండల్ని స్థాపించారు. హైదరాబాద్ సంస్థానంలో దళితోద్యమానికి పునాదులు వేశారు భాగ్యరెడ్డి వర్మ. ఈయనకు హిందూ మతంపై విశ్వాసం ఉండేది కాదు. మొదట్లో ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం బోధనలను పాటించేవారు. భాగ్యరెడ్డి చిన్నప్పటి నుంచే చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచేవారు. ఈయన 1906-1933 సంవత్సరాల మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలల్ని స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారు. జగన్మిత్ర మండలి, మన్య సంఘం, సంఘ సంస్కార నాటక మండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాద్ ప్రాంతంలో సంఘ సంస్కరణలకై కృషి చేశారు భాగ్యరెడ్డి వర్మ. ఈయన 1939 ఫిబ్రవరి 18 తేదీన క్షయవ్యాధితో మరణించారు.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ఇది అంబటెల సంగతుల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గోండుల సంస్కృతి ఆచారాలు. అన్ని తెగల అన్ని జాతుల వాళ్ళ ఆచారాలు ఒక ఎత్తు అయితే గోండుల సంస్కృతి ఆచారాలు ఒక ఎత్తు. వాళ్ళ ఆచారాలన్నీ భిన్నంగా ఉంటాయి. ఇందుకు నిదర్శనమే నాగోబా జాతర, అట్లనే మేడారం జాతర. అయితే ఈరోజు అంబటెల సంగతుల కార్యక్రమంలో గోండుల సంస్కృతి ఆచారాల గురించి వివరిస్తున్నారు కవి విశ్రాంత భాషోపాధ్యాయులు బొందిడి పురుషోత్తమరావు.
3: మన భారతదేశంలోని పలు ప్రదేశాలు ఆటవికులకు, ఆదివాసీలకు ఆలవాలం. మన రాష్ట్రంలోని ఆటవిక జాతులలో ఒక ప్రముఖమైన జాతి గోండు జాతి. ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం వీరి నివాస భూమిగా ఆదివాసులు పేర్కొంటారు. గోండులు హిందువులే. వీరి గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. జాతి ఉత్పత్తి, వికాసం. గోండుల పుట్టుక గురించి తెలుసుకోవాలంటే వారి పురాణ గాథల్ని గురించి పరిశీలించాలి. వారిలో ప్రచారంలో ఉన్న అనేక గాథలు వారి పుట్టుకను, వికాసాన్ని తెలుపుతాయి. వీళ్ల దేవతలుగా భావించే 33 కోట్ల దేవతల్లో లింగ మూలపురుషుడుగా వీరు పేర్కొంటారు. ఇతడు బ్రహ్మచారి, ఎల్లప్పుడూ తపస్సులో మునిగి ఉండేవాడు. ఒకనాడు దేవతలంతా వనభోజనం జరపడానికి నిశ్చయించారు. అందులో లింగా మాత్రం లేడు. దేవతలంతా పంక్తిలో కూర్చొని భుజించడానికి ఉపక్రమిస్తున్నంతలో ఒక ఉడుత వారి మధ్య నుండి పరుగెత్తింది. అలా పరుగెత్తి అది ఒక గుహలో దూరుతుంటే వీరందరూ కూడా భోజనాలు చేయకుండాగాని దాని వెంట పరిగెత్తారు. ఈ దేవతలంతా దాన్ని వెంబడించి గుహలో దూరారు. అది ఆ గుహద్వారా పాతాళానికి వెళ్లిపోగా వారు కూడా దాన్ని అనుసరించి పాతాళానికి వెళ్లిపోయారు. వీరిలా వెళ్లగానే మరో దేవగణం వచ్చింది. గుహ ఖడ్డంగా ఒక పెద్ద బండరాయి ఉంచి వారు విడిచి వెళ్లిన పదార్థాలన్నీ శుభ్రంగా పంక్తిలో కూర్చొని వీరంతా భుజించారు. పంక్తిని గోండులు ఖడా అంటారు. తపస్సమాధిలో ఉన్న లింగ దివ్య దృష్టితో జరిగింది గ్రహించి ఆ గుహ దగ్గరకు వచ్చాడు. ఆ గుహద్వారానికి అడ్డంగా ఉన్న బండ రాయిని తొలగించి మొదట 4 దేవతల్ని బయటకు తీసి వారిని 101 మందికి నాయకులుగా నియమించాడు. తరువాత 5 దేవతలను 3కి, 89 మంది దేవతలను 4కి, 7 దేవతలను 1కి అధిష్టాన దేవతలుగా నియమించాడు. అంటే వారిని 4 భాగాలుగా చేసి మొదటి దానిలో 105 మందిని, రెండవ దానిలో 8 మందిని,

0: మూడవ దానిలో 95 మందిని, నాలుగవ దానిలో 8 మందిని నియమించాడు. ఈ 4, 5, 6, 7 దేవగణాల్ని వరుసగా నాలుం వేంక్, సీయుం వేంక్, సారోం వేంక్, ఏడుం వేంక్ అని గోండులు వ్యవహరిస్తారు. ఈ విధంగా పాతాళానికి వెళ్లిన దేవతలు మానవులుగా మారి తిరిగి వచ్చిన ఘట్టాన్ని వీరు పేన్కా సోంజి వేన్కా తాంగ్, దేవతలు మనుషులయ్యారు అని ఒక గాథగా దీన్ని వ్యవహరిస్తారు. ఈ 4 దేవగణాలకు చెందిన వారంతా కూడా 4 జాతులుగా ఏర్పడి క్రమంగా వృద్ధి చెంది వ్యాపించారు. 4 రకాల దేవగణాల్ని కొలిచే ఈ 4 జాతులకు లింగ 4 రకాల ధర్మాలను నియమించాడు. తరువాత 4 వెదురు బొంగులను 4 అడవి ఆవుతోక వెండుకలతో కట్టి ఈ 4 జాతులకు కలిపి ఏకంగా పెర్సాపేన్ అనే దేవతను ప్రతిష్ఠించాడు. తెలుగు భాషా ప్రభావంతో ఈ దేవతను కొందరు గోండులు జలదేవర అనే పేరుతో పిలుస్తారు. గోండులందరికీ ఇది ఇలువేలుపుగా అందరికీ కూడా ఆరాధ్య దైవంగా భావిస్తారు. ముఖ్యంగా వ్యవసాయమే వృత్తిగా జీవించే గోండులందరూ ఈ పెర్సపేన్ కి ముందు పూజలు చేయంది ఏ రకాల వ్యవహారాలను చేయరు. ఈ దేవతను 4 గణాల గోండులు విధిగా పూజిస్తారు. పూజించేవారు 4 దేవతల గణానికి 4 వేన్కు చెందిన వారైతే 4 ధాన్య రాశులను వరుసగా పోసి ముందుగా పెర్సపేన్ కోసం మరొక రాశి పోస్తారు. ఇదే విధంగా సీయుం వేన్క్, సారోం వేన్క్, ఏడుం వేన్కుల వారు కూడా పెర్సపేన్కు ముందు ఒక ధాన్య రాశి ఉంచిన తర్వాత తమ గణదేవతల సంఖ్యననుసరించి ఆ రాశులు పోస్తారు. ఈ విధంగా గోండుల మూల పురుషుడైన లింగ 4 రకాల గోండు శాఖలను నిర్మించి వారికి వతన్ అంటే నివాస ప్రదేశాలు కూడా చూపించాడు. కెల్చార్ బామ్ని అనే ప్రదేశాన్ని 4 వేన్క్ వారికి, గుడ్మాసుర్ పటేడా అనే స్థలాన్ని సీయుం వేన్ వారికి, గడ్బోరి వతన్ అనే ప్రదేశాన్ని సారోం వేన్క్ వారికి, తిర్యాణి వతన్ అనే ప్రాంతాన్ని బహుర్జార్ మచ్వా అనే ఈ ప్రాంతాన్ని ఏడుం వేన్క్ వారికి కూడా ఇచ్చాడు. ఈ జాతులన్నీ క్రమంగా వృద్ధి చెంది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లో కూడా వ్యాపించారు. వీరిలో ఒకే గణానికి చెందిన వాళ్లలో అంటే ఒకే గోత్రానికి సంబంధించిన వాళ్లలో పెళ్లి సంబంధాలు చెల్లవు. వధూవరులు విభిన్న గణాలకు అంటే గోత్రాలకు చెందిన వారై ఉండాలి. గోండులు పూజించే మరో దైవం భీమన్న. ఇతడు సాక్షాత్తు పాండవ వంశోద్భవుడైన వృకోదరుడే. మరి గోండులు ఈ భీమన్నను పూజించడానికి కారణం పాండవులు అరణ్యవాసం చేస్తూ అలా అడవులు తిరుగుతూ తిరుగుతూ ఆ అడవుల్లో రాజైనటువంటి లోకకంటకుడైన ఆటవికుల నందరిని బాధించే హిడింబాసురుడు అనేటువంటి రాక్షసుడి బారిన పడి వాళ్ల బతుకులు అల్లకల్లోలమై ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్న వేళ వాడికో చెల్లెలు హిడింబా అని ఉండేది. భీమన్న హిడింబాసురుని మర్దించి హిడింబను పెళ్లి చేసుకున్నాడు. తమకు రక్కసుని బాధలు తప్పించి ఘటోత్కచుని వంటి పరిపాలకుని ప్రసాదించినందుకు ఆటవికులైన గోండులకు భీమన్నపై ఆరాధనాభావం ఉదయించి తమ వేలుపుగా కొలవడం ప్రారంభించారు. కొలాంస్ అనే గిరిజన ఆదివాసీ తెగవారు భీమన్నను ముఖ్యంగా కొలుస్తారు. గోండులందరికీ మరో దైవం ఆదిలాబాద్ జిల్లాలోని కేసలాపూర్ అనే ప్రదేశంలో వెలిసిన నాగేంద్ర దేవుడు. ఈ దేవుని వీరు నాగోబా అని వ్యవహరిస్తారు. ప్రతి ఏటా ఈ దేవుని పేరిట కేసలాయిలో బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో గోండులు ఈ జాతరకు వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. అసలు ఈ నాగోబా ఏడుం వేంక్ జాతిలోని ఒక కుటుంబంలో నాగుపాము రూపంలో అవతరించాడు. తల్లికి తన దివ్యరూపాన్ని దర్శింపజేసి కేసలాయిలో ఒక సొరంగంలో నిలవు నేర్పరుచుకున్నాడు. నాటి నుండి గోండులు ఆ నాగోబాను దైవంగా భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గోండులలో 3 వర్గాలున్నాయి. రాజగోండులు, దేవగోండులు, దడవే గోండులు. రాజగోండులేమో క్షత్రియులు, దేవగోండులు బ్రాహ్మణులుగా పరిగణింపబడతారు. దడవే గోండులు శూద్రులు అనవచ్చు. వీరే మరల ఎన్నో తెగలుగా ఏర్పడ్డారు. కులాం, నైకపు, గోండ్, పరదాన్, గోండ్ గువారి, ఒజి మొదలైనవి ఇందులో ప్రధానమైన తెగలు. పరదాన్లనే వారు పురోహితుల వలె వ్యవహరిస్తారు. పెళ్లిళ్లు మొదలుగా గల శుభకార్యాలన్నీ వీరే జరిపిస్తారు. అయితే నాలుగు జాతుల గోండుల్లోనూ పరదానులు ప్రత్యేకంగా ఉంటారు. వర్తమాన కాలంలో గోండులు విద్యలు నేర్చుకుంటున్నారు. మహాభారత రామాయణాది హిందూ పురాణాల గురించి తెలుసుకుంటున్నారు. రాముడు, హనుమంతుడు, కృష్ణుడు, దుర్గా, లక్ష్మి, సరస్వతి మొదలైనటువంటి దేవతల్ని కూడా వీరు మిగతా తమ దేవతలతో పాటు కొలుస్తూ ఉన్నారు. ఇక వీరి పండుగలను పరిశీలిస్తే పెర్సపేన్ పండుగ వీరికి అత్యంత ప్రధానమైంది. ఈ పండుగ వైశాఖ మాసంలో అంటే భావేలో వస్తుంది. మూడు రోజులు ఘనంగా ఈ పండుగను వీరు జరుపుకుంటారు. మేకపోతులు మొదలుగా గల జంతువులను పెర్సపేనుకు సమర్పిస్తారు. వీరు ఏ పండుగ సందర్భంలోనైనా డప్పులు డోళ్లు వాయిస్తూ పాటలు బాజాలతో నృత్యం చేస్తారు. తరువాత వీరికి ముఖ్యమైన పండుగ భీమన్న పండుగ. మహాశివరాత్రి రోజున ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల జలపాత ప్రాంతంలో వీరి జాతర ఘనంగా జరుగుతుంది. గోండులందరూ ముఖ్యంగా కులాములు ఈ పండుగను గొప్పగా జరుపుకుంటారు. వ్యవసాయదారులైన గోండులందరికీ మరో ముఖ్యమైన పండుగ చంచీ భీమల్. తొలకరి జల్లులు కురియగానే ఒకరోజు అందరూ ఊరి బయటకు వచ్చి ఒక చెట్టు కింద విత్తనాలు అలుకుతారు. అందులో ఏవి బాగా మొలకలేస్తాయో వాటిని ఆ సంవత్సరం చీలలో వేస్తారు. అంటే భవిష్యత్తును ఈ విధంగా ఊహిస్తారన్నమాట. అవే పంటలు ఆ ఏడు బాగా దిగుబడినిస్తాయని వీరి నమ్మకం. గోండులందరూ విధిగా హాజరయ్యే గొప్ప ఉత్సవం కేసలాయి జాతర. గోండులే కాకుండా అన్ని రకాల ప్రజానీకం ఈ జాతరను సందర్శిస్తారు. ఇవి వీరి ప్రత్యేకమైన పండుగలు. ఇకపోతే అందరికీ పండుగలైన దీపావళి, దసరా, సంక్రాంతి, హోలీ ఇవన్నీ కూడా వీరు చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దివాళీ రోజున అంటే దీపావళి రోజున ఆవులను, లక్ష్మీదేవిని పూజిస్తారు. దసరా రోజున షమి పూజ చేస్తారు. ఇవే కాకుండా ఈ ప్రాంతంలోని హిందువుల పండుగలలో ప్రముఖమైన పొలాల పండుగను కూడా వీరు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున పశువులను పూజించి స్వేచ్ఛగా ఉంచుతారు. దీపావళి పండుగ సందర్భంలో ఒక తెగకు చెందిన గోండులు వేషాలు వేసుకుని డప్పులతో డోళ్లతో పాటలు పాడుతూ తమ నృత్యాలతో ఊరూరా తిరిగి బహుమానాలు అడుక్కుంటారు. ఆదిలాబాద్ జిల్లాయే ఆదివాసీ గోండుల ఉత్పత్తి స్థానమని గోండుల పూర్వీకులు పెద్దలు పేర్కొంటారు. ఇందుకు సరియైన నిదర్శనం వేరే ప్రాంతాల గోండుల మాదిరిగా కాకుండా ఏ భాషతో సంపర్కం లేని అసలైన గోండీ భాషను, అంటే ద్రవిడ భాషా మూలంగా వికాసం చెందిన గోండీ భాషనే వీరు మాట్లాడుతారు. దాన్నే మనం నిదర్శనంగా భావించవచ్చు. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం చాలా వరకు రాజగోండుల ఏలుబడిలో ఉండేది. ఆనాడు ముఖ్యమైన గోండు రాజ్యాలుగా చంద్రపురి రాజ్యం, జన్గాం రాజ్యం అంటే ఆసిఫాబాద్ తాలూకాలోని ఆ ప్రాంతమంతా జన్గాం రాజ్యం కిందికి వచ్చేది. ఈ ప్రాంతపు గోండు రాజులలో ఖాండ్కే, బల్లార్షా, కర్ణషా ప్రముఖులని గోండులు పేర్కొంటారు. ఇక గోండు భాషను పరిశీలిస్తే ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదైనా దీనిపై మహారాష్ట్ర భాషా ప్రభావం బాగా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని పదాలు తెలుగు భాషా సంబంధాలై ఉంటాయి. వీరి నెలల పేర్లు పరిశీలిస్తే చైత్ భావే, బుడుభావే, ఆకాడి, పోరా, అక్కుర్పోగ్, దివాళీ, కార్తి, సట్టి, పూస్, మాహో, సింగా, ధురడి, ఈ రకంగా కొన్నింటిపైన మరాఠీ భాషాముద్ర కనిపిస్తుంది. వీరి భాషలో ఏడు వరకే అంకెలుంటాయి. ఉంద్, రండ్, మూండ్, నాలుం, సీయుం, సారుం, ఏడుం. ఆ తర్వాత మరాఠీ భాషలో ఉచ్చరిస్తారు. ఈ రకంగా అభివృద్ధి పథంలో ఈరోజు ఎన్నో రకాల పథకాలని ఆదివాసీలకు ప్రభుత్వాలు ఏర్పరిచి వీరిని అభివృద్ధి చేయాలని సంకల్పిస్తున్నా. వీరిలో నిస్వార్థత, నిజాయితీ, మంచి గుణాలు, సంస్కృతి వీరిని అనవసరమైనటువంటి అలవాట్ల జోలికి పోనీయకుండా కష్టపడి బతికేటువంటి తత్వం కలిగిన ఆదివాసీ గోండులను సన్మార్గంలోనే నడిపిస్తూ ఉన్నాయి.
1: గోండుల సంస్కృతి ఆచారాలు. విశ్రాంత భాషోపాధ్యాయుడు మరియు కవి బొందెడి పురుషోత్తమరావు ప్రసంగాన్ని విన్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్

0: తీసుకోవలసిన చర్యల్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. 1992 మే 22వ తేదీన నైరోబిలో జరిగిన జీవ వైవిధ్యంపై కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ జ్ఞాపకార్థం ఈ తేదీని ఎంపిక చేశారు. భూమిపై జీవుల మనుగడకు అవసరమైన మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు మరియు వాటి ఆవరణల వ్యవస్థను పరిరక్షించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరానికి గాను యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్, ప్రపంచ ప్రభావం కోసం స్థానికంగా వ్యవహరించడం అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, చిన్న స్థానిక స్థాయి చర్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్పును తీసుకురాగలవని ఈ దినోత్సవం గుర్తు చేస్తుంది. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం కవిత. ఈ శీర్షికన కమ్మల నర్సింహులు స్వీయ కవితలు.
1: కవిత మట్టి మనిషి. మట్టిలో పుట్టిన అన్నదాత, మట్టిలో పెరిగిన ప్రాణదాత. మట్టి అంటే నీకు ప్రాణమే, మట్టి లేనిది లేదు లోకమే. ఊరు లేవక ముందు లేస్తవే, లగడ ఎద్దులా నీళ్లు మోస్తవే. అరక పలుగు పట్టుకుంటవే, భూమి దున్న పొలముకెళ్తవే. మట్టిలో పుట్టిన అన్నదాత, మట్టిలో పెరిగిన ప్రాణదాత. ఎండవానలు లెక్క చేయక ఎద్దులా పని చేస్తవే. చేతిలో చిల్ల గవ్వలేక అప్పు తెచ్చి పంటలేస్తవే. మట్టిలో పుట్టిన అన్నదాత, మట్టిలో పెరిగిన ప్రాణదాత. నీ చెమట చుక్కల ఫలమే, అది అందరూ తినే అన్నమే. మట్టిలో పుట్టిన అన్నదాత, మట్టిలో పెరిగిన ప్రాణదాత. పండిన పంటని అమ్మగా మోసాల పాలు అవుతవే. మోసపోయిన దిగులు చెందవే. ఎంత గొప్ప మట్టి మనిషివే. మట్టిలో పుట్టిన అన్నదాత, మట్టిలో పెరిగిన ప్రాణదాత. అందరికీ అన్న దాతవే, కాని నిన్ను చూసు అందరూ చులకనే. కరుణాదయా మూర్తివే, నీ త్యాగము సర్కారు ఎరగదే. మట్టిలో పుట్టిన అన్నదాత, మట్టిలో పెరిగిన ప్రాణదాత. పంటెక్కడ అమ్ముకోవడం చెట్టమే రైతుకు నష్టమే. కార్పొరేటు పంటనే అన్నదాతకు మంటనే. మట్టిలో పుట్టిన అన్నదాత, మట్టిలో పెరిగిన ప్రాణదాత. రైతు రాజు అంటరే, రైతన్న నడ్డి విరుస్తరే. అడుగు ముందుకు వేద్దామే, పోరాటము చేద్దామే. లోకమంతా నీకు మద్దతే, అందరికీ అన్నదాతవే. న్యాయాన్ని బతికిద్దామే, అన్యాయాన్ని తరిమేద్దామే. జై కిసాన్, జై జై కిసాన్. మరొక కవిత. కవిత పేరు చెట్టు. మొక్కనై నేలపై పుట్టినాను, దాగిదాగిగురు పెట్టినాను. నేలమ్మ దీవెనతో పెరిగినాను, పశుపక్షాదులకు ఆకలి తీర్చినాను. ఆటుపోటుల మధ్య నలిగినాను, నేలపై చెట్టునై నిలిచినాను. లక్షలా జీవులకు నీడనిచ్చినాను, కాలుష్యాన్ని బయటకు తరిమినాను. నరకకయ్యాని దండం పెట్టినాను, దొంగల కాటుకు కుప్ప కూలినాను. మరణించి మీ ఇంట్లోకి వెలిసినాను, నీకు వాహనమై తిరిగినాను. నిర్జీవినైనా నేను నీకు నీడగున్నాను, అన్ని పనులకు తోడుగున్నాను. వంటకురకు వంట చెరుకునైనాను, పండ్లుదోమ పండ్ల పుడుకనైనాను. నీ ఇంటి శోభకు గడపనైనాను, బడిలోన పిల్లలకు బళ్ళ కుర్చీనైనాను. గుడిలోన భక్తులకు దేవతైనాను, దొంగలు దోపిడీదారులకు నా పిల్లలన్నాను. ఆట బొమ్మనై పిల్లల చంకలున్నాను, నీకు చేతగాని రోజు చేతి కర్రనైనాను. అంతిమయాత్రలో శవపేటికైనాను, బతికున్న రోజులు నీడగున్నాను. చచ్చిపోయిన గాని సేవలున్నాను, ప్రతి కష్టాల్లో నిన్ను ఆదుకున్నాను. ఇన్ని చేసిన చనువుతో నిన్నొకటి కోరుతున్నాను, నన్ను నరికే ముందు ఒక్క మొక్క నాటుమన్నాను. తర్వాతి కవిత పోడు పెట్టదా కూడు. అడవి తల్లి ఎందుకు మమ్ము చూడవే, మా కష్టాలు ఎందుకు దూరం చేయవే. గుట్టల్లో పుట్టినం చెట్టులా పెరిగినం, ఆకులను మను తిన్న ఆదివాసులం. అడవి జంతువులతో ఆడుకున్నాం, పోడు భూమి దున్ని బ్రతుకుతున్నాం. అమ్మ పెట్టిన భిక్ష పోడు గుండెగాదా, పోగు పెట్టిన సర్కారు పొద్దుపోతదా. భూస్వాములంతా గొడ్డువైనరా, భూ కబ్జాదారులంతా మేకులైనరా. బీనామిదారులు ముడుపుగట్టినరా, ఏమి లేని బీదలే మీకు దొరికినరా. కాలి

0: నిండా కడుపుతో బ్రతుకుతున్నాం, చెట్లు పొదల వసతుల్లో తిరుగుతున్నాం. కూలి దొరికిన రోజు కడుపు చల్లగున్నది, ఏది లేని నాడు నీళ్లు తాగి ఒరుగుతున్నది. అడవి రక్షణకు అటవి శాఖ లేదా, చెట్టాలకు చుట్టాలు వాళ్ళుగాదా, వంట చెరుకు తెచ్చినోడు నేరగాడా. గూడెము వాసుల బ్రతుకులు చీకటేనా, కష్టాల్లో ఇక కావడీల మూతలేనా, సర్కారు పథకాలన్నీ పెద్దోళ్లకేనా, బీదవాణి బ్రతుకులు ఇంక ఇంతేనా? తదుపరి కవిత. మతమేది కులమేది, జన్మనిచ్చింది అమ్మగాదా, పేగుబంధాన్ని మరవగలదా, పనితో కులమతాలు పుట్టలేదా, బువ్వ పెట్టి మనని నెట్టలేదా, ఉచ్చనీచ కులములనుట తప్పుగాదా, ఊచకోతగుదివుట అన్యాయముగాదా, చేతివేళ్లకు తల్లి చెయ్యిగాదా, దేని పనిలో అది దిట్టగాదా, భూమిపై ఉన్నది మట్టి కాదా, ప్రాంతానికొక పేరు పెట్టలేదా, నదికొక్క పేరుతో పిలువలేదా, ప్రవహించేదంత నీరుగాదా, బండని పిండి చేసింది శక్తిగాదా, వారి బ్రతుకు బండ రాయిగాదా, అలము పట్టింది రైతు బిడ్డగాదా, అన్నం పెట్టింది అన్నదాతగాదా, మట్టి కుండ చేసింది మనిషిగాదా, పొట్ట నింపేది మట్టి వృత్తిగాదా, అగ్గి కొలిమితో ఆడేది ఆటగాదా, బ్రతుకు బాటను అది చూపలేదా, పోగు నేసింది సాలె పురుగుగాదా, మన ప్రాణాలు కాపాడలేదా, మురికి బట్టలు పిండింది చెల్లిగాదా, మన పుట్టింటి బిడ్డల్లో ఒకటిగాదా, జుట్టు జూలు తీసినందుకు జాలి లేదా, పుట్టెంటికలు పట్టింది మామగాదా, చెప్పులు కుట్టేది ఒక వృత్తిగాదా.
1: కవిత ఈ శీర్షికన కమ్మల నరసింహులు స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో ఎల్లటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం.

0: Hindustan Times headlines, reforms, delivery, West Asia in focus as PM meets ministers. And the Statesman headlines, PM Modi chairs high-level governance review meeting amid global concerns. The Asian Age headlines, first coalition government in Tamil Nadu in 74 years, 23 join cabinet, while the Times of India says, Vijay expands Tamil Nadu cabinet with 7 Dalit ministers, Congress back in government after 59 years. Almost all newspapers carry the story of the India-Africa-Delhi summit being postponed due to the Ebola crisis. The Tribune headlines, Ebola scare delays India-Africa summit. Most papers cover the story of Hamza Burhan, a key figure linked to the 2019 Pulwama attack, which killed 40 CRPF jawans being shot at in POK. The Hindu, in its editorial titled Castaway, writes that people must have the option to state they are casteless in the census. The paper adds that the Supreme Court was not wrong to dismiss a petition that sought to stall the caste census, which is part of the ongoing Census 2027. The Chief Justice of India remarked that any government of the day must know how many people are backward and how many need welfare. And finally, the Statesman on its front page says, ahead of Nautapa, planes simmer, but some respite around May 29th. And with that, it's back to you, Pramod.
1: Thank you. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with President of Cyprus, Nikos Christodoulidis in New Delhi today. First International Big Cat Alliance Summit scheduled to take place in New Delhi on the June 1st postponed. Railway urges passengers to remain alert and immediately report any suspicious activity or individual on railway premises on helpline number 139. Calcutta High Court orders setting up special team of CBI to probe hushing up charges in RG Kaur rape murder case. Pulwama terror attack mastermind Hamza Burhan killed by unknown gunmen in Pakistan-occupied Jammu and Kashmir. U.S. Secretary of State Marco Rubio says Washington is ready to sell as much energy as India is willing to buy. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Adilabad, Vanda Patente FM, Manasaninda. Studio Lo Samim, Sariga, Inimidigantala, Upainim Shaladati, Padhina Second Lo, Ipudavindam, Basarichlo. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత సామల సదాశివ రాసిన మలయ మారుతాల నుండి ఓ ఖండిక, ప్రముఖ రచయిత ఆచంట జానకిరాం రాసిన నా స్మృతిపథం నుండి ఓ ఖండిక చదివి వినిపిస్తున్నారు ఎస్ రాజవర్ధన్.
3: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ సామల సదాశివ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆదిలాబాద్ జిల్లాకే వన్నె తెచ్చిన పండితుడు. సంగీత సాహిత్య చిత్రలేఖనాల్లో నిపుణుడు. ఉర్దూ, ఫారసీ, మరాఠీ సాహిత్యాలతో ఆదాన ప్రదానాలు చేస్తూ ఆయా భాషలకు తెలుగు భాషకు వారధిగా నిలిచినవారు. ఆదిలాబాద్ జిల్లాలోనే తొలి కథానికా రచయితగా, తొలి నవలా రచయితగా చరిత్రకెక్కినాడు. అతని రచనలు విద్యార్థులు పాఠ్యపుస్తకాలలో చదువుకుంటున్నారు. జల్ జంగల్ జమీన్ కోసం నిజాం రాజును ఎదిరించిన విప్లవ వీరుడు కొమరం భీమును ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసిన ఘనత డాక్టర్ సామల సదాశివ గారిదే. సదాశివ రాసిన సంగీత శిఖరాలు, మలయ మారుతాలు, స్వరలయలు హిందుస్థానీ సంగీత రసికులకు గీటురాయి వంటివి. స్వరలయలు గ్రంథానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్ సామల సదాశివ గారి పద్యాలు రసరమ్యమై ధారాశుద్ధి కలిగి ద్రాక్షాపాకంతో పాఠకులను అలరిస్తాయి. వారి వచనం అద్వితీయం. ముచ్చట్లు చెప్పినట్లు సాగిపోయే వారి గద్యరచన ఇప్పుడు మీకోసం. చావుడా సేవించిన బరోడా మహారాజా షాయజ్రావు గాయక్వాడ్ నీలం నగర్ మహారాజా సంగీతం పట్ల స్వచ్ఛమైన ఆసక్తి గలవారు. సుమేర్ఘడ్ మహారాజా కూడా సంగీత ప్రియుడే. ఆయన సంగీతం కోసం మద్యపానాన్ని వదిలిపెట్టడమే ఆశ్చర్యం. రాజులు కాని మహారాజులు కాని తాగి వస్తే పాడననే ఆ కళావతి గొప్పతనం. ఆ సంగీతాన్ని వినడానికి కొన్నాళ్లు తాగకున్నా పర్వాలేదనే ఆ మహారాజు సంగీత ప్రియత్వం చావుడాను ముగ్ధుణ్ణి చేశాయి. మహారాజు గారిని ప్రార్థించాడు తనను కూడా వెంట రానిమ్మని. మహారాజా వారు సహర్షంగా

అంగీకరించారు. బాధపడ్డవాడు జంగ్ బహదూర్ సింగ్ ఒకడే. బనారస్ స్టేషన్కు సుమేర్గఢ్ మహారాజా వారి కారు వచ్చింది. అక్కడ వారికో దివ్యమైన భవంతి ఉన్నది. భవంతిలో కాసేపు విశ్రమించి రాత్రి పడుతుండగా గంగాఘాట్కు చేరుకున్నారు. నదీ జలాల్లో సుసజ్జితాలైన రెండు నావలు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటున్న హంసల జంటలాగా ఉన్నవి. ఒకటి పెద్దది, ఇంకొకటి చిన్నది. ఆ నావల వెలుపలి లోపలి అలంకరణ మహారాజావారి ఐశ్వర్యాన్ని చెప్పక చెప్తున్నది. మహారాజా తన మిత్రులతో కలిసి పెద్ద నావలో ప్రవేశించి గాదిమీద ఆసీనులైనారు. రాజోద్యోగులు వినయంగా చేతులు కట్టుకుని విద్యాధరీదేవి గంగాస్నానం పూజాధికం ఇప్పుడే పూర్తి చేసుకున్నది, ప్రభువుల సెలవైతే చిన్న నావను ఆమె కోసం పంపిస్తాము అని విన్నవించుకున్నారు. రాజావారు శిరకంపనం ద్వారా అనుమతి దయచేశారు. చిన్న నావ విడిపోయి ఆవలి తీరం చేరుకున్నది. ఇదంతా చిత్రంగా చూస్తున్న చావుడా శిష్టాచారం కోసం మాట్లాడవలసిన నాలుగు మాటలు కూడా మాట్లాడలేకపోయాడు. అరగంటలో చిన్న నావ వచ్చి పెద్ద నావకు సంధానించబడింది. అందులోంచి సాజిందాలు వెంటరాగా వయసు మళ్లుతున్న ఒక స్త్రీ దిగివచ్చి రాజావారికి నమస్కరించింది. ఆమె సమ్మానార్థం అంతా లేచి నిల్చున్నారు. రాజావారి అనుమతితో అంతా మళ్లీ ఆసీనులయ్యారు. చావుడా ఆమె వైపే చూస్తున్నాడు. అత్యంత సౌమ్యంగా కనిపిస్తున్న ఆమె తేజస్విని. వయస్సు మళ్లినా అందం తరగలేదు. సువర్ణ చంపారంగు అంచులు గల తెల్లని చీర కట్టుకున్నది. అప్పుడే స్నానం చేసి వచ్చినందున పూర్తిగా తడియారని దీర్ఘ శిరోజాలను బెంగాలీ స్త్రీలలాగా విరబోసి ఉంచింది. కంఠానికి ముంజేతులకు దండలకు చెవులకు మల్లెపూల దండలు. గాయనిలాగాక యోగినిలా ఉన్నదామె. సారంగి స్వరాలు వాతావరణంలో వ్యాపించాయి. చావుడా దృష్టి గంగా జలాల మీదికి మళ్ళింది. కాముని పున్నమకు మూడు రోజుల ముందు ఫాల్గుణ శుద్ధ ద్వాదశి చంద్రుని కిరణాలు గంగా జలాలపై వెండి జలతారు వల పన్నుతున్నాయి. వర్ణనాతీతమైన ఉన్మత్తతను వ్యక్తపరిచే కానడా స్వరాలు సారంగీ తీగల్లోంచి వెళ్తున్నాయి. ఆ రాగలహరిలో జయదేవుని కవిత ప్రవహిస్తున్నది. భాగేశ్వరి బిలావల్ రాగ స్వరాల్లో తరంగితమవుతూ జయదేవుని కవితా సరిత రామ్కలీ రాగ స్వరాల్లో ఆందోళితమై చివరికి భైరవీ రాగ స్వరాల్లో స్థితమై ఛందస్సిద్ధ సురాంగనగా రూపొందింది. సమస్త వికార భావాలు శమించి అంతఃకరణలో అభినవ సాక్షాత్కారం జరిగింది. అంతర్ముఖుడైన చావుడా నేత్రాల ముందు జయదేవుని కవి కవితా సరస్వతి నిల్చున్నది. అది జీవితాంతం మరవలేని మధురానుభూతి. ఆ అనుభూతి కోసం ఒక్క మద్యపానానికే కాదు, విలాసాలన్నింటికీ తిలోదకాలియ్యవచ్చు. కథకుడు, కవి, రేడియో నాటక ప్రయోక్త, విమర్శకుడు, భావుకుడు, చిత్రకారుడు, ఇట్లా ఎన్నో విశేషణాలతో చెప్పినా ఇంకా ఏదో ఒక విశేషణం మిగిలి ఉండే ప్రముఖ రచయిత ఆచంట జానకిరామ్. కాల్పనిక ప్రపంచం, వాస్తవిక జగత్తు ఆయన రచనలు విడదీయరాకుండా అతి సహజంగా కలిసిపోతాయి. హృదయానుభూతి విలువలు కోల్పోని నిజాయితీ రంగరించి కళాన్ని గాని కుంచెను గాని కదపడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆచంట జానకిరామ్ ఆనాటి మేటి ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదానికి మానవ శరీరానికి సంబంధించిన గ్రంథాలు అనేకం రచించిన ఆచంట లక్ష్మీపతి గారి కుమారులు. కళాహృదయం, స్నేహశీలం ఆయన ఆభరణాలు. చిన్ననాడే ఆంగ్లంలో కవితలల్లి అనీ బిసెంట్ ఆశీస్సులందుకున్న భావుకుడు. జీవితపు లోతులను కథలలో జిగి బిగితో చిత్రించిన రచయిత. నవకవుల కళా వైభవాన్ని పాఠకులకు ద్రాక్షాపాకంగా అందజేసిన విమర్శకుడు. అతను రచించిన నా స్మృతి పదంలో నుండి కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితోం విజయతే గోపాల చూడామణి. బెంగుళూరు నాగరత్నం పాడుతోంది గోఖలే హాల్లో. మూడు పలకల ముక్కుపుడక, చెవుల కమ్మలు దీపపు కాంతిలో ధగధగా మెరుస్తున్నాయి. లయ పాటిస్తూ ఆమె తల ఊపినప్పుడల్లా అడ్డబాస అందంగా నాట్యమాడుతోంది పై పెదవిపైన. ఊదా చంద్రకాంతపు పువ్వు రంగు పట్టుమీద బంగారపు జరీ పువ్వులు కుట్టిన బనారస్ పట్టుచీర, మహమల్ పట్టు రవిక,
పద్మాసనమున కూర్చున్న ఆమె

సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళి అని వర్ణిస్తూ భక్తి పారవశ్యంతో కన్నులు మూసుకున్నప్పుడు కట్టెదుట సాక్షాత్కరించిన బాలకృష్ణుని దివ్య స్వరూపాన్ని అట్టే ఆత్మలో ఇముడ్చుకుంటోందా అనిపిస్తోంది. నిజంగా దాక్షిణాత్య సంగీతము దశ నా మనస్సు మరల్చినది బెంగుళూరు నాగరత్నము గానమే. తరువాత ఎన్నో ఏళ్ళైనాక ఆమెతో అన్నాను కూడా ఆ మాట. అవునా బిడ్డ, అట్లనా అన్నది ఆమె. ఎంతో దయతో నన్ను బిడ్డ అని పిలిచేది. త్యాగరాజ పరమభక్తురాలుగా సంగీత ప్రపంచమున మహనీయురాలైన ఆమె. అంతవరకు మన సంగీతం ఎక్కువగా సరిగమ పదనిసల చమత్కారపు మేళవింపు మాత్రమే అనుకునేవాడను నేను. భావం కంటే శాస్త్రము ఎక్కువ పాటిస్తారు మన విద్వాంసులు అని తోచేది నాకు. ఆనాడు నాగరత్నం గానంలోని విపరీత భావ సంపద నన్నెంతో చకితుణ్ణి చేసింది. ఆమె భైరవిరాగం ఆలపిస్తూ ఉంటే రహిబుట్ట జంత్ర గాత్రములరాల్గరగించు విమల గాంధర్వంబు విద్య మాకు అని ఆ గంధర్వ స్త్రీ అనిన మాటలు జ్ఞాపకం వచ్చినాయి. మానవుడు తన నిరంతరాన్వేషణలో ఎన్నో గొప్ప విశేషాలు సాధించి ఉండవచ్చును. విద్యుచ్ఛక్తిని అరికట్టి ఉండవచ్చును. ఉపగ్రహాలను సృష్టింపవచ్చును. అణుశక్తి ప్రభావంతో అంతరిక్షాన కోట కట్టుకోవచ్చు. కానీ వీటన్నింటికంటే గొప్పది, శాశ్వతానందకరమైనది అతడు పరిణితికి తెచ్చిన సంగీత కళ అనుకుంటాను. అనేక సార్లు ఎటువంటి అనుభవాలను కలగజేస్తుంది మన ఆత్మలో సంగీతం. ముఖ్యంగా పాశ్చాత్య సంగీతమును ఆలకిస్తూ ఎన్నో సుందర దృశ్యాలను చూసి ఆనందింపగలం. ఇట్టి ఆనందానుభూతికి హద్దులేదు. రసన అనే రెక్కలతో రమ్యత అనే ఆకాశంలో యథేచ్ఛా విహారం చేయవచ్చును. ఎంతసేపైనా ఉత్తమ సంగీతం వింటూ

0: బాసరుచులు కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ రచయిత డాక్టర్ సామల సదాశివ రాసిన మలయ మారుతాల నుండి ఓ కండిక, ప్రముఖ రచయిత ఆచంట జానకిరాం రాసిన నా స్మృతి పథం నుండి ఓ కండిక విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: తొమ్మిది గంటే 30 నిమిషాలకు పుస్తకంతో కార్యక్రమంలో కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగం ప్రసారమవుతుంది. రచన మరియు పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈలోపు మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. మరి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్, 2300081, మరొక నంబర్ 2950081.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అంతేకాదు ప్రసారం చేస్తున్న చాలా కార్యక్రమాలలో తెలంగాణ మాండలిక్ అని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాదే.

అయితే శ్రోతలు, సింగడి కార్యక్రమంలో మీరు ఫోన్ ద్వారా మాత్రమే కాదు ఉత్తరం ద్వారా కూడా పాటను కోరుకోవచ్చు. మీరు ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే సింగడి కార్యక్రమంలో మీరు కోరుకున్న పాటను వినిపిస్తాం. మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, 504001. ఈ చిరునామాకి ఉత్తరాన్ని రాసి పంపించినట్లయితే మీరు కోరుకున్న పాటను సింగడి కార్యక్రమంలో వినిపిస్తాం. ఈరోజు సింగడి కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. వీరు కోరుతున్న పాట రామసక్కనుడు సినిమా నుంచి నీ కళ్ళల్లోనే ఉన్నదమ్మ పిచ్చి అనే పాట.

ఒత్తిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట కొరకు మీరు ఫోన్ చేయవచ్చు. మరి మా ఫోన్ నెంబర్లు 2300081 2950 501. వీటికి ఆదిలాబాద్ స్టీడి కోడ్ 08732 జత చేయాల్సి ఉంటుంది.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, మనతో మాట్లాడడానికి మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను రమేష్ మాట్లాడుతున్నాను.
0: నిర్మల్ జిల్లా
1: మండల్ పాటికే గ్రామం.
0: పాటికే. ఏం చేస్తుంటారు రమేష్?
1: మేడం ప్రజెంట్ అయితే ఇప్పుడు కరువు పని పోతున్నాం.
0: అవునా? అంటే టైమింగ్స్ ఏంది మరి ఆ పని?
1: మేడం పొద్దున 6:30 ఇక్కడ పోటు తీసుకుంటారు, మళ్ళీ ఇంటికి ఇంటికి వెళ్తాను.
0: 6:30 నుంచి
1: 10:30 వరకు ఉంటాం మేడం. ఇస్తా
0: అంటే అయిపోయితుందా అప్పటికి? మళ్ళీ
1: మధ్యలో బ్రేక్ టిఫిన్ టైం ఉంటుంది కదా, అప్పుడు ఒక గంట ఒక అరగంట కూర్చుంటాం. మంచిగా ఒక 10-20 గుళ్ళలు మోస్తాం అంతే మేడం. ఎక్కువ పని అంటుంది, సినిమా ఏం లేదు మేడం. ఇప్పుడు
0: అదే ఇప్పుడు 10:30 వచ్చేస్తారు కదా ఇంటికి, తర్వాత ఉండదు కదా పనికి వెళ్ళడము.
1: ఇంకా లేడీస్ అయితే మామూలుగా బీడి చేసుకోవడం ఉంటుంది, ఇక మళ్ళా ఇంకేదైనా పని ఉంటే చేసుకుంటాం మేడం. అట్లా
0: మామూలుగా ఉపాధి హామీ లేనప్పుడు ఏం చేస్తుంటారు?
1: ఉపాధి హామీ లేనప్పుడు నేను ఇక్కడ వర్క్ చేస్తాను మేడం. అక్కడ
0: ఇక్కడ
1: అయితే ఒక 4-3 నెలలు ఉంటుంది మేడం, అంతకంటే ఎక్కువ ఉంటుంది.
0: హలో,
1: చెప్పండి మేడం.
0: చెప్పండి, ఈ రోజు ఏ పాట కావాలి మీకు?
1: నాకు తీర కావాలా, పిల్ల కావాలా?
0: తప్పకుండా అండి, ఆ పాట వినిపిస్తాము. ఒక సినిమాలు చూస్తుంటారా మీరు?
1: అవును మేడం, చూస్తాను మేడం.
0: ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు? హలో, సిగ్నల్ ఉండదా రమేష్ మీకు? హలో హలో, సరే రమేష్ గారికి లైన్ కట్ అయినట్టుంది. వారి కోసం వారు అడిగిన పాట వస్తుంది.
2: ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతాడు రా, చూస్తా వెంట్రా.

0: పతి సార్ అమితాబ్ బచ్చన్ బోల్ రహా హూ ఆడపిల్లకి ముఖ్యముగా ఉండాల్సింది ఏది ఏ చీర బి జాకెట్ సి కట్టు ఆర్ డి పట్టు
1: అవేం కాదు ఉండాల్సింది అద్దె అంటే సిగ్గు
2: ఎట్రా అల్లుడా ఎదురొచ్చేస్తున్నావు ఏంటి కథ చదువుకుంటున్నావు కదా అని గదెత్తికిచ్చే గుంటను ముగ్గులు దించేస్తున్నావు ఇంతకి నువ్వు చదివి ఏటవుతావు పిల్లలు ఎట్టా పుష్టిస్తావురా
3: సీఎం

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా సింగడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు శ్రోతలు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలంటే వెంటనే ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి చెప్తున్నా, రాసుకుని ఫోన్ చేయండి. 2300-8951-2501. ఈ రెండు నంబర్ల ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ 0873 జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది.

0: నాన్న, నాకు 3000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరేవా, నాకు కూడా నేర్పించి మీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.

ఇది సింగిడి సినిమా పటల కార్యక్రమం. భూమిపై జీవాల మధ్య వేదాన్నే జీవ వైవిధ్యం అంటాం. నేడు భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవ వైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. మన జీవన శైలిలో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం వేడెక్కిపోతుంది. దీంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. ప్రపంచంలోని 12 మహాజీవ వైవిధ్య ప్రాంతాలలో భారతదేశం ఒకటి. సుమారు 45,000 వృక్షజాతులు, దాదాపు 77,000 జంతుజాతులు మన దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గతం. నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10% పైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50% పైగా అరణ్యాలు, 70% పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి. విస్తారంగా ఉన్న పచ్చిక బయళ్లను మన జీవన శైలితో రూపుమాపు చేశాం. వ్యవసాయంలో రసాయనిక ఎరువులకు, కీటకనాశినులకు వాడకం పెరిగింది. మందుల కంపెనీల లాభాపేక్ష వాటిని అధికంగా, విచక్షణారహితంగా వాడేలా చేసింది. దీంతో మన నేలను, దానిపై నివసించే విలువైన జీవ సంపదను కోల్పోవలసి వచ్చింది. విశేషం ఏమిటంటే, మన దేశంలో ఆదివాసులు ఎక్కడున్నారో అక్కడ జీవ వైవిధ్యం ఎక్కువగానూ పదిలంగానూ ఉంది. మన దేశంలో 53 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఆదివాసులు నివసిస్తున్నారట. వారిలో దాదాపు 53 తెగలున్నాయి. అక్కడ జన్యు వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంది. ఎన్నో పంటల్లో వైవిధ్యాలు, రకాలు. ఆదివాసులు నివాసాలున్న ప్రాంతాల్లోనే అధికం. ఇటీవల జన్యు మార్పిడి కూడా జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. వీటిని రూపొందించి ప్రవేశపెట్టే విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షణ సంబంధమైన నియంత్రణల్ని పాటించాలి. జన్యు మార్పిడి వల్ల వచ్చే ప్రభావాలు స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఎలా ఉంటాయో పూర్తి అధ్యయనం చేయకుండా వీటిని ఏ జీవజాతుల్లోనూ ప్రవేశపెట్టకూడదు. తొందరపడితే ప్రస్తుతం మనగడలోని జీవజాతికే ప్రమాదం వాటిల్లుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

0: సింగిడి కార్యక్రమానికి మరొక శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపల్లెని మాట్లాడుతున్నాను మేడం. ఈ రోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా మన జంతుజాలన్నీ మన ఈ రేడియేషన్ వల్ల, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ జంతుజాలం అంతా అంతరించిపోతుంది. కనుక వాటికి మనుగడ సాగించడానికి మనం ఈ అడవుల్ని, చెట్లను కొట్టకూడదు మేడం.
0: అవునవును.
1: అలాగే చెట్లు పెంచి మనం వాటికి జీవ వాటి ఉండడానికి వాటికి రక్షణ కల్పించాలి. అలాగే ప్రకృతిలో ప్రతి జీవరాశులు అన్నిటికీ వాటికి ఈ ఎండల కాలము ఆహారం దొరకదు మేడం. అందువల్ల మనము ఏదో మన చేతన కాడికి ఏదన్నా పండు ఫలము తీసుకుపోయి అక్కడ అడవులలో వేయాలి. అలాగే మంచినీళ్ళు ఒక ట్యాంకర్ తో మంచినీళ్ళు పెట్టాలి. అక్కడక్కడ కుండీలు ఉంటాయి, వాటిల్లో పోపియాలి. అలా వాటికి నీళ్లు ఆహారం అందిస్తే ఈ జంతు జీవాలు ఆహారం కోసం, నీళ్ల కోసం అవి అలమటించి చనిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మేడం.
0: ఓకే అండి, చక్కగా చెప్పారు. మీరేం చేస్తుంటారు?
1: బార్బర్ మేడం.
0: ఓకే అండి, అయితే ఇంకొకటి కూడా చెప్తున్నారు, నేను ఎక్కడో చదివినా, అంటే మనము అడవిలో ఉన్న వాటికి ఆహారం ఇవ్వడం వల్ల వాటిని బద్ధకంగా తయారు చేస్తున్నామని ఒక సందేశం కూడా వచ్చింది వాట్సాప్ లో. దీని గురించి ఏమంటారు మీరు?
1: అది రాదు మేడం, బద్ధకంగా ఉంటుంది మేడం. అది ఆహారం లేకనే మన పొలాలలోకి వచ్చి మన పొలం నాశనం చేయడము, లేదంటే జనాలు కనబడుతున్న చంపడం అలా చేస్తున్నారు కాబట్టి వాటికి ఖచ్చితంగా ఆహారం అందించాలి ఈ ఎండల కాలంలో. మామూలు టైంలో ఏదో పండ్లు పొలం వాటికి దొరుకుతాయి, ఈ ఎండల కాలం వాటికి ఏం ఉండవు వాటికి మేడం.
0: ఓకే అండి, చక్కగా చెప్పిండ్రు. ఈ రోజు ఏ పాట వినిపిస్తున్నారు మరి?
1: ఈ మన ఈ దీనికి తగ్గట్టుగా జనతా గ్యారేజ్ మూవీ నుంచి ప్రణామం ప్రణామం
0: తప్పకుండా అండి. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
1: అవును మేడం, ఈ పొల్యూషన్ ఎక్కువైంది, దీన్ని నివారించుకోవడానికి మనము ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ సిస్టమ్ వచ్చిన మన వాహనాలను వాడితే మంచిదని నా ఉద్దేశం మేడం.
0: అవునవును, అది కూడా మంచిదే, కానీ ఉన్న వాటిని ఏం చేసుకుంటామండి, కొత్తవి కొనాలంటే మన తరం కాదు కదా. అయితే మన మన వంతు అయింది, మనం చేయగలిగింది చేస్తూ ఉంటే అదే ఆటోమేటిక్ గా కొన్ని రోజుల కన్నా మారిపోతుంది.
1: 15 సంవత్సరాలకు ఒకసారి మార్చేయాలంటున్నారు కదా మేడం ఆ బండి, అట్లా దానివల్ల.
0: అవునవును,
1: ఈ ఎలక్ట్రిక్ వస్తువు తెచ్చుకుంటే మంచిది.
0: అవునవును, అవునండి, చక్కగా చెప్పిండ్రు. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

0: ఇప్పుడు ఒక శ్రోత ఫోన్ చేసి లైన్లో ఉన్నారు, ఎవరు ఏంటో కనుక్కుందాం. హలో హలో, చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అల్రి, ఎక్కడ అల్రి? హలో, అవునా, ఏం పేరు మీ పేరు? నాగేష్. ఏం చేస్తుంటారు? వ్యవసాయమేనా? ప్రస్తుతం ఎక్కువ ఏం పనులు లేవనుకుంటా వ్యవసాయంలో? హలో, ఏమంటున్నారు? జొన్నలు అయినాయా మరి?
1: అయినాయి మేడం.
0: ఎన్ని అయినాయి?
1: 200. హలో,
0: చెప్పండి, వినిపిస్తుంది.
1: 250
0: క్వింటాల్ అయినాయా? మస్తు అయినాయి మరి. ఈ సంవత్సరం బాగా మందికి వండినట్టున్నాయి కదా జొన్నలు?
1: అయినా మొత్తారు ఎన్ని రోజులు మొత్తలేదు.
0: హలో
1: మేడం,
0: ఏమంటున్నారు? మీకు సిగ్నల్ లేదు
1: ఇప్పుడు?
0: వినబడుతుంది.
1: ఎన్ని రోజులు మస్తు తగ్గింది.
0: అవునవును, మరి బాగా డబ్బులు వస్తాయి కదా, ఏం చేస్తారు ఆ పంటతో? అవి జొన్నలతో డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు ఏం చేస్తారు? మీకు సిగ్నల్ లేదు, మీరు ఏమంటున్నారో వినబడతలేదు నాకు. కట్ అవుతుంది మీ మాట.
1: ఇప్పుడు
0: చెప్పండి, ఏం చేస్తారు డబ్బులతోని?
1: ఇల్లు కట్టబడుతుంది.
0: సరే, ఇల్లు కట్టుకోండి మంచిగా. బంగారం కొనరా?
1: బంగారం
0: మన ప్రధానమంత్రి గారు చెప్పినరా, 1 సంవత్సరం వరకు బంగారం కొనకండి, నూనె ఇవి పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడండి అని చెప్పిండు. మీ దానికి వచ్చిందా ఈ మాట?
1: రాలే మేడం.
0: అదే చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి, 1 సంవత్సరం వరకు బంగారం కొనకండి, పెట్రోల్ డీజిల్ని పొదుపుగా వాడండి అని చెప్పి. సరే, ఈరోజు ఏ పాట వినిపిస్తున్నారు నగేష్? ఏ పాట కావాలి? సరే వినండి, ఆ పాట వస్తుంది.

ఆ హుషారైన గీతం మీలో ఉత్సాహాన్ని నింపిందని ఆశిస్తూ ఇయలటి సింగడి కార్యక్రమానికి ఇక సెలవు. మరిన్ని సినిమా పాటల్ని పొద్దుమట్టు 5 గంటగా మాట చెప్పండి పాట వినండి కార్యక్రమంలో, పొద్దుకి 8 గంటగా హుషారులో, రాత్రి 10:30 నిమిషాలకు మాధురిమ కార్యక్రమాలలో వినవచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ఆకాశవాణి వివిధ భారతి క్షమించాలి 9 దశాబ్దాల ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్యా, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలపై చర్చించనున్నారు. భారతదేశం ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్దంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. జనగణనలో కులగణన చర్చే అంశంలో తెలంగాణ రాష్టం దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబారావు ఫూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్టంలోనే అగ్రగామిగా నిలవాలని, అధ్యాపక బృందం సమిష్టిగా పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పర్యాటక రంగం కేవలం విహారయాత్రలకే పరిమితం కాదని, అది రాష్ట ఆర్థిక అభివృద్దికి, యువతకు, ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు శక్తివంతమైన సాధనమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్టంలో ఇప్పటికే 8,575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 6.3 లక్షల మంది రైతులకు 7,841 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం నుండి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఐపీఎల్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత గాయకుడు శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరద్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: గాయకులు గీత రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఎన్నో పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను తాకినటువంటి వారి మధుర గీతాల ద్వారా, అలాగే కేవలం ఒక లిరిసిస్ట్ గా కాకుండా సింగర్ గా అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాలను వారు తాకారు. ఎన్నో ప్రయత్నాలు చేసి

0: సక్సెస్ రాలేదు అని నిరాశపడి జీవితంలో ప్రయత్నాలను ఆపివేసి నిరుత్సాహపడే ఎంతో మంది యువకులకు ఆయన జీవితం ఒక స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత ప్రస్థానం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. వారు ఎవరో కాదు, వరికుప్పల యాదగిరి గారు, మన నిజామాబాద్ జిల్లా వాసి. వారి జీవితం గురించి, వారి బాల్యం, విద్యాభ్యాసం, అలాగే వారి జీవిత ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి వరికుప్పల యాదగిరి గారు.
1: నమస్కారం. నమస్కారం.
0: మీరు మా శ్రోతల కోసం మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా?
1: నా బాల్యం అంటే మా ఊరు సాటాపూర్ గ్రామం. అక్కడే అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా అక్కడే, తర్వాత నీలా రేంజల్లో హై స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ బోధన్ మధుమలంచ కాలేజీలో ఇంటర్, తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయా.
0: సార్, మీరు కొన్ని ఇంటర్వ్యూల ద్వారా వాటిలేసింటే మీ బాల్యం చాలా కష్టంగా గడిచిందని విన్నాను.
1: అంటే అప్పుడు అంటే నేను పుట్టినప్పుడు కొంచెం కరువు వచ్చిందంట మా ఇంట్లో. అంటే మా గోల్డ్ గేదెలు అన్ని అమ్మేశారంట. దానివల్ల మా నాన్న ఏంటంటే వీడు వచ్చిన తర్వాత బ్యాడ్ వచ్చిందని కొంచెం నన్ను బ్యాడ్గా చూసేవాళ్ళు. అది జరిగింది. సో కొంచెం నాకు ఈ అంటే 2 ఇయర్స్ వరకు నడవలేదు నేను, మామూలుగా కింద పాకేవాడిని. బికాస్ ఆఫ్ మా అమ్మ మిగతా 6 పోషించాలి కదా, వాళ్ళ కోసం పనికి వెళ్ళిపోయేది నన్ను వదిలేసి. సో సాయంత్రం వచ్చేవరకు పాలుండేవి కాదు. అట్లా కొంచెం చాలా కష్టపడ్డా.
0: అలాగే మీ విద్యాభ్యాసం సార్, అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, మీకు విద్యలో తోడ్పాటు అందించిన వాళ్ళు ఎవరు?
1: విద్య అంటే నేను అంటే స్కూల్లో కాలేజీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నేను బాగా చదివేవాడిని, టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. టీచర్స్ అందరికి నేను అంటే ఇష్టం. అందులో మనకు స్పెషల్ టాలెంట్ సింగింగ్ టాలెంట్ ఉంది కాబట్టి అందరికి ఇష్టం. స్టూడెంట్స్ కూడా నేను అంటే చాలా ఇష్టం ఉండేది.
0: ఏ వయసులో మీకు ఈ పాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది సార్?
1: ఏ వయసు అంటే మా ఇంట్లో మా నాన్న, మా పెద్దన్నయ్య, మా రెండో అన్నయ్య పాటలు పాడతారు. అంటే భజన చేసేవాళ్ళం మేము రామాలయం, మా ఊర్లో రామాలయం ఉండేది. అక్కడ భజనలో వాళ్ళు పాడేటప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని మా నాన్నతో కూడా. తర్వాత నేను అంటే పాడడం అనేది ఇట్లా వచ్చిందని నేను చెప్పలేను, కానీ పాడేవాడిని. మామూలుగా రేడియోలో పాటలు వచ్చేవి 11:45 అట్లా, ఆ పాటలు విని యాస్టీస్గా పాడేవాడిని నేను. అట్లా అట్లా నేను పాడుతూ ఉంటే టీచర్స్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు బాగా పాడతావని. ఒకరోజు 15th August సాంగ్స్ కాంపిటీషన్ పెడితే నాకు 1st ప్రైజ్ వచ్చింది. 2nd క్లాస్ నేను, అందులో పాట పాడితే నాకు 1st ప్రైజ్ వచ్చింది. ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అందరు ఊరోళ్ళందరి ముందు పాడిచ్చారు. అంటే నా 1st స్టేజ్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు అది.
0: ఇలా పాటలు పాడే మీకు సినీ నేపథ్యానికి ఎలా వచ్చారు, అలాగే ఆ పాటలు రాయాలని ఇంట్రెస్ట్, అంటే పాడడం కాకుండా రాయాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది?
1: రాయడం అంటే ఇప్పుడు అంటే పాడేవాడిని బాగా నేను, అంటే నేను ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని చిన్నప్పుడు. సో భజన్లో ఏంటంటే ఈ ప్యారడీ సాంగ్స్ ఉండేవి, అంటే సినిమా పాటలు ట్యూన్ తీసుకొని దేవుడికి అనుగుణంగా రాసేవాడిని. అట్లా అవి చూసి నేను కూడా 5th 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను కూడా పాట రాశాను అనమాట. ప్రతిభావంతులని కృష్ణగారి సినిమాలో ఒక పాట ఉంటుంది, అమృతం తాగిన వాళ్ళని, దాని మీద ప్యారడీగా ఒక సాంగ్ రాశాను. అది ఫస్ట్ నా సాంగ్, అంటే నేను ఎలా రాస్తానో ఏంటని తెలీదు, దేవుడు ఆయన ప్రే చేస్తూ రాశానమాట. అది నా ఫస్ట్ రైటింగ్. తర్వాత ఇంకా ఇళయరాజా పాటలు బాగా వినేవాడిని. తర్వాత ఇళయరాజా గారు రోజా సినిమాకి ఆయన మ్యూజిక్ చేయలేదు. తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఇళయరాజా చేయట్లేదని బాధపడి ఇంకా నేనే పాటలు ట్యూన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం, నేనే రాసుకోవడం, అంటే ఈ భావగీతాలు రాయడం 6th 7th లో స్టార్ట్ అయింది. రాసుకొని పాడుతూ పొలాల్లో తిరిగేవాళ్ళం అనమాట. అట్లా అట్లా రాయడం అలవాటయ్యి పాడడం, ట్యూన్ కట్టడం అని చిన్నప్పుడే వచ్చేసింది అనమాట.
0: మరి మీ పాటలు చూస్తే చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ చాలా బాగా అంటే అందరి హృదయాలకు అద్దుకునేలా ఉంటాయి. మీకు తెలుగు సాహిత్యం మీద అంత పట్టుందా, లేకపోతే మీ మనసుకు నచ్చిన గీతాలు రాయడమే మీకు?
1: తెలుగు సాహిత్యం అంటే తెలీదు, మరి అది జన్మత వచ్చిందా ఏమో తెలియదు, కానీ నేను తెలుగుని బాగా పట్టేవాడిని. అంటే ఈవెన్ మాకు తెలుగు స్కూల్లో చెప్పినప్పుడు గాని టీచర్ చెప్పగానే నాకు ఈజీగా వచ్చేసాయి అనమాట. అలంకారాలు గాని అవి గాని అన్ని తెలుగులో ఏదున్నా నన్నే అంటే ఈ టెస్టులు దిద్దడం అలాంటివి అన్ని నాతో చేయించేవాళ్ళు. ఎవరైనా తప్పులు చేసినా కూడా నన్నే వచ్చి అడిగేవాళ్ళు, అరే ఇది తప్ప, కరెక్టా రైటా అని అడిగేవాళ్ళు స్టూడెంట్స్. అట్లా తెలీదు నాకు, మరి దేవుడిచ్చిన వరమేమో తెలీదు, అలా వచ్చేసింది. అంటే నేను రాస్తుంటే వచ్చేసింది. నేను చదివింది ఇంటరే, పోనీ పెద్దగా బుక్స్ కూడా ఏం చదవలేదు నేను.
0: మరి ఈ సాధారణ పల్లెటూరులో మీరు పాటలు పాడుకుంటూ ఉన్న జీవితం నుండి సడన్ గా సినిమా వైపు ఎలా వచ్చారు సార్?

0: అదే సినిమా అంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత నాకు ఇంట్లో చదువుకోవడానికి స్కోప్ లేదు. సో మనకేందంటే ఎక్కడ స్కూల్లో కాలేజీలో ఎక్కడ పాడినా మనం ఫస్ట్ ప్రైజ్ కొట్టడం, టీచర్స్ స్టూడెంట్స్ అందరూ నువ్వు సినిమాల్లోకి వెళ్తే రాణిస్తావని చెప్పడం. మా తెలుగు లెక్చరర్ ఉండేవారు ఇంటర్లో, మోహన్ ప్రసాద్ గారు, ఆయన అయితే ప్రతిరోజు క్లాస్ ముందు నా పాట తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేది. అలా చేసి ఆయన ఒక వర్ణిలో ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ ఉంటే దానికి పంపించారు. వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు. తర్వాత ఒకసారి మన రేడియో స్టేషన్ కూడా పంపించారు. సో అట్లా అది విని ఇంకా మనకి ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, వీళ్ళు అంటున్నారు అది విని విని ఇంకా సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ఒక, అంటే అందరూ నన్ను జూనియర్ బాలు అనేవాళ్ళు అప్పట్లో, బాలు గారిలో పాడుతావు బాగా పాడతావని. అట్లా ఒక కాన్ఫిడెన్సా, మరి అది తెలియనితనమో తెలియదు కానీ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ప్రయత్నం చేసి మరి వెళ్ళడం వెళ్ళడమే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్తే ఆయన షూటింగ్ లో ఉన్నారు, మమ్మల్ని కలవలేదు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు పాటలు విన్నారు, ఆర్టిస్టులు పాటలు విని చాలా బాగా పాడుతున్నావు అని ఒక అడ్రస్ ఇచ్చారు మాకు. అక్కడికి వెళ్ళి కలువు వాళ్ళు, ఓకే అంటే నీ సినిమాలో పాడిస్తావు. అక్కడికి వెళ్తే జరిగింది వేరే, వాళ్ళు ఏదో చెప్పారు అది కాలేదు, మళ్ళీ వచ్చేసాను ఇంటికి. ఇంటికి వచ్చేసి ఇలా కాదు, మనం ఫస్ట్ హైదరాబాద్ లో ఒక మనకంటూ ఒక షెల్టర్ ఉండాలి అని స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకుని తర్వాత 1996 జనవరిలో హైదరాబాద్ వెళ్ళిపోయా. వెళ్ళిపోయాక మనకు ఇండస్ట్రీ తెలీదు, ఎవరిని కావాలో తెలీదు. అక్కడే త్యాగరాయగన్ సభ, రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ జరుగుతుంటే కాంపిటీషన్స్, అక్కడ పాల్గొనేవాడిని. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పాడితే ఎవరైనా సినిమా వాళ్ళు ఉండొచ్చు, మనకు అవకాశం రావచ్చు అని పాడేవాని. నేను పాడిన ప్రతిసారి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, నెక్స్ట్ డే పేపర్లో వచ్చేది నా పేరు. అలా అలా తిరుగుతున్నాను. తిరుగుతుంటే ఒకరోజు నల్లగుంటలో సానాయుధ రెడ్డి అని ఒక పేరు రాసింది అనమాట. సానాయుధ రెడ్డి గారు అప్పట్లో పిట్టల దోర అని సినిమా చేశారు. ఓహో, డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు కదా, మనం ఎందుకు అటు ఇటు వెళ్తున్నాం అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తావా అంటే, నేను పాటలు పాడతాను సార్. పాటలు పాడతావా అంటే, నేను మామూలు బక్క పలచగా ఉండేదాన్ని, పాటలు పాడతారు అందరు వచ్చేస్తారా పాడ పాట అన్నాడు. పాట పాడాను, రెండు లైన్లు పాడంగానే ఆయనకు నచ్చేసి లోపలి తీసుకెళ్లారు. పల్లె అంతా అయినాయి, బాగుంది నీ వాయిస్ బాగుంది, రేపు రా అన్నారు. మళ్ళీ రేపు ఉదయం 7 గంటలకి వెళ్ళాను. వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళు పిలవట్లేదు, టైం అవుతుంది, భోజనం లేదు, ఏమీ లేదు. కూర్చున్నాను కూర్చున్నాను కూర్చుని 4 o'clock పిలిచారు. పిలిస్తే అక్కడ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కూర్చున్నారు. సో పాడవే పాటలు అన్నారు. అప్పుడు ఏంటంటే నేనే కంపోజ్ చేసి రాసుకున్న పాటలు పాడాను, ఒక 5 పాటలు. 5 పాటలు పాడాను. ఒక పాటకి అందరూ ఒకేసారి మూకుమ్మడిగా క్లాప్స్ కొట్టేశారు అనమాట. చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది, నీ పాటలు బాగున్నాయి అని. అంటే అంతవరకు నేను లిరిక్ రైటర్ అవుతా అని అనుకోలేదు. అంటే ఏదో నేను నా ట్యూన్కి తగ్గట్టుగా రాసేవాడిని, కానీ వాళ్ళ సాహిత్యం కూడా బాగుందని తీసుకున్నారు పాటలు. తీసుకొని నాకు అప్పుడు పాటలోనే అడ్వాన్స్ ఇచ్చారు, నీ పాటలు పెట్టుకుంటాం, రెండు మా సినిమాకు యాప్ట్గా ఉన్నాయని. తర్వాత ఇంకా నాతో పాడిస్తా అన్నారు, కానీ ఇంకా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు. నేనే కంపోజరు, నేనే లిరిక్స్, కానీ పాడిస్తా అన్నారు, కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒప్పుకోకపోవడం వల్ల నేను పాడలేదు ఆ సినిమాలో. మళ్ళీ సానాయుధ రెడ్డి గారే నెక్స్ట్ సినిమా బ్యాచిలర్స్లో పాడిచ్చారు. తర్వాత సంపంగిలో పాడిచ్చారు, సంపంగి పెద్ద హిట్. అలా ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చిందనమాట.
1: అయితే మీకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది సానాయుధ రెడ్డి గారు, సింగర్ గా అలాగే లిరిసిస్ట్ గా కూడా. ఆ తర్వాత మీరు ఎన్ని సినిమాలకు పనిచేశారు సార్?
0: నేను ఇప్పటికి నాకు తెలిసి 100 దాటి ఉంటాయి సినిమాలు, 500 పాటలు రాసి ఉంటా, పాడినవి 300 ఉంటాయి.
1: మీకు సింగర్ కి బాగా పేరు తెచ్చిపోయిన పాట?
0: సింగర్ పేరు తెచ్చింది ఇప్పటికీ సంపంగిలో అందమైన కుందనల బొమ్మ.
1: తర్వాత లిరిసిస్ట్ గా బాగా ఫేమస్ అయ్యింది పాట సార్?
0: లిరిసిస్ట్ గా నేను ఏది రాసినా బాగా బ్లాక్ బస్టర్ అనమాట, అందుకే నన్ను ఎక్కువ లిరిసిస్ట్ గా చూస్తారు. అంటే సంపంగిలో హిట్ అయింది, బట్ అప్పుడు ఇంత మీడియా, సోషల్ మీడియా ఏం లేదు. నేను పాడినట్టు స్టిల్ ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు నేనే సింగర్ ఆ పాటకని. సో అట్లా ఆ పాట చాలా పెద్ద హిట్. తర్వాత నేను ధృవాలో పాడాను ఆ పాట. అలా అలా పాడుతున్నాను. పెద్ద సినిమాల్లో అయితే ఇంకా ఒక సింగర్గా అయితే పేరు రాలేదు, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా, లిరిసిస్ట్గా మంచి పేరు వచ్చింది.
1: మ్యూజిక్ డైరెక్టర్గా మీరు పనిచేసిన సినిమా ఏమేంటి చెప్పగలరా సార్?
0: నేను పనిచేసిన సినిమాలు అంటే నువ్వంటే నేననే ఓ సినిమా, తర్వాత అఫీషియల్గా అన్అఫీషియల్గా చాలా చేశాను, అండ్ మొన్న బింబిసార, హుషారు, మొన్న బ్రహ్మాండ సినిమా, మార్షల్ అనే ఒక సినిమా, శ్రీకాంత్ హీరో, అలా ఒక 18 సినిమాలు చేశాను.
1: మరి అంటే మీరు సినిమా నేపథ్యంలోకి వచ్చిన తర్వాత మీకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అవకాశాలు ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మీరు ఈ ప్రస్థానంలో ఎవరిని బాగా అడ్మైర్ చేస్తారు అంటే మీకు అవకాశాలు ఇచ్చిన

0: డైరెక్టర్లు కానీ అలాగే సంగీత దర్శకులు కావచ్చు, మీకు పాటలు పాడే అవకాశం ఇచ్చిన వారు కావచ్చు, వీళ్ళు మీరు ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఎవరు?
1: అంటే నాకు పర్టికులర్ గా సంగీత దర్శకులు ఎవరు నాకు అవకాశం ఇవ్వలేదు. ఇచ్చిందైతే బాగా నన్ను ఎంకరేజ్ చేసింది సానగాది రెడ్డి గారు, ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు. సురేందర్ రెడ్డి గారు నన్ను రేసుగుర్రం సినిమాకి పనిచేయించారు, ధ్రువ కిట్టు సినిమాకి. అలాగే సానగాది రెడ్డి గారు నాకు లిరిసిస్ట్ గా, సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చింది ఆయనే. సో వాళ్ళిద్దరే.
0: మరి ఒక అభిమానిగా మీరు అభిమానించే సింగర్స్ ఎవరు?
1: నాకు చాలా ఇష్టమైన సింగర్ అంటే జానక్ గారు, బాలుగారు అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టమే, యేసుదాస్ గారు అండ్ హరిహరన్ గారు.
0: లిరిసిస్ట్ గా మీకు ఎవరి పాటలు బాగా అనిపిస్తాయి సార్? అంటే ఎవరి సాహిత్యం మీకు మీ హృదయానికి అత్తుకుంటుంది?
1: నాకు అట్లా ఏం లేదండి, మంచి సాహిత్యం ఎవరు రాసినా నాకు చాలా ఇష్టం. అంటే అప్పట్లో ఆత్రేయ గారి పాటలు బాగా వినేవాడిని, అండ్ కొంచెం పెద్ద అయ్యాక సీతారామ శాస్త్రి గారి పాటలు బాగా ఇష్టపడి వినేవాడిని ఇప్పుడు. అండ్ మనకి అప్పుడు చిన్నప్పుడు సిరివెన్నెల సినిమా ఆ పాటలు అన్ని పాడేవాడిని నేను. అట్లా అంటే పర్టికల్ ఇది సాహిత్యం అని కాదు, నాకు ట్యూన్ బాగా, ఆ ట్యూన్ బాణి బాగా ఎక్కేది అనమాట. ఆ బాణిని బట్టి ఏదన్నా పాడేసుకునేవాడిని. సాహిత్యము అది అంత పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, ట్యూన్ బాగుంటే అది పాడేసుకునేవాడిని అంతే.
0: సరే, మరి మాకైతే ఇప్పుడు సిరివెన్నెల గారు అనుకోండి, వారు రాసిన పాటల్లో నాకు పర్సనల్ గా మోటివేషనల్ సాంగ్స్ అంటే ఇష్టం. ఆయన సాహిత్యం సింపుల్ గా చాలా మోటివేట్ గా ఉంటారు. అలాగే మీరు రాసే పాటల్లో మీరు ఏది ఎంచుకుంటారంటే, మోటివేషనల్ వైపు ఎంచుకుంటారా, భావగీతాలు ఎక్కువ ఎంచుకుంటారా, ఈ సాడ్ సాంగ్స్ అంటాం అంటే బాధాకరమైన సాంగ్స్ కూడా ఉంటాయి, వీటిలో ఏది మీరు బాగా రాయగలరు అనుకుంటారు?
1: అంటే అదృష్టవశాత్తు ఏంటంటే నేను అన్ని రకాల పాటలు రాశాను. నేను డ్యూయెట్ రాశాను, సాడ్ సాంగ్ రాశాను, మంచి లవ్ సాంగ్ రాశాను, అన్ని రకాల సెంటిమెంట్ సాంగ్స్ కూడా రాశాను. అన్ని బాగానే అంటే అందరూ మెచ్చుకున్నారు. ఈవెన్ మన సీతారామ శాస్త్రి గారు కూడా ఒక పాటకు మెచ్చుకున్నారు నన్ను. ఇంకా ఏంటంటే ఒక పెద్ద మనకు ఒక గురువు లాంటి ఒక రైటర్ రాసిన పాటకి నేను మొదటి రెండు పాదాలు రాశాను నేను. అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అన్ని రాస్తా అంటే ఇన్స్పిరేషనల్ సాంగ్, ఇప్పుడు నువ్వంటే నేనులో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ఉంటుంది. తర్వాత సాడ్ సాంగ్ అంటే సంపంగిలో గుండెని ఎందుకు ఇచ్చావు అందరి ఫేవరెట్ ఇప్పుడు కూడా. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి పాట నేను నా సాహిత్యం అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు.
0: మీకు నచ్చిన సాంగ్స్ కొంచెం పాడి వినిపించగలరా?
1: అది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అన్నాను కాబట్టి నువ్వంటే నేను అది ఇంకా రిలీజ్ అవ్వాలి సినిమా.

0: చాలా బాగుంది సార్,
1: థ్యాంక్ యూ.
0: చాలా సింపుల్ పదాలతోటి చాలా మోటివేషనల్ గా ఉంది సార్. అంటే సాహిత్యంలో మనకు అర్థం కాని పదాల కంటే మనకు అర్థమయ్యే వాడుక భాషలో చాలా బాగా రాస్తుంది సార్. మీ పాటల్లో ఉన్న గొప్పతనం అదే సార్, మాకు నచ్చింది కూడా. ఇప్పటికీ మీ పాటలు అందరికీ అలా గుర్తుండిపోయాయి అంటే ఇట్లాంటి చిన్న పదాలతో, అంటే పామరుడికి కూడా అర్థమయ్యే భాష చాలా బాగుంది సార్. సార్ ఇలాగే అంటే ఇప్పుడు మీరు పాడే పాటలో ఆ మోటివేషన్ అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది. ఇది మీ జీవితం నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ కోచా, లేకపోతే మీరు జనరల్ గా ఒక పాట రచయిత ఊహిస్తూ రాస్తుంటారా?
1: చిన్నప్పటి నుంచి నేను బాగా కష్టాలు అవి బాగా చూశాను కాబట్టి నేను నా చిన్నప్పుడే ఒక మోటివేషన్ వచ్చేసింది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను క్లాస్ లో ఫస్ట్ ఉండేదాన్ని. అలా చదివే నన్ను మా ఇంట్లో పరిస్థితులు బాగాలేక నన్ను ఫిఫ్త్ క్లాస్ అయిపోయాక గేదెల దగ్గర జీతం పెట్టేశారు నన్ను, నాకు ఇష్టం లేకుండా కూడా. అంటే అప్పటి వరకు నేను కొంచెం అల్లరి చిల్లరిగా బాగా ఆడుతూ పాడుతూ తిరిగేదాన్ని. ఆ సంఘటన తర్వాత నేను సైలెంట్ అయిపోయాను, అంటే ఇన్నర్ అదొచ్చేసింది నాకు. సో నాకు జీవితం అంటే నాకంటూ ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో, నేనొక్కనే, నాకు నేనే చూసుకోవాలి, నాకు నేనే అన్నీ తెలుసుకోవాలి, నాకు నేనే పోరాడాలనేది ఆ తత్వం అనేది వచ్చేసింది చిన్నప్పుడే. అప్పటి నుంచి నేను ఏది జరిగినా అందులో మనకు పాజిటివ్ ఏం దొరుకుతుంది అని చూస్తా, కానీ నాకు బ్యాడ్ జరిగిందని నేను కూర్చోను, ఎందుకంటే బ్యాడ్ అనేది అలవాటు అయిపోయింది నాకు. స్టిల్ ఇప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చాలా పాజిటివ్గా ఉంటా. ఎలాంటి కష్టాలు, ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఎలా ఉంటుంది తెలుసు కదా, చాలా ఆటుపోట్లు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. అయినా నేను 28 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉండి స్టిల్ ఇంకా నేను పనిచేస్తున్నానంటే నాలో ఉన్న పాజిటివ్నెస్ అని అనుకుంటా. సో నేను ఏ పాట చెప్పినా, ఈవెన్ నాకు ఐటమ్ సాంగ్ చెప్పినా కూడా దాని నుంచి కూడా మనం పాజిటివ్గా ఏం చెప్పొచ్చు. నేను ఒక సినిమాలో, అది వర్కౌట్ కాలే కానీ, ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఐటమ్ సాంగ్ అంటే జనరల్గా ఏంటంటే అమ్మాయిని కింది నుంచి పైకి వర్ణిస్తూ రాస్తారు. నేను అలా కాదు, దీనికి కూడా ఏమైనా చేయాలని, అంటే నేను బాగా మంచిగా బతికాను కానీ ఈ ఎవరైతే ఈ ఫ్యాషన్ డిజైనర్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళు కుట్టేసి నన్ను చెడగొట్టేశారు. నన్ను చెడగొడితే నేను చెడిపోయాను. నేను చెడిపోవడం వల్ల అందరూ నన్ను చూడడం స్టార్ట్ చేశారు. ఆ చూడడం నాకు నచ్చేసింది. అలా అలా నేను చెడిపోయి ఇక్కడ దాకా వచ్చానని ఒకటి అట్లా, అంటే సమాజాన్ని ఇట్లా మారుస్తున్నారు కొంతమంది అనేది అందులో కూడా ఒకటి చెప్పడానికి ట్రై చేశాను.
0: సార్ అసలు మీరు చెప్తుంటే నాకే కొంచెం చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది. నాకు అనిపించింది ఏంటి సార్, ఉలి దెబ్బలు తినకుండా ఏ రాయి కూడా శిల్పం కానట్టుగా మీ కష్టాలు అనేవి మిమ్మల్ని శిల్పంలాగా మార్చిందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కష్టాలు చూసిన మీరు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించారు, ఎదగడానికి ప్రయత్నించారు. అది నిజంగా ఈనాటి యువతకి ఉండాల్సిన ముఖ్యమైన విషయం. చాలా మంది యువత కొన్ని ప్రయత్నాలతోటే మా వల్ల కాదు అనే స్థితిలో మీ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 22 ఏళ్ల ప్రస్థానంలో మీకు ఒక్కరోజులో వచ్చిన సక్సెస్ కాదు అది, మీరు మీ మాటల్లో తెలుస్తుంది, మీ జీవితాన్ని చూసిన మా అందరికి తెలుస్తుంది. సరే ఈ మీ జీవిత ప్రస్థానం కాకుండా సినిమా గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు వింటూ ఉంటాం సినిమాల్లో గతంలో మన లిరిసిస్ట్ ఏవైతే ఇస్తాడో దానికి అనుగుణంగా మ్యూజిక్ చేసేవారని, ఇప్పుడు మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా రాస్తున్నారు సార్, అంటే మ్యూజిక్ అనుగుణంగా పాటలు రాస్తారా, పాటలకు అనుగుణంగా మ్యూజిక్ తెచ్చుకుంటారా?
1: అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు ట్యూన్ ఇచ్చి రాయమని అడిగేవాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే నేనే ట్యూన్ చేశాను కాబట్టి నేను జనరల్ గా ట్యూన్ చేసి రాస్తాను. ఒక్కోసారి రాసినప్పుడే ఓ ట్యూన్ వచ్చేస్తుంది. అట్లా చేశాను, ఇట్లా చేశాను. ఈవెన్ పెద్ద సినిమాలైనా కూడా ఎవరైనా పెద్ద మ్యూజిరేటర్కి వాళ్ళు ముందు పెట్టుకుంటారు, పెద్ద మ్యూజిరేటర్ వాళ్ళ ద్వారా ఈ ఈ సిచ్యువేషన్కి పాట రావట్లేదు అంటే అప్పుడు నన్ను పిలుస్తారు. పిలిస్తే నాకు వచ్చేస్తుంది, నేను ట్యూన్ లిరిక్ ఇస్తాను కాబట్టి నా పేరు వేసేస్తారు. అట్లా ట్యూన్ ఏమో మ్యూజిరేటర్ పేరేస్తారు, నాకేమో ఓన్లీ లిరిక్ ఇస్తారు. అట్లా నేను ఏదైనా రాయగలను.
0: మరి అయితే ఇప్పుడున్న సమాజంలో పాటలు కూడా సాహిత్యం తక్కువైపోయి మ్యూజిక్ కి అనుగుణంగా రాస్తున్నారు, అంటే అందులో సాహిత్యం ఏమి ఉండదు, ఆ మ్యూజిక్ కి సింక్ అయ్యేటట్టుగా ఇష్టం వచ్చిన పదాలు వాడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్?
1: అంటే అది అది దర్శకుల చేతిలో ఉంటుంది, ఎందుకంటే దర్శకుడికి టేస్ట్ ఉంది, సాహిత్య అభిమానం ఉంది, మనం ఒకటి చెప్పాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే ఇప్పుడు సినిమా నుంచి ఏది బయటకు వచ్చినా అది దర్శకుడు ఇష్టం. దర్శకుడు గుడ్ తీసుకుంటే గుడ్ వస్తుంది, బ్యాడ్ తీసుకుంటే బ్యాడ్ వస్తుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళు రాయలేరని కాదు, రాస్తారు వాళ్ళు, తీసుకోవాలి కదా, తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఫస్ట్ ఇది గెటాన్ అవ్వాలి ఇక్కడ నుంచి, ఇది ఇది ఓకే అయితే ఇంకో సినిమా వస్తే అందులో చూద్దాంలే అంటే నాకు తెలిసి ఇప్పుడు అంతా ఒక మట్టి నుంచి వచ్చే కథలు కూడా లేవు. అన్ని ఇన్స్పిరేషనల్ కథలు, ఎక్కడో హాలీవుడ్ సినిమాల్లోంచి వచ్చిన కథలు. లేదంటే ఇప్పుడు ఇంకా బ్యాడ్ ఏముంటుందంటే, ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే అందరూ అదే ధోరణిలో సినిమాలు చేస్తారు. ప్రేక్షకుడు కూడా ఏంటంటే ఒక ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక పాట వచ్చినప్పుడు అది వింటాడు, కొత్తగా వచ్చినప్పుడు. అలాంటి ఒక పది వస్తే ఆ పది వినడు వాడు. ఆ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఆ పది మంది అదే సినిమా మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు కాబట్టి అది రాదు. ఇప్పుడు నన్ను సినిమా చూస్తా హిట్ అయ్యాక సేమ్ ప్రొడ్యూసర్ అడిగాడు, సినిమా చూపిస్తా మామలాంటి పాట మళ్ళా చేయగలవా అంటే, చేయలేను సార్, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మళ్ళీ లేదు కదా. అది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి వచ్చింది, ఇంకా వేరే వస్తుంది కానీ అది రాదు. అది చేయడం కూడా వేస్ట్. ఏదైనా మనకు కొత్తగా అనిపిస్తే, మనం అలా రోడ్ మీద వెళ్తుంటే ఎవరన్నా మనకు కొత్తగా ఒక ఆకారం కొత్తగా ఉందంటే ఎవరు రాని చూస్తాం. నార్మల్గా ఉన్న వాళ్ళని మనం సర్లే అనుకుని వెళ్ళిపోతాం, మన దృష్టి కూడా పోదు అక్కడికి. అట్లా సాహిత్యం తీసుకునే వాళ్ళు, సాహిత్యాభిలాషులు, డైరెక్టర్లు ఉంటే తప్ప మంచి పాటలు కానీ మంచి సాహిత్యం కానీ రాదు. అది రాసేవాళ్ళ ప్రాబ్లం కాదు, తీసుకునేవాళ్ళ ప్రాబ్లం.
0: మరి పాటల రచయిత అద్భుతంగా మోటివేషనల్ సాంగ్ రాస్తుండొచ్చు, ప్రేమ గీతాలు రాస్తుండొచ్చు, ఈ ప్రభావం ప్రేక్షకుల మీద ఎంతవరకు ఉంటుంది?
1: నాకు తెలిసి 1000% ఉంటుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలే ఇన్స్పిరేషన్. సినిమా పాటల వల్లే నేను ఏం చేయాలనే చేసేవాడిని.

0: సినిమా పాటల వల్లే ఇన్స్పిరేషన్ పొందేవాడిని. సినిమా పాటలే నాకు పాడడం నేర్పించాయి, సినిమా పాటలే నాకు రాయడం నేర్పించాయి, సినిమా పాటలే నేను ఎలా బతకాలో నేర్పించాయి. కాబట్టి నేనే ఉదాహరణ, సినిమా పాట ఏం చేస్తుంది అనే దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను ఇప్పటికీ సినిమాల వల్ల ఇన్స్పిరేషన్ అవుతాను. చాలా మంది ఏంటంటే, ఇప్పుడు కొంతమంది నేను చూస్తాను యూట్యూబ్ లో, కొంతమంది వీళ్ళు మోటివేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఊ అంటే సినిమా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. సినిమా వాళ్ళు హీరోలు కాదు, సినిమా వాళ్ళకి ఏమి రాదు, సినిమా వాళ్ళు జీరోలు అంటారు. కానీ సినిమా వాళ్ళు ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి ఒక వ్యక్తి నచ్చడం అనేది అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ఆ చెప్పే ఆయన వచ్చి ఆ వేషం వేసుకుంటే ఆయనకు వస్తుంది, అది రాదు కదా. కాబట్టి ఏంటంటే సినిమా అనే వారికి అందరూ చులకం చేస్తారు, కానీ సినిమా కూడా చాలా పవర్ఫుల్, చాలా మందిని మారుస్తుంది, చచ్చిపోయే వాళ్ళని. ఇప్పుడు మీరు ఇందాక విన్నారు ఆ పాట, ఆ పాట ఒక అబ్బాయి పీజీ స్టూడెంట్ నాకు కాల్ చేశాడు. ఏంటంటే, సార్ నేను చాలా కాలం నుంచి వెతుకుతున్నా మీ నంబరు, మీ పాట ఒకటి నన్ను బతికిచ్చింది సార్, నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా నన్ను బతికిచ్చింది. ఏంటంటే, అప్పుడు నువ్వంటే నేనులో తొలి పొద్దు నవ్వింది పాట విని నేను చచ్చిపోవాలనుకుని నేను బతికాను సార్, నేను మీ వల్ల నేను మళ్ళీ బతికానని ఫోన్ చేశాను. అంటే అది సినిమా పాటే కదా అది.
1: నేను నిజంగా మీతో ఏకీభవిస్తాను సార్, ఎందుకంటే నేను కూడా నాకు బాధ కలిగినప్పుడు, లేకపోతే జీవితంలో నిరాశ అంటే ఇంకేం చేయలేము వేస్ట్ అనిపించినప్పుడు, ఐదర్ మోటివేషనల్ సాంగ్స్ అయినా వింటాను లేదా ఖచ్చితంగా సాడ్ సాంగ్స్ వింటాను.
0: ఎనీథింగ్, ఇప్పుడు
1: సాడ్ సాంగ్స్ లో ఉన్న సాహిత్యంలో జీవితం అంటే ఏంటో అనేది చెప్పిన రచయితలు చాలా మంది ఉన్నారు.
0: అవునవును,
1: ఆ పాటల ద్వారా మనకు ఒక ఫిలాసఫీ వస్తుంది. మీరు చెప్పిన మీరు జీవితంలో నేర్చుకున్న కొన్ని పాఠాలు ఆ పాటల ద్వారా తక్కువ టైంలో అందిస్తారు మీ రచయితలు. అది మీ సినీ రచయితల్లో, సినిమా పాటలు రాసే వాళ్ళు ఆ గొప్పతనం ఉంది సార్. అది అందరూ గుర్తించాల్సిన విషయం. ఎవరు ఏమనుకున్నా మీరు చూపించే ప్రభావం, 1000 మందిపై చూపించే ప్రభావం ఒకరో ఇద్దరు చెప్పినంత మాత్రాన పోదు.
0: డెఫినెట్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక రోగం అంటే ఒక మానసికమైన దౌర్బల్యం అంటే ఒక ఒక రోగం లాంటిది. అది మనం ఏ సైకాలజిస్ట్ దగ్గరకు పోతే ఇంకా ఎక్కడికో పోతే అది ఒక కొన్ని నెలలు పట్టొచ్చు. కానీ ఒక పాట వింటే మనం విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఇన్స్పిరేషన్ పొంది నార్మల్ స్టేజ్ కి రావచ్చు.
1: అంతే,
0: అది దట్ ఈస్ పవర్ ఆఫ్ సాంగ్.
1: అంతే సార్, కొన్నిసార్లు వైద్య విధానంలో చేయలేని చికిత్స కూడా కొన్ని మాటల ద్వారా జరుగుతుంది. ఆ మాటలు పాటల ద్వారా ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక ఏమంటారు దాన్ని, ఒక వ్యాక్సిన్ లాగా కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు సార్. మరి ఈ 22 ఏళ్ల ప్రస్థానంలో మీకు అద్భుతమైన బ్రేక్ ఇచ్చిన పాట, పలాని పాట ద్వారా ఒరికుప్పల యాదగిరి అనే వ్యక్తి పబ్లిక్ కి బాగా తెలిసింది అని చెప్పుకునే పాట ఏంటి సార్?
0: అయితే నాకు బాగా ఇప్పటికీ నన్ను అడిగే పాట సంపంగి అందమైన కుందన బొమ్మ. కానీ నాకు అంటే పెద్ద ఇప్పుడు స్టార్ హీరోలకి పరిచయం చేసిందంటే రేస్ గుర్రం సినిమా, అందులో 3 పాటలు. అందులో స్పెషల్ గా సినిమా చూపిస్తాం మామ, అండ్ రేస్ గుర్రం టైటిల్ సాంగ్ స్వీటీ సాంగ్ అని ఉంటుంది. ఆ సినిమా ద్వారా నేను అంటే స్టార్ హీరోలకు కూడా ఈయన చేస్తే బాగుంటది అనేది వచ్చింది పేరు.
1: మీరు నిజామాబాద్ జిల్లాలో ఒక పల్లెటూరులో నుంచి జన్మించి ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ రోజు సినిమా ఫీల్డ్ లో అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి చాలా మందికి స్టార్టింగ్ పాయింట్ చాలా కష్టంగా ఉంటది. అటువంటిది మీరు ఈ రోజు మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అని చెప్పుకునే వాళ్ళకి కూడా పాటలు రాస్తున్నారు, అలాగే పాడుతున్నారు. ఈ జీవిత ప్రస్థానంలో మీరు నేర్చుకున్న అనుభవాలేంటి, అలాగే యువతకు సినిమా ఫీల్డ్ లోకి రావాలనుకున్నా కావచ్చు, జీవితంలో సక్సెస్ సాధించలేని వాళ్ళకి కావచ్చు, మీరేం చెప్తారు సార్?
0: సక్సెస్ సాధించలేము అనేది ఏముండదు నాకు తెలిసి. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే దాని మీద ఇష్టము లేదంటే గోల్ లాగా ఉండకూడదు, అది దాని మీద ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అంటే, మనము ఒక టీనేజ్ కి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని చూసి ఎంత ప్రేమిస్తాం, అసలు ఎక్కడున్నా కనబడకపోతే ఏడుస్తాం, మాట్లాడకపోతే సాడ్గా ఉంటాం. అంత ప్రేమ ఉండాలి మనం చేసే పని ఏదైనా కావచ్చు, సినిమా పనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అప్పుడు మనకు సక్సెస్ రాకుండా ఉండదు. ఎందుకంటే అది ప్రేమ అనేది నథింగ్ బట్ గాడ్ అనమాట. దేవుడు ప్రేమ వేరే అని నేను అనుకోను, ప్రేమ దేవుడు ఒకటే. ఒక ప్రేమించేవాడిని చూడండి, వాడు ఎంత ప్యూర్గా ఉంటాడంటే. ప్రేమ అంటే చాలా రకాలుగా ఉంటుంది, ప్యూర్ ప్రేమ ఉంటుంది, ఇంకా వేరే అవి కూడా ఉంటాయి. ఒక ప్యూర్ ప్రేమించేవాడు వాడు గాల్లో ఎంత స్పీడ్ అయినా పరిగెత్తగలుగుతాడు, ఎంత ఎప్పుడైనా లేవగలుగుతాడు, నిద్రపోకుండా కూడా వాడు ఫ్రెష్ గా ఉండగలుగుతాడు. ఎందుకంటే ఆ పవర్, అది ఆ పవర్ ని మనం ఆ మనం చేసే మనం ఇష్టమైన పని మీద ఎప్పుడూ పెట్టుకోవాలి. అది అప్పుడు మనకి ఫెయిల్యూర్లు వచ్చినా ఏమనిపించదు, మనం ఇంకోటి చేద్దామని.

ఇంకోటి చేద్దాం అనిపిస్తుంది. అది ఉంటది ఆ పవర్. చాలా మంది ఏంటంటే, ఒకసారి నేను చాలా మంది కొత్త డైరెక్టర్లను చూస్తుంటాను కదా, వాళ్ళు సినిమా పూర్తవక ముందే స్టార్ డైరెక్టర్లా ఫీల్ అయిపోయి వేరేలాగా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తుంటారు. వీళ్ళ ఎవరు సక్సెస్ అయినట్టు నాకు నా 28 కెరీర్ లో ఎప్పుడు చూడలేదు. నేను సినిమా అయ్యి హిట్ అయినా కూడా ఒక పొలైట్ గా అందరితో ప్రేమగా వర్క్ తీసుకునే వాళ్లే ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు అయ్యారు. ఎవరైనా సరే ఆ పొలైట్నెస్ మనకు ఆ విధేయతలు పోయినాయి అనుకోండి, అంటే ఆ వృత్తి మీద ఇప్పుడు చాలా మంది, నేను కొంతమంది సింగర్స్ చూస్తాను ఇప్పుడు మన హైదరాబాద్ సింగర్స్ ని, కొంచెం యూట్యూబ్ లో టీవీలో ఫేమస్ కాగానే ఇంకా మ్యూజిక్కే మా వల్ల బతుకుతుందనే ఫీల్ లో ఉంటారు. మ్యూజిక్ మమ్మల్ని బతికిస్తుంది కాదు, మ్యూజిక్ మా వల్ల పేరు వస్తుంది అనే ఫీల్ లో ఉంటారు. వాళ్ళు ఒకటి రెండు పాటలు పాడతారు అంతే, తర్వాత ఎక్కడ యూట్యూబ్ లో ఏదో పాడుకుంటారు. అది ఉండకూడదు. పాట ఎప్పుడు మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నాకు పాట అంటే ఇష్టం సార్, పాడతాను సార్ అని మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఉంటారు. ఒక్క పాట అది హిట్ కూడా కాదు, టీవీలో ఏదో షోలో వాళ్ళు 1000 ప్రాక్టీస్ చేసిన పాట పాడతారు, అది హిట్ అయిపోగానే మేము స్టార్లు. మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేస్తే 1,00,000 ఇవ్వండి లేకుంటే రాను, పాట పంపించండి బాగుంటే పాడతాము, ఇవన్నీ వచ్చేస్తాయి యాటిట్యూడ్. ఇప్పుడు నా సింగర్ స్పెషల్లీ, ఎందుకంటే నేను బాలు గారితో సహా, చిత్ర గారితో సహా, యేసుదాస్ గారితో సహా, హరిహరన్, ఉదిత్ నారాయణ, శంకర్ మాధవన్ అందరితో పనిచేశా. వాళ్ళందరూ ఇలా ఉండరు. శంకర్ మాధవన్ గారు ఎందుకు బాలు గారు, నేను 2011 పాట పాడించిన అంటూ అప్పుడు కూడా ఆయన చెప్పండి సార్ ఏం పాట అని వినేసి అంత రాసుకొని అంత పాడేసి ఓకేనా సార్ బాగుందా అలా అలా మాట్లాడతారు. ఆయన ఎంత పెద్ద ఆయన, మనం ఆరాధిస్తాం ఆయన్ని. వీళ్ళు

0: మ్యారేజ్ అనో సినిమా, అంటే ఇప్పుడు సంగీతం ఎక్కువ చేస్తున్నాను. తర్వాత ఇంకొక రెండు సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి జనవరిలో. ఇప్పుడు రెండు సినిమాలు రిలీజ్కి ఉన్నాయి.
1: సార్, ఈరోజు మీతో ఇంటర్వ్యూ ఒక లిరిసిస్ట్గా కాకుండా లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా మాకు ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తిగా, అంటే మా జీవితాన్ని మీ జీవితంతో చూసినప్పుడు మీరు పడ్డ కష్టం మేము పడ్డ కష్టంతో చూస్తే చాలా గొప్పది. మీరు ఈరోజు సక్సెస్ సాధించారు, ఎంతో మంది జీవితానికి ఇన్స్పైర్ గా ఉన్నారు, స్ఫూర్తిదాయకంగా ఉన్నారు సార్. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు మా స్టూడియోకి వచ్చి. చాలా మంది శ్రోతలకు మీరు ఇన్స్పిరేషన్ గా చాలా మాట్లాడారు. మీరు ఇక ముందు జీవితంలో కూడా సినిమా పాటల విషయంలో కావచ్చు, ఒక రచయితగా ఒక గాయకుడిగా ఇంకా అభివృద్ధి సాధించి, మేము ఎప్పుడు మా ఉరికుప్పల యాదగిరి గారు మా నిజామాబాద్ జిల్లా వాసి అని చెప్పుకునేంత స్థితిలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇంకా బాగా సక్సెస్ సాధించాలని మా శ్రోతలందరి తరఫున కోరుకుంటున్నాం సార్. మీరు మా స్టూడియోకి ఇచ్చేసినందుకు మా శ్రోతలందరి తరఫున, ఆకాశవాణి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఈ స్టేషన్ కి ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చాను ఒకసారి, మా తెలుగు లెక్చరర్ పంపించారు ఇక్కడ, ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాళ్ళు. సో మళ్ళీ ఇన్నాళ్ళకైనా మా నిజామాబాద్ స్టేషన్ కి వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం, నన్ను పిలవడం, థ్యాంక్ యూ స్టేషన్ యాజమాన్య అందరికి థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు గాయకులు గీత రచయిత శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలువోజు కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సినీ గీత రచయిత గాయకుడు శ్రీ వరికుప్పల యాదగిరి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం యువన్ శంకర్ రాజా.

పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.teli-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఉంటుందని అడిగారు. మనకి హాలిడేస్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఏం చేయకుండా ఉంటే బెటర్ కొన్ని రోజులు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ఐఎండి వాళ్ళు రెడ్ అలర్ట్ మన హైదరాబాద్కి ఇవ్వలేదు కానీ చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. అండ్ ఈ 3-4 డేస్ ముఖ్యంగా రోహిణి కార్తలో రోడ్లు అయినా పగులుతాయి అంటారు కదా, సో పగిలిపోతుంది నిజంగా ఎండ. సో ఇంటి పట్టున ఉండడం వరకు ఓకే, అండ్ బయటకు వెళ్తే గనక 11-4 మధ్యలో అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దని చాలా వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. సో అది ఫాలో అవ్వడం మనం బెటర్. ఈ ఎండలు తగ్గే వరకు కాస్త నీడ పట్టు నుండి మనకు నచ్చిన పనులు చేయడం బెటర్.
1: వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ నిజంగా విన్నారు కదా, మరి పవన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో పాటు మరిన్ని విషయాలు
0: సందడి చేయడానికి వచ్చేసాను.
1: 11-3 మీకోసం వచ్చేసాడు. సో మరి పవన్ నేను మా వాళ్ళకి టాటా బై బై చెప్పేసి వస్తాను, మీకు మైక్ అందిస్తాను. ఓకే, అంటే మీరు వింటూ ఉంటే ఏమంటారంటే ఓ ఎస్ అంటున్నాడు కానీ ఎప్పుడు మైక్ ఇస్తాడా అని నన్ను కొట్ట చూస్తుంటే తెలుసా. రైట్, వెల్ మై డియర్ లిజనర్స్, మరి జాగ్రత్తగా ఉండండి. అసలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మధ్యాహ్నం 3-12 నుంచి 4 గంటల వరకు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే కొన్ని జాగ్రత్తలు, ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని బయట తిరగండి, సేఫ్గా ఉండండి, సమ్మర్ని కూడా ఎంజాయ్ చేయండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ ఆర్జేశ్వర రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మరో షోలో మరిన్ని మంచి మాటలు, పసందైన పాటలు వినిపిస్తాను. ఓకే రైట్, ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేసింది అదిరిపోయే పాట. రాజకుమారుడు సినిమా నుంచి సుఖవిందర్ సింగ్, చిత్రగారు పాడినటువంటి పాట, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, మణిశర్మ సంగీతంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఇక నుంచి తమ దృక్పథాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పర్యాటక ప్రాంతాల ప్రోత్సాహంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహాత్మా జ్యోతిబారావు పూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఇప్పటికే 8,575 కొనుగోలు కేంద్రాల్లో 46.21 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈరోజు పార్టీ రాష్ట కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యకుడితో చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ మొదలైన రంగాల్లో చర్చలు జరుగుతాయి. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాము.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 11:03:10. నేను మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరిస్తున్నాను. మరి కాసేపట్లో మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వినిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:04 దాటి 42 సెకండ్లు. గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శుక్రవారం. మూవీ రివ్యూలో భాగంగా ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఫిల్మ్ ని

చేసుకోబోతున్నాం. అండ్ మే 23 అంటే రేపు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి పుట్టినరోజు అనమాట. అండ్ ఇవాళ మనం గుర్తు చేసుకోబోతున్న సినిమా ఏంటనే కదా మీ అందరి డౌట్. మరి ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు దాటి 5 నెలలు కావస్తున్న ఆ సినిమా చేసిన ఇవాళకి టెలివిజన్ లో చేస్తున్న సందడి ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది ఉంటుంది. పెళ్లి ఎప్పుడు బాగుంటుంది, అలానే ఒక్కసారే చేసుకోవాలనుకోండి పెళ్లి. మరి ఆ పెళ్లి బ్యాక్ డ్రాప్ లో దర్శకేంద్రుడు వెండి తెర మీద చేయించిన సందడే ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్న సినిమా. అండ్ ఇందులో పాటలు అయితే ఎప్పుడు విన్నా కూడా ఫ్రెష్ గా ఉంటాయి. మరి ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది పెళ్లి అన్నాను సందడి అన్నాను. మరి ఈ సినిమా ఏంటి అనేది మీరు నాకు వాట్సాప్ చేసి పంపించండి. అలాగే చిన్న సినిమాగా విడుదలై పెద్ద ప్రభంజనం సృష్టించి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టి బంపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. మరింతకీ మీరంతా కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారా,

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
2: చాలా మంది శ్రోతలు కరెక్ట్ గా సినిమా టైటిల్ గెస్ చేసి పంపించారు. అండ్ నేను చాలా ఈజీ క్లూ ఇచ్చాను కాబట్టి, అండ్ ఆ పాట విన్న తర్వాత ఎవరికైనా ఆ సినిమా గుర్తుండకుండా ఉంటుందా చెప్పండి. అండ్ కమర్షియల్ సినిమాకు పెద్దబాల శిక్ష మన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్ని హిట్లు, ఎన్ని సూపర్ హిట్లు. అలాగే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారితో కలిసి సృష్టించిన వెండితెర మాయాజాలం 1996 విడుదలైన పెళ్లి సందడి, క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఆబాల గోపాలాన్ని అలరించిన చిత్రం పెళ్లి సందడి. అందుకే తెలుగు సినిమా చరిత్రలో పెళ్లి సందడి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. మరి పెళ్లి సందడి సినిమా వెనుక జరిగిన ఆసక్తికర విషయాలు మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకుందాం. అండ్ మీరు కూడా ఎలాగో స్పందించారు కాబట్టి మీకు కూడా ఈ పెళ్లి సందడి సినిమాతో ఉన్న మెమొరీస్ ఏంటి, మీరు ఎక్కడ చూశారు, ఎన్నిసార్లు చూశారు, ఇవన్నీ కూడా చెప్పండి నాకు వాట్సాప్ ద్వారా. అండ్ నేను కూడా మధ్యలో నాకు పర్సనల్గా ఈ సినిమాతో ఉన్న మెమొరీస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మ్యూజికల్ జర్నీలో పెళ్లి సందడి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. Stay tuned.

0: Join the Indian Navy, a combat-ready, credible, cohesive, and future-ready force. Online applications invited from unmarried men and women candidates for Agniveer, SSR and MR and unmarried men for SSR medical entries. Last date for submission of online application is 10th April 2025. For more details, visit www.joinindiannavy.gov.in.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఎస్టుడే క్లాక్ లో 11:18 క్రాస్ చేసి 32 సెకండ్స్ గుర్తుకొస్తున్నాయిలో ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్ పెళ్లి సందడి సినిమా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మన శ్రోతలు చాలా మంది స్పందిస్తున్నారు. ముందుగా కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి వాట్సాప్ పంపించారు, క్యాసెట్ రూపంలో వచ్చేవి కదా పెళ్లి సందడి మూవీ, వీడియో ప్లేయర్ లో చూశాను అన్నారు. నేను కూడా ఖమ్మంలోనే చూశాను ఆ సినిమా. నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి ఖమ్మంతో, బట్ ఇప్పుడే కాదు తర్వాత చెప్తాను. అండ్ మీరు క్యాసెట్లో చూసారా? థియేటర్లో చూడలేదన్నమాట అయితే. తర్వాత నార్కెట్పల్లి నుంచి, నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు వీళ్ళందరూ పంపించారు. నల్గొండ టాకీస్లో చూశాను సార్, ఇందులో కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు. ఎస్, చాలా మంచి కామెడీ పండించారు ఇందులో. నేను మొదటి దాకా అనకాపల్లి రాజా థియేటర్లో చూశాను బాగుంది అని, అలాగే పిఠాపురంలో కూడా చూశానని చెప్పి మనకి మాణిక్యాలరావు గారు కాకినాడ జిల్లా నుంచి పంపించారు. అండ్ పవన్ గారు, ఐ హావ్ సీన్ దిస్ మూవీ ఇన్ ఒంగోల్ అంటూ ఆర్ఎస్ఆర్ మూర్తి గారు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ముసారంబాగ్ హైదరాబాద్ నుంచి. తర్వాత నేను మన నిజామాబాద్ కేంద్రంలో ఉన్న నటరాజ్ థియేటర్లో సినిమా 2 సార్లు చూశానండి అంటున్నారు నాగనాథ్ గుప్తా గారు. అలాగే రమేష్ గుప్తా గారు జిల్లాలు కూడా నుంచి కూడా పంపించారు, నేను కూడా థియేటర్లో చూశాను అని పెట్టారు, బట్ ఏ థియేటర్ని మెన్షన్ చేయలేదు. తర్వాత శ్రీకాకుళం నుంచి ముకుందరావు గారు కూడా పంపించారు, ఈ సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం, థ్యాంక్ యూ అండి ఈ సినిమా గురించి చెప్తున్నందుకు. కానీ మీకు కూడా చాలా థ్యాంక్స్.

0: అండి వింటున్నందుకు. తర్వాత బాలకృష్ణ గారు నర్సంపేట వరంగల్ నుంచి కూడా పంపించారు, నేను వరంగల్ లోనే ఈ సినిమా చూశాను అని చెప్పి. ఇంకా కొన్ని వాట్సాప్ మెసేజెస్ చదువుదాం, ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకున్న తర్వాత.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అప్పటికి రాఘవేంద్రరావు గారికి ఘరానా బుల్లోడు విడుదలై చాలా హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వచ్చిన సాహస వీరుడు సాగర్ కన్య యావరేజ్ గా ఆడింది. ఇక నెక్స్ట్ తీయబోయే సినిమా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చిన్న సినిమా తీయాలనుకున్నారు రాఘవేంద్రరావు గారు. అప్పటికి తాజ్ మహల్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, అందులో శ్రీకాంత్ అనే కుర్రాడు చాలా బాగున్నాడు, మన సినిమాకి సూట్ అవుతాడు అని చెప్పి ఒకళ్ళిద్దరు సజెస్ట్ చేశారంట రాఘవేంద్రరావు గారికి. ఆయన కూడా తాజ్ మహల్ సినిమా చూసి శ్రీకాంత్ ని నా సినిమాలో హీరోగా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. అండ్ హీరోయిన్లుగా యాడ్స్ లో నటిస్తున్న దీప్తి భట్నాకర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత కొత్త పిల్ల రవళిని ఫైనలైజ్ చేశారు. అప్పటికి ఒరే రిక్షా లాంటి ఒక సినిమాలో మాత్రమే కనిపించారు రవళి. తర్వాత ఫిలిం నగర్ లో అందరూ చెవులు కొరుక్కోవడం మొదలు పెట్టారంట. ఏంటి రాఘవేంద్రరావుకి ఏం పనిలేదా, వీళ్ళతో సినిమా ఏంటి అనుకున్నారంట. భారీ సినిమాలు చేయడం ఆయనకి కొత్త ఏం కాదు కదండి, కానీ జస్ట్ ఫర్ చేంజ్ ఒక ఫ్రెష్నెస్ కోసం ఒక సినిమా చేయాలనుకున్నారు ఆయన. అప్పటికి హమ ఆప్కే హైకోన్ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయి కూర్చుంది. హమ ఆప్కే హైకోన్ ఇన్ఫ్లుయెన్స్ లేని డైరెక్టర్ ఎవరన్నా ఉంటారా చెప్పండి. అలా కుటుంబంతో కళకళ్లాడే ఒక మంచి నిండైన ఫ్యామిలీ సినిమా తీయాలి అనుకున్నారు. అయితే ఇక్కడ కొంచెం వెరైటీగా ఆలోచించారు రాఘవేంద్రరావు. హమ ఆప్కే హైకోన్ మొత్తం కంప్లీట్ అర్బన్ ఫ్యామిలీ డ్రామా, అయితే పెళ్లి సందడి సినిమా మొత్తం కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేశారు రాఘవేంద్రరావు గారు. మరి ఈ సినిమా ఎలా పట్టాలెక్కింది, ఆయన ఎవరికి కబురు పెట్టి స్టోరీ రాయమన్నారు, పెళ్లి సందడి చేసిన సందడేంటి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు పెళ్లి సందడి నుంచి ఓ మంచి పాట వినేద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: May 23 దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే మనం గుర్తుకొస్తున్నాయిలో సందడి చేస్తున్నాం. ఏం చేస్తున్నావు? పెళ్లి సందడి చేస్తున్నాం. పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక శ్రీకాంత్, దీప్తి భట్నాకర్, రవళి మెయిన్ కాస్టింగ్ హీరో హీరోయిన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. తర్వాత మిగతా ఆర్టిస్టులు కూడా ఫిక్స్ అయిపోయారు. వెంటనే రైటర్ సత్యానంద్ గారికి కబురు పెట్టారంట రాఘవేంద్రరావు గారు. లైన్ చెప్పి, ఇలా నాకు హమ్ ఆప్కే హైకోన్ స్టైల్లో ఒక ఫ్యామిలీ డ్రామా కావాలయ్యా, స్టోరీ డెవలప్ చేయని చెప్పారంట. మరి సత్యానంద్ గారు చాలా ఫాస్ట్ అండ్ బిజీ రైటర్ కదా. అప్పట్లో సత్యానంద్ గారు ఏం చేశారంటే, ఆలోచించి ఆలోచించి ఒక ఫ్యూజన్ కైండ్ ఆఫ్ లైన్ వినిపించారనమాట. హీరోకి కల వస్తూ ఉంటుంది, అందులో స్వప్న సుందర్ వస్తుంది, హీరోకి ఒక స్వప్న సుందర్ ఉంటుంది. మరి నార్మల్గా స్వప్న సుందర్ వస్తే అది రాఘవేంద్రరావు గారి సినిమా ఎందుకు అవుతుంది? కాదు కదా. మరి రాఘవేంద్రరావు గారు అంటేనే గ్లామర్ కాబట్టి ఒక మంచి గ్లామర్ టచ్ ఉన్నటువంటి లైన్ చెప్పారంట. హీరోయిన్ నాభి పక్కన ఒక పుట్టుమచ్చ ఉంటుంది, దాని పక్కనే ఒక వెండి తాళాల గుర్తుంటుంది అంటూ కథనల్లేశారంట సత్యానంద్ గారు. విన్న రాఘవేంద్రరావు గారు వెంటనే ఎగ్జైట్ అయ్యారు, ఎందుకంటే ఆయనకి నచ్చే లైన్ కదా. మరి అది 1995 ఆగస్ట్ 25 సినిమా ప్రారంభోత్సవం జరిగింది. శ్రీకాంత్, రవళి తలంబ్రాల సీన్ని సరిగమ పదనిస రాగం పాటని ముహూర్తం షార్ట్ గా తీశారు. మిగతా కాస్టింగ్ అంతా చక్కగా కుదిరిపోయారు. సత్యనారాయణ గారు, బాలయ్య గారు, శ్రీలక్ష్మి, బ్రహ్మానందం, శివాజీ రాజా, తనికెళ్ల భరణి, బాబు మోహన్, ఏవిఎస్, ఇలా తెర నిండా మనుషులతో నిజంగా పేర్లకు తగ్గట్లుగా సినిమా మొత్తం సందడి సందడిగానే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మొత్తం 9 పాటల్ని కంపోజ్ చేశారు కీరవాణి గారు. ఇంతకీ ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ లేరు తెలుసా? మరి కొరియోగ్రాఫర్ లేకపోతే సాంగ్స్ ఎవరు కొరియోగ్రాఫ్ చేశారంటారా? ఎందుకు తొందర చెప్తాను కదా. మరి కాసేపట్లో తెలుసుకుందాం ఎవరా కొరియోగ్రాఫర్ అన్నది కూడా. పెళ్లి సందడి నుంచి ఒక మంచి మెలోడియస్ డ్యూయట్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి లో పెళ్లి సందడి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. కొంతమంది శ్రోతలు వాళ్ళ మెమరీస్ ని షేర్ చేసుకున్నారు, ఒకసారి చూద్దాం. పెళ్లి సందడి మూవీ గురించి నా ఫ్రెండ్ దశరథ అనేవాడు ఆ సినిమా గురించి బాగా వర్ణించి చెప్పేవాడు. సినిమా చూడరా, చాలా బాగుంది అని చెప్పడంతో కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పాటల చిత్రీకరణ కోసం బాగా వివరించి చెప్పాడు. ఆ సినిమా నేను హైదరాబాద్ లో చూశాను అంటూ అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు పంపించారు. తర్వాత శ్రీకాంత్ పెళ్లి సందడి సినిమా నాకు చాలా ఇష్టం సార్, చాలాసార్లు చూశాను నటరాజ్ థియేటర్ సికింద్రాబాద్ లో అంటూ చోడవరపు నాగేశ్వరరావు గారు తనకున్న మెమరీని పెళ్లి సందడి సినిమాతో షేర్ చేసుకున్నారు. అండ్ కొంతమంది శ్రోతలు కొరియోగ్రాఫర్ ఎవరో కూడా నాకు పంపించేశారు. ఇద్దరు శ్రోతలు పంపించారు, ఇద్దరు కూడా కరెక్ట్ గా పంపించారు. రమణ గారు బోయిన్పల్లి నుంచి, తర్వాత అల్మాజ్గూడా నుంచి వడ్లమాన్ రవికుమార్ గారు. ఎస్, ఆయన ఎవరు మరి కాసేపట్లోనే చెప్తాను నేను. ఇక పెళ్లి సందడి సినిమా షూటింగ్ లొకేషన్ల గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే గోదావరి జిల్లాలోని తణుకు, తొర్రేడు, అల్లంపురంలో, అలాగే అరకులో ఒక స్కెడ్యూల్ తీశారు. మూడు పాటలేమో ఊటీలో షూట్ చేశారు. ఇందాక మనం విన్న కిలకిల సాంగ్ కానీ, లేకపోతే తర్వాత రాబోయే వినబోయే సాంగ్స్ కానీ, తర్వాత బెంగళూర్ శివ సముద్రంలో కూడా కొన్ని సీన్స్ తీశారు. అండ్ ఈ సినిమాకి నృత్య దర్శకుడు ఎవరో కాదు, ఆ సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారే. ఎస్, మూమెంట్స్ అన్ని కూడా ఆయనే స్వయంగా కంపోజ్ చేశారు. మా పెరటి జామ చెట్టు పళ్ళు అనే పాట, తర్వాత వేరే సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా డ్యూయట్స్ ఇద్దరికి మధ్య, స్వప్న సుందరిలో కొన్ని మాంటేజ్ షార్ట్స్, అవన్నీ కూడా స్వయంగా రాఘవేంద్రరావు గారే డిజైన్ చేశారనమాట. అండ్ ఈ సినిమాలో మా పెరటి జామ చెట్టు పళ్ళు పాట తర్వాత అయితే జామ పళ్ళకి బాగా డిమాండ్ పెరిగిపోయిందంట అప్పట్లో. అండ్ హీరోయిన్ రవళి గారికి అభిమానులు డబ్బాలు డబ్బాలు జామ పళ్ళు పంపించేవారట అన్నట్టు ఈ సినిమాకి రాఘవేంద్రరావు గారికి బెస్ట్ కొరియోగ్రాఫర్గా నంది అవార్డు కూడా వచ్చిందండి. ఈ సినిమాలో శ్రీకాంత్తో పాటు బ్రహ్మానందం, శివాజీ రాజా, తనికెళ్ల భరణి త్రూఅవుట్ ద ఫిలిం ఉంటారు. రెండు పాటలు కూడా ఉంటాయి, ఇందాక విన్న రమ్యకృష్ణలాగానే పాట, తర్వాత మీరు వినబోయే పాట కూడా. హీరో హీరోయిన్లు కాకుండా ఈ ఆర్టిస్టులు అందరూ ఉంటారు కదా, బంచ్ ఆఫ్ ఆర్టిస్టులు, వాళ్ళతో ఏదైనా ఒక సీన్ తీయాల్సి వస్తే వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చుంటే సరదాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు వాళ్ళని ఏమని సంబోధించేవారు తెలుసా, ఏ కుప్ప కుప్ప రండి అనేవాళ్ళంట. వీళ్ళందరినీ కలిసి ఒక కుప్పలాగా ట్రీట్ చేసేవాళ్ళంట. ఇది ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు బ్రహ్మానందం గారు ఈ మధ్యలో. సో ఇవన్నీ కూడా చాలా మంచి మెమొరీస్ పెళ్లి సందడి సినిమాతో. మరొక మంచి పాట విందాం పెళ్లి సందడి నుంచి, స్టే ట్యూన్డ్.

0: నమస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. పెళ్లి సందడి సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. రేపు రాఘవేంద్రరావు గారి బర్త్డే సందర్భంగా ఒకరోజు అడ్వాన్స్డ్గానే ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఆయనకి చాలా ఇష్టమైన సినిమా పెళ్లి సందడి గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇవాళ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం కదా పెళ్లి సందడి గురించి, ఆ కాస్టింగ్ ఎలా కుదిరింది, శ్రీకాంత్ని రాఘవేంద్రరావు గారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ పాటలు ఎక్కడ షూట్ చేశారు, ఇవన్నీ కూడా. అండ్ ఈ సినిమాలో కోడ్ ఎపిసోడ్ గుర్తుందా? చాలా మందికి ఫేవరెట్. అది నిజానికి అది ముందు స్క్రిప్ట్లో లేదంట. సెన్సర్ నిబంధనల ప్రకారం డ్యూరేషన్ అనేది కొంచెం తక్కువైందంట. అప్పట్లో ఇన్ని మీటర్స్ ఉండాలి రీల్ అని చెప్పి కొన్ని కండిషన్స్ ఉండేవి, బట్ అది రీచ్ అవ్వలేకపోయింది పెళ్లి సందడి సినిమా. అయితే తర్వాత ఏం చేశారంటే, సెన్సార్ నిబంధనలు ఉండాలంటే ఇంకొంచెం డ్యూరేషన్ పెంచాలి సినిమాది అని చెప్పి ఏవిఎస్ బాబుమోహన్ శ్రీలక్ష్మి నామాలమూర్తి గారి మీద షూట్ చేశారు ఆ కోడి ఎపిసోడ్ని. ఆ తట్ట కింద పెట్టడం, వీళ్ళ మ్యూజిక్ అది

మాడి మసైపోయి బయటకు రావడం అన్నీ గుర్తుంటాయి కదా, చాలా హిలేరియస్గా ఉంటాయి థియేటర్లో చూస్తే మనం ఒకసారి. దాని ఇంటర్వెల్ తర్వాత జత చేశారు. అండ్ అలాగే తమలపాకు మీద ఆముదం వేసి బ్రహ్మానందం చేత నాకించడం, గోదావరి యాసలో డైలాగులు స్టార్టింగ్లో చెప్పినట్టు కాఫీలు తాగారా టిఫినీలు చేశారా, ఈ డైలాగ్ అయితే ఎంత పాపులర్ అయిపోయిందో అప్పట్లో. ఇలాంటి హుక్ డైలాగ్స్ ఇప్పటికీ తలుచుకుని నవ్వుకునేలా చేస్తాయి మనల్ని. అండ్ మీకు తెలుసా, కేవలం 85 లక్షల రూపాయల ప్రొడక్షన్ కాస్ట్తో నిర్మించిన పెళ్లి సందడి జాన్ 11, 1996 సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే సినిమాని ఎవరికి అమ్మకుండా 4 నిర్మాతలు కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అల్లు అరవింద్, అశ్వినిదత్, రాఘవేంద్రరావు గారు ఇలా కొంతమంది సొంతంగా విడుదల చేస్తారు ఈ సినిమాని. అండ్ పాటల్ని స్క్రీన్ ప్లేలో అంతర్భాగంగా మలచడంలో సినిమా విజయం స్థాయిని పెంచిందని చెప్పాలి. సత్యానంద్ గారి డైలాగ్స్ కూడా చాలా అల్టిమేట్గా ఉంటాయి. సినిమా సక్సెస్లో ఆయనది చాలా కీ రోల్ అని చెప్పాలి. అండ్ హీరోయిన్స్గా యాక్ట్ చేసిన దీప్తి భట్నాకర్కి రోజా రమణి గారు డబ్బింగ్ చెప్పారు. రవళి పాత్రకు శిల్ప గారు డబ్బింగ్ చెప్పారు. వాళ్ల వాయిస్లు కూడా పర్ఫార్మెన్స్ని ఎలివేట్ చేశాయనే చెప్పాలి. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, జొన్నవిత్తుల గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, చంద్రబోస్ గారు ఈ సినిమాలో పాటలు రాశారు. స్టే ట్యూన్డ్.

yes. You are my dream girl. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: Go retro with Akashvani Telugu.
2: 11:51 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయిలో పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నాం కదా. కొంతమంది శ్రోతలు వాళ్ళ మెమోరీస్ మనతో షేర్ చేసుకున్నారు. ఈ మూవీ నేను భారత్ టాకీస్ లో చూశాను. రాఘవేంద్ర రావు కీరవాణి గారి కాంబినేషన్ లో వచ్చిన పాటలు పెద్ద మ్యూజికల్ హిట్. కరీంనగర్ నుంచి రామగిరి సత్యంరావు గారు కరుణ గారు మెసేజ్ పంపించారు. తర్వాత ఐ సా ద పెళ్లి సందడి మూవీ ఎట్ దేవి థియేటర్ హైదరాబాద్ అంటూ చోడవరపు విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుంచి పంపించారు. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా మెమరీ కూడా షేర్ చేసుకుంటాను కదా. నేను ఈ సినిమా కమల్లో చూశాను. అప్పట్లో సింగిల్ థియేటర్సే కదా. నేను ఈ సినిమా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే రాఘవేంద్రరావు గారి బర్త్డే ఒకటి రేపు అది కలిసి రావడం, అండ్ నేను ఎక్కువ సార్లు థియేటర్లో చూసిన సినిమా అనమాట ఇది. నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది, అండ్ మరీ చిన్నపిల్లవాడిని ఏం కాదు, బట్ ఓకే స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది. కిన్నెరసాని థియేటర్ అని ఇప్పుడు లేదు అది కమ్మల్లో, బట్ చాలా పాపులర్ థియేటర్. మన కృష్ణకుమార్ గారికి తెలిసే ఉంటుంది, అండ్ కట్ల సతీష్ గారు వీళ్ళందరికీ తెలిసే ఉంటుంది కమ్మంతో టచ్ ఉన్న వాళ్ళకి. కిన్నెరసాని థియేటర్లో మోర్ దాన్ 200 డేస్ ఆడింది ఆ సినిమా. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఏదైనా సినిమాలు బాగోపోతే చలో పెళ్లి సందడి సినిమాకి వెళ్ళిపోదాం అనే అంత గొప్ప మెమరీస్ ఉన్నాయి నాకు పెళ్లి సందడితో. ఇక అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అఖండ విజయం సాధించిన పెళ్లి సందడి సినిమా తమిళ హిందీ భాషల్లోకి రీమేక్ అయింది. సినిమా అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ కొరియోగ్రాఫర్, బెస్ట్ లిరిసిస్ట్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగాల్లో 5 నంది అవార్డ్స్ అందుకుంది పెళ్లి సందడి. 44 కేంద్రాల్లో 50 రోజులు, 33 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. 25 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అంతకుముందున్న లవకుశ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టేసింది పెళ్లి సందడి సినిమా. 10 కేంద్రాల్లో 200 రోజులు, 1 కేంద్రంలో 300 రోజులు ఆడి సౌత్ ఇండియన్ రికార్డ్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ సంధ్యా 70 mm లో 237 రోజులు ఆడి 10 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది పెళ్లి సందడి. మరి ఇవి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో పెళ్లి సందడి విశేషాలు.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో న్యూస్ హెడ్ లైన్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:06 గా వస్తోంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

12:7 క్రాస్ చేసి 40 సెకండ్స్ మీరు వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియ అన్నమాట ఇది. అంటే ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితంలో పని పని అని పరిగెడతాం. దేనికోసం? జీతం కోసం. జీతం ఎందుకు? బ్రతకడానికి. అంటే ఇది ఒక్కటే సరిపోతుందా? లైఫ్లో మనం ఏం మిస్ అవుతున్నాం? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల రిలేషన్స్ దెబ్బతింటాయి, మనం దేనికి అటెండ్ కాలేం, పని ఉందంటాం. మరి ప్రతీది పనితో లింక్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మనం మిస్ అవుతున్నాం. మరి ఇవాళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ మన లైఫ్ని ఈక్వల్గా ఎలా ఎంజాయ్ చేయొచ్చు, దానికి కావాల్సిన టిప్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మాట్లాడుకోబోతున్నాం. మరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, అవన్నీ తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మీ అందరి కోసం. ఎనర్జెటిక్ ట్రాక్ ఒకటి వచ్చేస్తోంది, ఇద్దరు మిత్రులు సినిమా నుంచి. మణిశర్మ గారు కంపోజ్ చేస్తుంది, బాలుగారు చిత్ర గారు పాడింది, చంద్రబోస్ సాహిత్యం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:15 క్రాస్ చేసి 15 seconds ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి చెప్తానని చెప్పాను కదా. కష్టపడి పనిచేయటం ఎంత ముఖ్యమో, ఆ కష్టం వెనుక ఉన్న అసలు గోల్ ఎంజాయ్

చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు మనం దేని గురించి పనిచేస్తున్నాం అనే సెన్స్ మనకి ఖచ్చితంగా ఉండాలి. ఏది గమ్యం లేని, లేకపోతే అంటే గమ్యాన్ని చేరాలి అంటే మనకు ఒక గోల్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మనకు ఒక ఎయిమ్ అనేది ఉండాలి. ఎయిమ్తో గోల్ చేస్తేనే ఆ కిక్ ఉంటుందన్నమాట. కానీ ప్రజెంట్ కార్పొరేట్ ప్రపంచంలో ఏం జరుగుతోంది, పని అనే చక్రంలో చిక్కుకొని జీవితం అనే ఒక మధుర జ్ఞాపకాన్ని మనం కోల్పోతున్నాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో చాలామంది వెనకబడిపోతున్నారు. అసలు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలో అర్థం కాక సగం స్ట్రెస్తో కృంగిపోతున్నారని చాలామంది మానసిక నిపుణులు చెప్తున్నారు. ప్రజెంట్ ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం చాలా చాలా కష్టంగా మారిందంట. మరి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలంటే మనం ఎలా ఉండాలి, దృఢంగా ఏమేం తీసుకోవాలి, ఈ మొత్తం మీద ఏదైతే టిప్స్ పాటించాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఎప్పుడు పనే పని అని ఆ చట్రంలో చిక్కుకోకుండా ఒకసారి ఆ పని వెనక మనం చేయాల్సిన విషయాలు ఏంటి, అవన్నీ కూడా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శాకుంతలం సినిమా నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా. రమ్యా బెహరా పాడిన పాటది, రచన చైతన్య ప్రసాద్, సంగీతం మణిశర్మ.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.
4: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
5: ఉదయతార.
4: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
5: ఈ అభ్యుదయతార.
4: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
5: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
5: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
4: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
5: మీట్ ద స్టార్.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. 12:23 క్రాస్ చేసి 50 సెకండ్స్. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇది కేవలం ఒక మాట కాదు, మన ఆరోగ్యానికి సంతోషానికి ఒక మంత్రం లాంటిదన్నమాట. ఆఫీస్ ఫైళ్ల మధ్య కాలాన్ని కరిగించేస్తూ ఇంట్లో పిల్లల నవ్వుల్ని తల్లిదండ్రుల పలకరింపుల్ని మిస్ అవుతున్నామా? ఒకసారి ఆలోచించండి. సంపాదన అవసరమే, కానీ ఆ సంపాదనను పంచుకోవడానికి కుటుంబంతో గడిపే సమయం లేనప్పుడు అండ్ ఆ కష్టానికి అర్థమేముంటుంది చెప్పండి. మరి చైతన్య స్ఫూర్తిలో స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి మాట్లాడుకుందాం. అలాగే ఈ వర్క్ టైం అండ్ పర్సనల్ టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి కూడా తెలుసుకోబోతున్నాం. ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మంచి మంచి టిప్స్ చెప్తా అన్నాను కదా. అయితే చాలామంది ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో ఇప్పటికీ కొంత డౌట్ఫుల్గానే ఉంటున్నారు. అంత ఈజీనా టైం మేనేజ్ చేయడం? అంత ఈజీనా? ఎళ్ళొస్తాం, అలసిపోతాం, మరి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? వారానికి ఒకరోజు సెలవు అని కొంతమంది, 2 రోజులు సెలవులు ఉంటాయి, దాన్ని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి కానీ ఫ్యామిలీతో ఎలా గడుపుతామని కొంతమంది, ఇలా రకరకాల వాదనలు వినిపించేవాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకే మంత్రం ఉంది, అదేంటో కూడా మన కాసేపట్లో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళపక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజాపనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: स्थापना से अब तक 65 से 2026 तक सीमा सुरक्षा बल के जिन जवानों ने अपनी अप्रतिम देशभक्ति और कर्तव्य परायणता का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया है, वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूं.
0: దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన, సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 7వ జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తున్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తును నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ది సవాళ్లకు సరైన సమాధానమని

0: అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్టాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి HT దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీకాలున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట, తమిళనాడు రాష్టాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగములు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఇతరులపై ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సీబీఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను 20 కోచ్లతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులు ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్ లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్ గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డోలిడెస్ తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్టాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 45 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చైతన్య స్ఫూర్తిలో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఆఫీస్ టైమింగ్స్ ని, పర్సనల్ టైమ్ ని వేరు చేస్తూ కొన్ని లిమిట్స్ ని మనకి మనమే పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం అంటున్నారు సైకలాజికల్ నిపుణులు. ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే వదిలేసేయాలి. ఆఫీస్లో బాస్ తిట్టాడనో, లేకపోతే టార్గెట్ దగ్గరకు పడింది, టైం లేదనో, లేకపోతే కొలీగ్స్తో గొడవలు, ఇవన్నీ కూడా మనం మెదడులో జరుగుతూ ఉంటాయి కదా ప్రతిరోజు. అవన్నీ కూడా ఇంటికి తీసుకురాకుండా కుటుంబంతో గడిపే క్షణాల్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలి. అండ్ మనం హెల్దీగానే ఉంటే తప్ప ఏమి చేయలేం కదా. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కాబట్టి మన ఆరోగ్యం బాగున్నప్పుడే మనం పనిలోనూ జీవితంలోనూ రాణించగలం అని గుర్తించండి. సో మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయే కొద్దీ ఫిజికల్గా కూడా మనం వీక్ అయిపోతూ ఉంటాం ఖచ్చితంగా. కాబట్టి జీవితంలో రాణించాలి అని గుర్తించి తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి రెస్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా కనీసం 7 గంటలన్నా రోజు పడుకోవాలని చెప్తున్నారు. అండ్ డైలీ మనకు నచ్చిన చిన్న చిన్న పనులు, లేకపోతే మన హాబీస్ ఉంటాయి కదా, బుక్ రీడింగ్ కానీ, లేకపోతే చక్కగా అవుటింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా మన స్ట్రెస్ని చాలా వరకు రిలీజ్ చేస్తాయన్నమాట. అండ్ హాబీస్కి చాలా సమయం కేటాయించడం ద్వారా కూడా కొంత సమయాన్ని మనం ఈజీగా మలుచుకుంటాం, స్ట్రెస్లెస్గా మలుచుకుంటాం. తప్పనిసరిగా కేటాయించాలని చెప్తున్నారు. అండ్ హాబీస్ అన్నవి మనల్ని చాలా లైట్ చేస్తాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది ఖచ్చితంగా. తర్వాత మనం ఇటు వర్క్ని ఇటు ఫ్యామిలీని ఎట్ ద సేమ్ టైం ఒకే తాటి మీదకి తీసుకొచ్చి దేనికి ఏదైతే అవసరమో వాళ్ళని మనం చక్కగా చూసుకుంటే వాళ్ళు కూడా మనకి రెసిప్రొకేట్ అవుతారు. తద్వారా మెంటల్గా బాగుంటాం మనం, ఫిజికల్గా బాగుంటాం, హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అండ్ చాలా పెద్ద విషయం ఇప్పుడు మనల్ని ఫ్యామిలీ రిలేషన్స్ని దెబ్బతీస్తున్న విషయం ఏంటంటే సోషల్ మీడియా. ఎవరు కాదనలేని వాస్తవం ఇది. సోషల్ మీడియా అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని చాలా అబ్స్టకిల్గా మారుతోంది. అది వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి అడ్డుగోడగా మారుతోంది. మరి సోషల్ మీడియాని ఎంతవరకు మనం కంట్రోల్లో పెట్టాలి? దాని కంట్రోల్లోకి మనం వెళ్లకుండా మన కంట్రోల్లో అది ఉండేలా ఎలా చూసుకోవాలి? ఇలాంటి విషయాలు కూడా మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకోబోతున్నాం. అక్కడ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, ఇంకా మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే పవన్తో.

0: మీరు విన్నాయి ఎనర్జెటిక్ ట్రాక్. బాలు ABCDEFG ఈ సినిమాలోది. ఉదిత్ నారాయణ సుజాత పాడిన ఈ డ్యూయట్ రాసింది సీతారాం శాస్త్రి గారు, సంగీతం మణిశర్మ.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

12:51 క్రాస్ చేసి 45 సెకండ్స్. చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సోషల్ మీడియా అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి ఎట్లా అబ్స్టకిల్ గా మారుతోంది, ఎలా అడ్డుగోడగా మారుతోందని మాట్లాడుకుంటున్నాం కదా. నిజానికి సోషల్ మీడియా అనేది మనకు లభించిన ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు. ఎప్పటి వరకు? దాన్ని బాధ్యతగా వాడుకున్నంత వరకు మాత్రమే. సరే, టెక్నాలజీ అన్నది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, దాన్ని మనం అందిపుచ్చుకోవాలి మన లైఫ్ని సింప్లిఫై చేసుకోవడానికి. బట్ సోషల్ మీడియా అనేది ఎలా తయారైందంటే, మనుషుల రిలేషన్స్ని దెబ్బతీస్తోంది. మన ఇంట్లోకి వచ్చేసి, మన సెల్ ఫోన్లోకి వచ్చేసి 24 గంటలు అందులోనే తలబెట్టేసి పక్కన ఏం జరుగుతోందో అని మర్చిపోయేంత స్థాయికి మనం వెళ్ళిపోతున్నాం. దురదృష్టవశాత్తు ఈ చాలా మందిలో కనిపిస్తున్నటువంటి ఒక జాడ్యంగా మారిపోయిందని చెప్పాలన్నమాట. నిజానికి పెద్ద పదమైనా తప్పదు, వాడాల్సిందే. వర్చువల్ ప్రపంచంలో మునిగిపోకుండా మన చుట్టూ ఉన్న ట్రూ రిలేషన్స్ని, అలాగే నేచర్కి కూడా, నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అందంగా ఉంటుంది కదా, మరి దాన్ని కూడా చూడాలి కదా. నేచర్కి కూడా కాస్త సమయాన్ని కేటాయించాలి. అలాగే ప్రతిరోజు సోషల్ మీడియా కోసం కొంత సమయం మాత్రం కేటాయించి స్క్రీన్ టైం లిమిట్ని సెట్ చేసుకోవాలి. వారంలో కనీసం ఒక రోజో, లేకపోతే రోజులో కొన్ని గంటల పాటు మాత్రమే సోషల్ మీడియా చూస్తే మంచిదంటున్నారు. అలా సోషల్ మీడియాకి వీలైనంత వరకు దూరంగా ఉంటూ, ఒకరోజులో అయ్యే పని కాదు అది, గ్రాడ్యువల్గా అలా అలా మనం దూరంగా ఉండడం ప్రయత్నిస్తే అది ఒకరోజు ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎంతవరకు అవసరమే అంతవరకు వాడుకుంటూ కుటుంబంతో సమయాన్ని గడపడం ద్వారా ఈ సోషల్ మీడియా ప్రభావాన్ని అధిగమించవచ్చు అంటున్నారు ఈ మానసిక నిపుణులు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనం గట్టిగా మన బ్రెయిన్లో ఫిక్స్ అయినప్పుడే. సో ఆ రకంగా ఈరోజు నుంచే మనం సోషల్ మీడియాకి వీలైనంత వరకు దూరంగా ఉంటాం. అందులో ఉన్న పాజిటివిటీని తీసుకుంటూ టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అవుతాం తప్ప అందులోనే ప్రపంచాన్ని చూడము, అందులోనే జీవితాన్ని గడపము. ఈ వర్చువల్ వాటికి దూరంగా ఉంటూ రియాలిటీని ఎక్కువగా ఆస్వాదిస్తామని మనం ఈరోజు నుంచే ఓత్ తీసుకుందాం. ఏమంటారు? మరొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది. సిద్ శ్రీరామ్, సునీత పాడింది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నుంచి. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు ఈ పాటని, రాసింది చంద్రబోస్.

0: చైతన్య స్ఫూర్తిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి అని మాట్లాడుకుంటున్నాం. మనల్ని ఏం అడ్డుకుంటాయి వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేయకుండా, అలాగే కుటుంబ సంబంధాలు రోజురోజుకి ఎలా తగ్గిపోతున్నాయి ఈ సోషల్ మీడియా వల్ల అని కూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ ఏం చేయాలంటే, మనం గతంలో జరిగిన వాటి గురించి లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుత క్షణంలో జీవించడం ఎలాగో నేర్చుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటి లైఫ్లో. అందుకే ఎప్పుడో పాతకాలంలోనే చాలామంది అన్నారు కదా, జరిగేవి జరగవు కొన్ని, అలాగని జరగలేదని జరగవు కొన్ని. నాకు ఇంత టైంకి గుర్తు రావట్లేదు, బట్ అనుకోలేదని ఆగవు కొన్ని, జరగలేదనుకోవడానికి జరగవు కొన్ని అంటూ ఉంటాం కదా. అలాగే లివ్ ఫర్ ద మూమెంట్ అన్నది ఈ మధ్యకాలంలో బాగా మనకి వినపడుతున్న మాట అనమాట. భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, దాని గురించి ఆలోచించడం వేస్ట్. జరిగిపోయింది మనం వెనక్కి తీసుకురాలేము, జరిగిపోయిన కాలాన్ని ఎవ్వరు వెనక్కి తీసుకురాలేము. కాబట్టి ఇప్పుడున్న క్షణాన్ని మనం ఆస్వాదించడం అన్నది చాలా ముఖ్యం అంటున్నారు మానసిక నిపుణులు. అండ్ నేటి బిజీ బిజీ లైఫ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కేవలం సమయపాలన మాత్రమే కాదండి, అది మన ప్రాధాన్యతల స్పష్టత అని గుర్తుంచుకోవాలి. మన ప్రయారిటీస్ ఏమున్నాయో దాని మీద మనకి క్లారిటీ ఉండాలి. అండ్ సోషల్ మీడియా సృష్టించే ఈ కంపారిజన్ వరల్డ్లో చిక్కుకోకుండా మన వాస్తవ ఉనికిని మనం గుర్తించడమే మన అసలైన సక్సెస్ కదా. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఈ విషయాలన్నీ పాటిస్తే హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ మన సొంతం అవుతుంది, కాదంటారా? ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. నచ్చిందా?
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రామ్ కి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
4: ఉదయతార.
3: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది.

0: అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
0: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
0: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై.
2: మీట్ ద స్టార్.
3: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం కరెక్ట్ గా 1 గంట దాటి 2 నిమిషాలు.

నెక్స్ట్ మరొక ఎనర్జెటిక్ ట్రాక్ విందాం. భాస్కర్ భట్ల గారు రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో, విశాల్ దడ్లాని హరిప్రియ, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమాపేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ

0: కృషి చేయాలని రామచందర్రావు కోరారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, వరి మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రైతులు పండించిన మొత్తం పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు ప్రభుత్వం సిద్దం చేసిందని మంత్రి వెల్లడించారు. అలాగే హమాలీలు, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు తదితర మౌలిక సదుపాయాలు కూడా సిద్దంగా ఉంచినట్టు తెలిపారు. రైతులు అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని, ప్రభుత్వం సకాలంలో కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం రైతులే కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని, మరణించిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తారక రామారావు డిమాండ్ చేశారు.
1: ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులని ఒకటి అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో, మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తాం. దయచేసి భేషజానికి పోకండి. మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొట్టలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి.
0: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నేతృత్వంలో కార్యకర్తలు సచివాలయం ముట్టడికి యత్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ తక్షణమే చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని కవితతో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో రాష్ట అధ్యకులు రామచందర్రావు అధ్యక్షతన బీజేపీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమాపేశం జరిగింది. ఈ సమాపేశానికి రాష్ట ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు ఎంపీ రఘునందన్ రావు, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమాపేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా పోరాటాలు, రాష్ట వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించవలసిన కార్యాచరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 24 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల పదవీ కాలం వచ్చే నెల నుండి జూలై మధ్య ముగియనుండటంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. జూన్ 1వ తేదీన అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 18వ తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్ల పదవీ కాలం జూన్ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని 4 స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్టంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చిన ఘనత ప్రజాప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: దాదాపు 1400 కోట్ల బడ్జెట్.

0: ఈరోజు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈరోజు తెలంగాణకు 15 ఏళ్లలో తీసుకురాలని పాలసీని ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు పాలసీని తీసుకుని వచ్చారు. దాంతోపాటు గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థుల కోసం మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో సీఎం కప్ ను ఏర్పాటు చేసి సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్ లో 3.5 లక్షల మంది, సీఎం కప్ సెకండ్ ఎడిషన్ లో 5.5 లక్షల మంది పిల్లలను తీసుకుని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట స్థాయి వరకు స్కిల్ ఉండే ప్రతి ఒక్కరు రాష్ట స్థానిక వరకు చేరుకునే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు సీఎం కప్ ను ఏర్పాటు చేసి
1: పర్యాటక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నేపథ్యంలో ఈ ఉదయం మెదక్ దాయార పురాతన కట్టడాలైన బావి దేవాలయాలను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక శోభ సంతరించే విధంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ప్రాంతాలను తుది రూపు తీసుకొచ్చే విధంగా అధికారుల సమన్వయంతో మౌలిక వసతుల కల్పనపై పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ 1వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ఎస్సీ కులానికి చెందిన 46 మంది విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి అవకాశం ఉందని వివరించారు. అర్హులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ సమక్షంలో డ్రా పద్దతిలో జూన్ 10న ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సాంకేతిక పరంగా మరిన్ని సేవలను జోడిస్తూ సరికొత్త మొబైల్ యాప్ను రూపొందించింది. వినియోగదారుల సౌకర్యార్థం మొత్తం 28 రకాల ప్రత్యేక ఫీచర్లతో ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. ఈ కొత్త యాప్ ద్వారా వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని నాణ్యమైన సేవలు పొందవచ్చని ఆయన వివరించారు. ఈ యాప్లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం, కొత్త ఫిర్యాదుల నమోదు, ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడం వంటి సేవలున్నాయి. వీటితో పాటు ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు, బిల్ హిస్టరీ, వినియోగదారుల నెలవారీ బిల్లుల సమాచారం, ఆన్లైన్ పేమెంట్ హిస్టరీ లాంటి 28 రకాల కీలక సేవలను ఇందులో పొందుపర్చారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు 12:00 నుండి అర్దరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. లారీలు, ట్రక్కులు, ప్రైవేటు బస్సులు వంటి భారీ వాహనాలను ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత కొనసాగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా అత్యధికంగా కౌటాలలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 15 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మధ్యాహ్నం పూట బయటికి రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఎక్కడికక్కడ త్రాగునీటి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతు సంక్షేమమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని, కనీస మద్దతు ధరతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. రాష్టంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అధ్యక్షతన పార్టీ ప్రజాప్రతినిధుల సమీక్షా సమాపేశం ఈరోజు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామచంద్రరావు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుడ్ ఆఫ్టర్నూన్ వన్స్ అగైన్. 1:21 క్రాస్ చేసి 45 సెకండ్స్ అవుతుంది, 1:22 2:00. ప్రతిరోజు మన లిజనర్స్ కి ఎంతో ఇష్టమైన షో టైం, ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ప్రోగ్రామ్ కాబట్టి మన శ్రోతలు కూడా చాలా మంది రెడీగా ఉన్నారు, కొంతమంది ఇంకా రావాల్సి ఉంది. అండ్ షో టైంలో ఇవాళ కూడా కొంచెం ఆలోచించదగిన క్వశ్చన్స్ తీసుకుని వచ్చాను నేను. ప్రతిరోజు ఈజీ క్వశ్చన్స్ అడిగితే మీరు చక్కగా వెళ్ళిపోయి అక్కడ కొట్టేసి ఆన్సర్ పట్టుకుని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు చాలా మంది. ఈసారి కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్స్ అడగబోతున్నాను ఇవాళ, చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా పంపిస్తారు ఆన్సర్స్ అన్నవి. ఇవాళ దొరకకుండా జాగ్రత్త పడ్డాను మీకు ఎక్కడ కూడా. సో మీ రియల్ టాలెంట్ కి అసలైన పరీక్ష అనమాట ఇవాళ షో టైంలో. మరి కాసేపట్లో షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసి వద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నెంబర్ ఒకసారి చెప్తున్నాను, మీరు వాట్సాప్ చేయాల్సిన ఆన్సర్స్ ఏ నెంబర్ కి పంపించాలి అని, 0402324-0852, మరొకసారి 0402324-0852.

సీను సినిమా కోసం మంచి మెలోడియస్ ట్రాక్ విన్నాం కదా, పార్థసారథి చిత్ర గారు పాడింది, సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, మణిశర్మ సంగీతం. ఎస్, షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగే టైం వచ్చేసింది. మరి మీరు కూడా మీ మీ మొబైల్ ఫోన్స్ తో రెడీగా ఉండండి ఆన్సర్స్ పంపించడానికి. 0402324085204023258 ఇది నా నెంబర్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్. ఇది భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న అందుకున్న వారు మొత్తం ఎంతమంది? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మనకి 15 మంది, ఇప్పుడున్న ద్రౌపది ముర్ము గారు 15వ రాష్ట్రపతి. సో ఈ స్వతంత్రం తర్వాత నుంచి టిల్ డేట్ వరకు ఇప్పటి వరకు పనిచేసిన రాష్ట్రపతుల్లో ఎంతమంది భారతరత్న పురస్కారం అందుకున్నారు? నంబర్ పంపిస్తే చాలు, అందరి పేర్లు అవసరం లేదు, ఎంతమంది అన్నది నేను తర్వాత వాళ్ళ పేర్లు రివీల్ చేస్తాను మీ ఆన్సర్స్ పంపించిన తర్వాత. క్వశ్చన్ క్లియర్ గా ఉంది కదా, భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారతరత్న బిరుదు అందుకున్న వారు మొత్తం ఎంతమంది? జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పంపించండి. 0402324085252

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. 1:35 క్రాస్ చేసి 20 సెకండ్స్ స్టూడియో క్లాక్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, నేను భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో భారత రత్న అందుకున్న వారు మొత్తం ఎంత మంది ఇప్పటి వరకు అంటే. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. నేను పంపించలేరేమో అనుకున్నాను, దొరికేసింది అన్నమాట అయితే మీకు. ఎస్, ఇంకా లేట్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లన్నీ చదివేస్తాను నేను ఫాస్ట్ ఫాస్ట్ గా. ఫరీద్ నందిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి దివాకర్ ఉమ్మడి నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, జయరామ్ గారు కోడుమూరు డిస్టిక్ట్ నుంచి, డోర్నాల్ సుదర్శన్ గారు అంకుశాపురం నుంచి, కొండా విజయ్ కుమార్ గారు కోటి హైదరాబాద్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, మధుసూదన్ రెడ్డి గారు పర్నేపాల్యం నుంచి పంపించారు. కరెక్ట్ గానే అన్నాను అనుకుంటున్నాను నేను పేరు. దమ్మోజు మధుసూదన్ గారు అల్మాజ్గూడ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి, ఏక్నాథం మంగగారులు పార్సిగుట్ట నుంచి, ఎస్కే జానీ గారు బంజారా హిల్స్ నుంచి, క్యాదరి వీరేష్ గారు రాజోలి మండలం నుంచి, కీర్తి రాజ్ కుమార్ గారు ఆదర్శ్ నగర్ నుంచి, ఎస్ రాణిమూర్తి గారు సూరారం నుంచి, అప్పలరాజు గారు పెడన్ నుంచి, కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, అడపు సంతోష్ కుమార్, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఆరుగురు. ఆరుగురు భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారు భారతరత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వాళ్ళెవరంటే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి 1954 వచ్చింది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి 1962 వచ్చింది, డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారికి 1963, వివి గిరి గారికి 1975, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి 1997, ప్రణబ్ ముఖర్జీ గారికి 2019. వీళ్ళందరికీ కూడా భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించుకుంది భారత ప్రభుత్వం. వీళ్ళందరూ కూడా మనకి రాష్ట్రపతులుగా పనిచేశారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. వివిధ భారతిలో షో టైం వింటున్నారు. షో టైంలో సెకండ్ క్వశ్చన్ అడగబోతున్నాను నేను. రెడీగా ఉండండి ఆన్సర్స్ పంపించడానికి. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, సినిమాకి సంబంధించిన క్వశ్చన్. రెగ్యులర్ గా మీరు వినని క్వశ్చన్ అనమాట. మనకి చాలా మంది సింగర్స్ డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా బాగా తెలుసు కదా. బాలు గారు డబ్బింగ్ చెప్తారు, మనో గారు డబ్బింగ్ చెప్తారు, సునీత గారు చాలా పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే శైలజ గారు కూడా చాలా సినిమాల్లో మనకి డబ్బింగ్ చెప్పారు. అండ్ ఈ జనరేషన్ లో కూడా శ్రావణ భార్గవి, హేమచంద్ర ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బింగ్ ఆర్టిస్టులుగా కూడా ప్రూవ్ చేసుకున్నారు కదా. మరి ఆ జనరేషన్ లో ఎస్ జానకి గారు కూడా ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారని మీకు తెలుసా చాలా మందికి? ఎస్, తెలియకపోతే ఆలోచించండి, ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. ఎస్ జానకి గారు కూడా ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారు. క్లూ ఇస్తాను నేను. క్లూ ఏంటంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కి ఆవిడ డబ్బింగ్ చెప్పారు. జానకి గారు చాలా మంచి మిమిక్రీ చేస్తారని తెలుసు కదా. ఆవిడ ముసలమ్మలాగా మాట్లాడగలరు, చిన్నపిల్లలాగా మాట్లాడగలరు, ఆవిడకి లేని టాలెంట్ ఏది చెప్పండి. కాబట్టి ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరేంటి? ఆన్సర్ పంపించండి. క్లూ ఏంటంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కి ఆవిడ డబ్బింగ్ చెప్పారు. 0402324582 ఈ నెంబర్ పైన మీ ఆన్సర్స్, మీ డీటెయిల్స్ పంపించండి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం మించుతారు మీ పవన్ తో 1:45 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. సెకండ్ క్వశ్చన్ అడగడం జరిగింది నేను, ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరు ఏంటి అని చెప్పి. చాలా మంది బాగానే ట్రై చేశారు, బట్ చాలా తక్కువ మంది మాత్రమే మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ల పేర్లు ఏమాత్రం లేట్ చేయకుండా చదివేద్దాం. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మురహరి యశోద జానకి గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి. చేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుంచి. చిలుక నారాయణ అనసూయ జానకంపేట నుంచి. దమ్మోజ్ వెంకటాచారి చిత్రియాల గ్రామం నుంచి. గణేష్ వేదవతి నిజాంపేట నుంచి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు.

అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుండి శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్ వీళ్ళు కూడా ఇన్ టైంలోనే మనకు ఆన్సర్ పంపించారు కాబట్టి వాళ్ళ పేరు చదివాను నేను. కొంతమంది అనుకుంటా అని నాకే ఆప్షన్ ఇచ్చారు, బట్ మీరు పంపింది అయితే కరెక్ట్ కాదండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్ జానకి గారు డబ్బింగ్ చెప్పిన సినిమా పేరు చందమామ రావే అనే ఒక సినిమా. 1987 రిలీజ్ అయింది. దీనికి దర్శకత్వం వహించింది మౌళి గారు. ఇందులో చంద్రమోహన్ గారు, కల్పన గారు హీరో హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. ఇంతకీ జానకి గారు డబ్బింగ్ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు, బేబీ సుజిత. పసివాడి ప్రాణం సినిమాలో ఉంటారు కదా, ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయ్యారు సుజిత అని. జై చిరంజీవాలో చిరంజీవికి చెల్లెలు పాత్ర చేశారు, అలాగే కొన్ని సినిమాల్లో ఉంటారు ఆవిడ. పలనాటి బ్రహ్మనాయుడులో బాలకృష్ణ గారు సిస్టర్ రోల్ ప్లే చేశారు. అండ్ ఒక సీరియల్స్ లో కూడా బాగా పాపులర్. సుజిత గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఎస్ జానకి గారు ఆవిడకి డబ్బింగ్ చెప్పారనమాట, చిన్నపిల్ల వాయిస్ లో. థర్డ్ క్వశ్చన్ కూడా ఉంది, అంతకన్నా ముందు ఒక పాట వినేసొద్దాం. స్టే ట్యూన్డ్.

ఎస్, శ్రోతలందరూ థర్డ్ క్వశ్చన్ కోసం సిద్ధంగా ఉన్నారా? ఇది ఆడియో ఫైల్, ఆడియో ఫైల్ నేను ప్లే చేస్తాను, ఒక ఆడియో క్లిప్ వస్తుంది, అది జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ నేను అడగబోతున్నాను. సింపులే, మరీ టఫ్ గా ఏమి ఉండదు. అవే చెప్పేశారు, మీరు ఇది చెప్పలేరా చెప్పండి. ఆడియో క్లిప్ ని జాగ్రత్తగా వినండి, దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఒకసారి మాత్రమే ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆడియో క్లిప్ మీకోసం.

0: కొట్టుకుంటున్నారు?
1: తెలియదు బేట, ఎన్నేళ్ళు పక్క పక్కనే ఉన్నారు అందరూ. నరుక్కు సత్తున్నారు.
0: ఎవరు తప్పు?
1: ఎవరు ఎవరు తప్పు కాదు బేట, ఈ బడిలో కంగారులాగా దితే మధ్యలో మనం ఇరుక్కు సత్తున్నాం. నా తినమ్మా.
0: హిందూ అంటే ఏంటి, ముస్లిం అంటే ఏంటి
1: బేట? పెద్ద పెద్ద విషయాలన్నీ ఎటుగా నుండి అడుగుతున్నావే. దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు దారి, హిందువు దారి, ముస్లిం దారి, రెండు దేవుడి కాడికే పోతాయి.

చాలా గొప్ప డైలాగ్ కదా అది, దేవుడి దగ్గరకు వెళ్లేందుకు ఒక దారి మతం అని చెప్పడం. చాలా మంచి సినిమా ఇది, మీ అందరికి తెలిసే ఉంటుంది. కొంతమంది రాళ్లపల్లి అని ఆన్సర్స్ కూడా పంపించేశారు. నేను ఇంకా క్వశ్చన్ అడగలేదండి, వెయిట్ చేయండి సార్. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడు విన్నారు కదా ఆ సినిమా డైరెక్టర్ ఎవరు, మీకు సినిమా గుర్తొచ్చేసి ఉంటుంది వెంటనే, ఆ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎవరు, ఈజీ క్వశ్చనే. ఆన్సర్స్ పంపించండి 0402324085 నెంబర్ పైన.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

షో టైం వింటున్నారు. 155 క్రాస్ చేసి 32 సెకండ్స్, టైం కూడా మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ నేను అడిగాను. రాళ్లపల్లి గారు ఒక చిన్న అబ్బాయి మధ్య కాన్వర్సేషన్, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు అని అడిగాను నేను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. భాస్కర్ పెడన నుంచి, కట్ల సతీష్ గారు కొత్తగూడెం నుంచి, సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కృపాచారి, అనితా సాయి, వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్, కోనేటి శ్రీనివాస్ గారు ఏఎస్ రావు నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిర్మల్ జిల్లా ఎడ్బీడ్ నుండి

పాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి, అనిల్ కుమార్ గారు మెట్పల్ నుంచి, మధుకర్ నందిపేట నుంచి, బల్కంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళు రాము గారు, అప్పలరాజు గారు పెడన్ నుంచి, అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి శాంత, చోడవరపు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత గణేష్ వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆర్మూర్ నుండి మేడిగ రాధ గారు కరెక్ట్ ఆన్సర్, జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఇంకొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ టైంలోనే పంపారు. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, బింగ్వర్ రవి భీమ్గల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్త శ్రోతలాగా ఉన్నారు ఈయన, ఎప్పుడు చూడలేదు ఈ పేరు. భాస్కర్ గారు పెడర్ నుంచి ఆల్రెడీ చదివాను, మళ్లీ పంపించినట్టున్నారు. షేర్లింగంపల్లి నుంచి, నల్లగండ్ల నుంచి మనకి పానుగంటి రవిగౌడ్ అండ్ ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ ప్రభు గారు సిరికొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. తాళ్ల గీత గారు కూడా ఈ మెసేజ్ పంపించిన వాళ్ళు ఉన్నారు. అల్మాజ్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి గారు పంపించారు. ఏశ్రవ నగర్ నుంచి సీతాదేవిక గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఆ సినిమా పేరు బొంబాయి. ఆ సినిమా దర్శకుడు మణిరత్నం గారు. చాలా మంచి సినిమా. అందులో రాళ్లపల్లి గారు చాలా మంచి వేషం వేశారు ఆయన. అందులో చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, తనకి చాలా స్పెషల్ వేషం అని చెప్పి. ఒక కిన్నెర వేషం అది. ఆ అల్లర్లలో ఒక బాలుడికి, అరవింద్ స్వామి కవల పిల్లల్లో ఒక అతనికి ఆశ్రయం ఇచ్చి తనని కాపాడే పాత్ర. చాలా మంచి పాత్ర రాళ్లపల్లి గారు. అందులో కరెక్ట్ ఆన్సర్ మణిరత్నం. మరి ఇదండి ఇవాళ షో టైం. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు మన శ్రోతలందరూ కూడా. ఇవాళ కొంచెం టఫ్ గా అడగడానికి ప్రయత్నించాను, బట్ ఎక్కడ, మీరు ఆ కరెక్ట్ ఆన్సర్స్ పంపించడంలో నెంబర్ వన్ కాబట్టి చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించినా నో ప్రాబ్లం, మళ్ళీ రేపు షో టైం ఉంటుంది, రేపు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలాగే కరెక్ట్ ఆన్సర్స్ పంపించవచ్చు, మంచి మంచి పాటలు వినొచ్చు. ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసిన మా వివిధ భారతి శ్రోతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇది ఇవాళ షో టైం.

0: ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్ లో చంద్రబోస్ రాసిన పాట ఇది. మగధీర సినిమా కోసం అనూజ్ గురువారా రీటా పాడారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

0: మధురిమ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:34 దాటి 45 సెకండ్లు.
3: The Indian Navy invites online applications from unmarried male and female candidates for short service commission information technology entry. Last date for submission is 1st June 2026. For more details visit www.joinindiannavy.gov.in. The Indian Navy, combat ready, cohesive, Atmanirbhar, safeguarding seas for a viksit samriddh Bharat.

శక్తిశీలి వింటున్నారు. 2:35 దాటి 28 సెకండ్లు. శక్తిశీలిలో ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ ధరించిన చీరకి దక్కిన గౌరవం గురించి కూడా మనం శక్తిశీలిలో చెప్పుకుంటున్నాం కదా. అయితే ఈ నందిని హరినాథ్ గారి ప్రస్థానాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు చదువు పూర్తయ్యాక ఇస్రోలోనే చేరాలి అనుకుని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు నందిని గారు. ఈ పట్టుదలతోనే ఇందులో శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించారు. ఇందులో ఇస్రోలో తన 20 ఇయర్స్ ఆఫ్ కెరీర్లో సుమారు 14కు పైగా స్పేస్ మెషిన్స్లో భాగమై వాటి విజయంలో కీలక పాత్ర పోషించారు నందిని హరినాథ్ గారు. అండ్ వీటిలో ప్రతిష్టాత్మకమైన మంగళ్యాన్ మార్స్ ఆర్బిటర్ మెషిన్ కూడా ఒకటి. తెలుసు కదా మంగళ్యాన్ ఎంత సక్సెస్ఫుల్ మెషినో ఇస్రో సాధించిన ఫీట్స్లో. అంగారక గ్రహ అన్వేషణ కోసం ఈ స్పేస్ రాకెట్ని ఇస్రో 2013 నవంబర్లో ప్రయోగించిన విషయం మనకు తెలుసు కదా. ఈ మెషిన్ ప్రాజెక్ట్ మేనేజర్గా, మెషిన్ డిజైన్ డెప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా వ్యవహరించారు నందిని హరినాథ్ గారు. అండ్ ఈ మిషన్ విజయవంతం అవడంతో ఈ మహిళా శాస్త్రవేత్త పేరు అప్పట్లో బాగా మారుమోగింది. ఇంకా మాట్లాడుకుందాం నందిని హరినాథ్ గారి గురించి, ఆవిడ విజయ ప్రస్థానం గురించి, రాకెట్ ఉమెన్గా పేరు ఎలా వచ్చింది ఆవిడకి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం ఈనాటి శక్తిశీలి కార్యక్రమంలో. అంతకన్నా ముందు ఒక మంచి పాట విందాం. స్టే ట్యూన్డ్.

0: సంక్రాంతి సినిమా నుంచి ఒక మంచి పాట విన్నారు కదా, కార్తీక్ చిత్ర గారు పాడింది, పోతుల రవికిరణ్ సాహిత్యం, ఎస్ఐ రాజ్ కుమార్ సంగీతం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార,
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ప్రముఖ ఇస్రో సైంటిస్ట్ రాకెట్ విమెన్గా పేరు తెచ్చుకున్న నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా శక్తిశీలి కార్యక్రమంలో. అండ్ తన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నో స్పేస్ మెషిన్స్లో భాగమయ్యానని చెప్పుకొచ్చారు ఆవిడ. అండ్ వీటన్నింటిలో కంటే కూడా మార్స్ మెషిన్ ప్రత్యేకం, ఎందుకంటే మంగళ్యాన్ సాధించిన విక్టరీ, ఇందులో భాగమైన తమ మహిళా బృందానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తీసుకొచ్చిందని చెప్తారు నందిని. పనిలో ఉన్న మజా ఏంటో మాకు రుచి చూపించింది అంటారు. అండ్ అప్పటి ప్రధానమంత్రి, అంటే ఎప్పుడైతే ఆ మాస్ మిషన్ జరిగిందో 2013 అంటే, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో కరచాలనం చేయడం, నాసా ఇచ్చిన ప్రశంసలు, ఇవన్నీ కూడా మరపురాని మధురానుభూతులే అంటారు నందిని గారు. అండ్ ఈ విజయం తర్వాత చాలామంది మహిళలు అంతరిక్ష రంగంలోకి రావడం మొదలుపెట్టారంట. స్పేస్ టెక్నాలజీ మీద, స్పేస్ రంగం మీద, రాకెట్ సైన్స్ మీద విమెన్లో కూడా బాగా నేర్చుకోవాలన్న ఆసక్తి పెరగడానికి ఈ మిషన్ సక్సెస్సే కారణమంటారు. అండ్ మాస్ మిషన్తో తనకున్న అనుబంధాన్ని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు నందిని హరినాథ్ గారు. దీంతోపాటు చంద్రయాన్ 3కి ప్రాజెక్ట్ మేనేజర్గా, మిషన్ డిజైనర్గా వ్యవహరించిన నందిని గారు నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిజార్ NISAR శాటిలైట్ మిషన్కి కూడా సిస్టమ్ లీడ్గా సేవలు అందించారు. మరి ఇంతకీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న నందిని హరినాథ్ గారు ధరించిన చీరకి గుర్తింపు రావడానికి ముఖ్య కారణమేంటి, అండ్ ఆవిడ్ని అంతలాగా గుర్తించడానికి ఆవిడ పడిన కష్టంతో పాటు ఆ మెషిన్ సక్సెస్లో ఒక టీమ్ లీడ్గా ఆవిడ పన్నిన వ్యూహాలు, అది సక్సెస్ చేయడానికి అహర్నిశలు శ్రమించడం, ఫైనల్గా ఆ మెషిన్ సక్సెస్ అవ్వడంతో ఆవిడ నిలబడిన విజయ గర్వం, ఇవన్నీ కూడా ఆవిడకి గుర్తింపు రావడానికి కారణాలయ్యాయి. ఎలాగో తెలుసుకుందాం ఓ మంచి పాట తర్వాత. నాన్నకు ప్రేమతో నుంచి సూరత్ సంతోష్ పాడిన పాట వచ్చేస్తోంది. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: కలిసుందాం రా సినిమా కోసం హరిహరన్ సుజాత పాడిన పాట, సీతారాం శాస్త్రి గారి సాహిత్యం, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రామ్ కి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: శక్తిశీలిలో నందిని హరినాథ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక చివరిగా మంగళయాన్ విజయంతో నందిని హరినాథ్ వార్తల్లో నిలవడమే కాదు, ఈ ప్రయోగం రోజున ఆమె ధరించిన ఎరుపు రంగు చీరకు అరుదైన గౌరవం దక్కింది. ఆవిడ వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఈ చీరని ఎగ్జిబిషన్ కు ఉంచారని మనం మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్ లో. అండ్ అంతరిక్ష రంగానికి చెందిన వస్తువులు పరికరాలు ఎన్నింటినో కొలువు తీర్చిన ఈ మ్యూజియంలో ప్రదర్శించిన ఈ చీర చాలా చాలా స్పెషల్ గా కనిపిస్తోంది వచ్చిన వాళ్ళందరికీ. అండ్ దానికి ఉన్న డీటెయిల్స్ చూసి చాలా మంది గర్వంగా ఫీల్ అవుతున్నారు. మన ఇండియన్స్ అయితే ఇంకొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోస్ ని కూడా ఆ మ్యూజియం ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు తమ సోషల్ మీడియా పేజెస్ లో కూడా పోస్ట్ చేశారు. మాస్ మిషన్ విజయవంత మోడల్లో నందిని కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో మాస్ ని చేరిన తొలి ఆసియా దేశంగా ప్రపంచంలో 4th కంట్రీగా భారత్ నిలిచిన సంగతి మనకు తెలుసు కదా. ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్ర

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. ఇప్పుడు ముంబై వివిధ భారతి కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

0: Meio de um dia.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ శ్రోతలందరికి నమస్తే. నేను ఈ పూట మీ రేడియో దోస్త్ అశోక్ని. ఇప్పటిదాకంటే పొద్దుగల 10:30 నుంచి పగటికి 3 గంటలదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, ఇక పగటికి 3 గంటల నుంచి పొద్దుమట్ట 5 గంటల దాకా అంటే గిప్పటిదాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి నేరు కదా. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమాలని 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై వినొచ్చు. ఇంకా కొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం మొదలవుతుంది. 5:30 కథిందాం. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుండి ఐక్యమత్యం కథింటారు. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి పక్షుల ప్రేమ ఈ కథ ప్రసారమవుతుంది. ఇక పొద్దుమట 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో అలంకరణ వస్తువుల తయారీతో స్వయం ఉపాధి. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందాకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు వానితో ముచ్చటింటారు. వారితో ముచ్చట పెట్టింది జీ గంగామణి. ఇసుండి ఎన్నోతుల కార్యక్రమాలు రాత్రి 11 కొట్టేదానుకుంటాయి. ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 ఎఫ్ఎం. ఇంకా ఇయాల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుమట్టు 6:05 కినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ సమయం 5:01 దాటి 42 సెకండ్లు. మాట చెప్పుండ్రి పాటి నుండ్రి మీ మాటలు మీకోసం పాటలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో చెప్పి మీకు నచ్చిన పాటలు నుండ్రి. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబర్లు 0873 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని జప్ చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 5:30 దాకా నడుస్తుంది. మరి ముందుగానైతే అడవి రాముడు చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాము.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండ్రి. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అనుకుంటా

0: గ్రామం నుంచి లక్ష్మణ్ లైన్ లో ఉన్నారు. మరి వారు వ్యవసాయ పనులు చేసుకుంటూ మనతో ఫోన్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే లక్ష్మణ్. ఎట్లనో లక్ష్మణ్, మంచి
1: ఉన్నావా?
0: ఏం పని నడుస్తుంది మరి ఇప్పుడు చేయండి? రొప్పుడే మళ్ళీ ఎన్ని రోజులకు అంటే పెద్ద వర్షం పడితే విత్తనాలు పెట్టేస్తారు ఇక? ఏవి ఎట్లా పని చేస్తున్నారు అంటే ఎద్దులతోనా ట్రాక్టర్తోనా? ఎడ్లతోనేనా? రొప్పుడే అంటే ఇంకేముంటది, ఏమన్నా ఉంటుందా లేకుంటే విత్తనాలు పెట్టడమేనా? గీతలేసి అంటే ఏరుడు ఇంత అయిపోయిందా అంటే సన్నం తుక్కు ఏరడం? ఇప్పుడు కేవలం రొప్పి ఉంచుతారు, మళ్ళీ వర్షం పడితే గీతలు వేసేసేస్తారు. ఏమేమి వేయాలనుకుంటున్నారు ఇప్పుడు? ఆయన ఏం చెప్తే అదిగా. మరి ఎండ మస్తు కొడుతుంది, మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎప్పటిదాకుంటారు మరి ఇప్పుడు? మంచిది లక్ష్మణ్ గారు, మంచిగా వ్యవసాయం పని చేసుకుంటూ మన ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మరి ఏ పాట విందాం ఇవాళ? మంచిది లక్ష్మణ్, మీకోసం మీరు కోరిన ఈ పాట వేస్తున్నాం. మీరు

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరుంటున్నారు ఉషారు జోరిన పాటలతో. క్షమించండి, ఇది మీరుంటున్నారు మాట చెప్పుండ్రి పాటినుండ్రి. మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ రామ్నగర్ నుంచి పరశురాం లైన్లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే పరశురామ్ గారు.
3: సార్
2: నమస్తే, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా?
3: అంత బాగున్నాను సార్, మీ ఆశీర్వాదం సార్, భగవంతుని కృప, మీ ఆశీర్వాదం.
2: చెప్పండి, మరి మీరు బైండింగ్ వర్క్ చేస్తామన్నారు,
3: మాకు ఇదైతే సార్?
2: అవునవును
3: సార్. సార్ సార్ నేను ఒక వాక్యం చెప్తాను, దీనికి మీరు చెప్పాలి సార్.
2: చెప్పండి చెప్పండి.
3: ఆట పాడకున్న తన మధుర గానం మనకు నచ్చకుండా తప్పట్లు కొడతాం సార్. నేను ఎవరిని పాటలు పాట పాడకున్నా తన మధుర గానంతో మనకు నచ్చకుండా మనం చప్పట్లు కొడతాం సార్.
2: దోమనా?
3: నేను ఎవరిని
2: దోమనా? దోమనా.
3: థ్యాంక్ యూ సార్, వెరీ గుడ్ సార్.
2: మంచిది పరమేశ్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగిండ్రు.
3: సార్ సార్ సార్ ఓకే సార్,
2: చెప్పండి.
3: ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.
2: బైండింగ్ వర్క్ బాగా జరుగుతుందా మరి?
3: సార్ చేస్తాను సార్ బైండింగ్, అప్పుడప్పుడు సర్వీస్ బుక్ కింద బైండింగ్ చేస్తాను సార్.
2: మంచిది పరమేశ్ గారు, మీకోసం మీరు కోరిన పాట వేస్తున్నా, మీరు మరి
3: బలగం బలగం నుంచి సార్. ఓకే సార్.
4: ఇంకా వింటున్నారు బాలు, ఇప్పుడు పోతాం రా ఊళ్ళో కొన్ని అక్క.

ఇది మనపాస మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు. మాట చెప్పుండ్రి పాటినుండ్రి, మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమంలో ఇప్పుడు ఉత్తరం ద్వారా కోరిన గీతాన్ని విందాం. ఈ ఉత్తరం గుడిహాత్నూర్ మండలం కమలాపూర్ గ్రామం నుంచి కిషాన్ గారు పంపించారు. మరి వీరు సీతారా చిత్రం నుంచి కుకు కుకు కోకిల అంటూ సాగే గీతాన్ని వినిపించమంటున్నారు. మరి వీరితో పాటు ఈ పాటను కోరుతున్న శ్రోతలు ప్రేమ్ కుమార్, వినోద్, మహేష్, సతీష్, రఘు, రమేష్, శృతి, గీత, ఆమ్రపాలి వీరందరి కోరిక మేరకు ఈ పాటనైతే వినిపిద్దాం. మరి శ్రోతలు, మీరు కూడా ఇట్లా ఉత్తరం ద్వారా పాటను వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపవలసిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 504001. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా కిషాన్ కోరిన ఈ గీతం

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరుంటున్నారు మాట చెప్పుండ్రి పాటిండ్రి. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో ఫోన్ ఉంటుంది. ఇందులో వానాకాలం సాగయ్యే ప్రధాన పంటల్లో తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి యవసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ జవాబులు చెప్తారు. యవసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని చేసి 2300081 ఇంకొక నంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. యాదించుకోండి, ఈరోజు రాత్రి 7:15 అంశం వానాకాలం సాగయ్యే ప్రధాన పంటల్లో తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్యం. మాట చెప్పుండ్రి పాటేనిండ్రి కార్యక్రమంలో ఆఖరిగా విందాం కలర్ ఫోటో సినిమా నుంచి ఈ గీతం.

0: ఇది ఇయాలటి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం. ఈ కార్యక్రమం నిత్యపు చెమట్టు 5 నుంచి 5:30 దాకుంటది. ఇక ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు ఫోన్ చేయనోళ్ళు రాత్రి 8 నుంచి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయుండ్రి, ముచ్చట్లు ఎప్పుడు మీకు నచ్చిన పాటలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 5:30 దాటి 56 సెకండ్లు. ఇప్పుడు కతిందాం. ఒకప్పుడు ఇంట్లోని పెద్ద మనుషులు అంటే తాతలు అమ్మమ్మలు నానమ్మలు పిల్లలకు ఎన్నో కథలు చెప్పేటోళ్ళు. పిల్లలు సుఖ ఎంతో ఆసక్తితో శ్రద్ధతో ఈ కథల్ని వినేటోళ్ళు. ఊకొడుతూ ఇంకా ఏం జరుగుతుంది ఇంకా ఏం జరుగుతుందని ఆసక్తిగా అడిగేటోళ్ళు. కొందరు పిల్లలైతే రాత్రి కథ చెప్పనైతే నిద్రపోయేటోళ్ళు కాదు. మరి ఇప్పుడు మీ పిల్లలకు కథలు వినిపిస్తున్నారా, చెప్పేటోళ్ళున్నారా? గందుకే ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట్టు 5:30 పిల్లల కోసం తీరు కథలు వినిపిస్తున్నది. మరి ఇలా మీకోసం 2 కథలు తెచ్చినాం. ఒకటి సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుంచి ఐకమత్యం కథ, తర్వాత స్నేహితులు కథల సంపుటి నుంచి పక్షుల ప్రేమ. ఈ కథలు ప్రసారమవుతాయి. ముందుగా విందాం సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుంచి ఐకమత్యం కథ, రచన గరిపెల్లి అశోక్. ఈ కథను వినిపిస్తున్నారు బి సంధ్యాలీల.
1: నక్కవాగు దాటితే జిల్లేల అడవులు. పూర్వం అన్నింటికంటే ఎక్కువగా నక్కలు ఈ వాగు తీరంలో తిరిగేటియట. గందుకే నక్కవాగని పిలుస్తారు. ఈ అడవులల్లా ఒక్కటేంది, అన్ని రకాల జంతువులుండేటి. పెద్ద పెద్ద చెట్లు, కొండలు, లోపల నీటికుండలు మస్తుండేటి. పగటాల తెర్లు మద్దికై పోవాలంటే భయం భయంగానే పోయేటోళ్ళు, ఎక్కన్నుంచి ఏ జంతు వచ్చి పడుతుందో అని. ఊరు పక్కల పచ్చటి గడ్డి లేదు. జిల్లెల అడవికై పోతే మేతకు నీటికి కొదువుండదని రామయ్య పటేలు ఆవులు గేదెలు దూడల్ని మేపతందుకు వేరే వాళ్ల పశువులతోటి ఈ ప్రాంతానికి తెచ్చేటోడు. ఎక్కడికి వెళ్లాలన్నా తన బంటు, విశ్వాసానికి మారుపేరైనా తన కుక్క లేకుండా వెళ్ళడు. ఎక్కడికెళ్ళినా అది తోడుగా రావాల్సిందే. దాన్ని తమ్ముడు అని పిలుచుకునేటోడు. అచ్చేటప్పుడు తనకు సద్ది, తమ్ముడికి అన్నం, ఇంత గంజి, చేతిలో కర్ర, భుజం మీద గొంగడితోటి అచ్చేటోడు. ఎండ పొద్దయింది. అక్కడున్న మర్రి చెట్లు, జువ్వి చెట్లు, తునికి చెట్లు, మద్ది చెట్లు, నర్రెంగ చెట్ల కిందికి పశువుల్ని దోలి అన్ని నెమరేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నాయి. రామయ్య పటేలు ఇంకా దోస్తులు సద్దిమూటలిప్పి తినతందుకు సిద్ధమైతున్నారు. తమ్ముడికి మూటిప్పి ముందు పెట్టంగానే తినడం సురై సగమైందో లేదో ఏదో షెట్ల అలికిడినిపించింది. ఇది గమనించి గబగబా తిని నక్కవాగులో నీళ్లు దాగేటోళ్లకు అక్కడొక పులి, దాని కూనలు 2 ఉన్నాయి. తమ్ముడి షికారు చాలా బాగుంటది. ఎప్పుడైనా ఈ అడవికై పోతే ముందు పరిగెత్తి ఎక్కడేమున్నదో పసిగడతదట. గతంలా తోడేళ్ల రాకను గమనించి చెప్తే ప్రాణాలను కాపాడుకున్నారట. ఆవులు గేదెలు దూడలు నెమరేసుకుంటున్నాయి. అందరూ సద్దులు దీన్ని తెచ్చుకున్న నీళ్లు దాగి చెట్ల కిందనే నడుమవాల్చిండ్రు. తమ్ముడికి అన్నీ తెలుసు, ఆడికేం కాదు, ఆడే మనల్ని కాపాడతాడు అనే నమ్మకం పటేలుకు. పులికూనలు చేపలో ఎండ్రికాయలో ఏమో తింటున్నాయి. పిల్లలు మీరీన్నే ఉండుండ్రి, ఎట్టూ కదలద్దు, దూరంగా చెట్ల కింద జీవాలున్నాయి, అవి తిని నిద్రపోతున్నాయి. ఇయ్యల్లా ఆ చివర్న వడుకున్న దూడను కరుచుకొనస్తా అంజెప్పి తుంగ దుబ్బులల్ల నుంచి అంచుల పొంటి మెల్లగా సప్పుడు చేయకుండా అడుగులు అడిగేసుకుంటున్నది. దీన్ని గమనిస్తున్న తమ్ముడు మొరగలేదు. మొరుగుతే పులి పారిపోవచ్చు, ఆవులు గేదెలు తలో దిక్కుకు పోవచ్చు. పులి ఎనకాలనే ఎంబడించుకుంటా ఒక్కపారిగా మొరుగుడు సురియేసింది. పులిగాని కుక్కగాని అక్కడి జంతువులకు గానస్తలేవు. మొరుగుడు కూడా వింతగున్నది. కుక్క మొరుగంగానే 10-12 కుక్కలు పరిగెత్తుకొనొచ్చినాయి. ఏ సంగతి అర్థంగాక ఆందోళనలో పులి నిలబడి ఆలోచిస్తున్నది. ఆవులు, గేదెలు, మిగతావి లేచి నిలబడ్డాయి. ఏం జరుగుతున్నదో అర్థమైతలేదు. ఎక్కనుండి తమ్ముడు మొరుగుడు మొదలుపెట్టిండో మిగతావి అక్కడికి చేరి ఒక్కొక్కటి పులి చుట్టూ నిలబడ్డాయి. ఏమాత్రం భయం లేకుండా అవన్నీ ఒక్కపారి మొరిగేటోళ్లకు ఎక్కనుంచి మొరుగుతున్నాయా అని రామయ్య పటేలు, కాపలా వాళ్లకు ఏమీ అర్థమైతలేదు. పిల్లలు సంతోషంగా తింటున్నారు. తిన్నాక ఇంకా కావాలని దురాశతోటి ఇక్కడికచ్చిన. ఎంత పనైంది, కాని గిసుంటి పరిస్థితి అస్తదని అనుకోలే అని అనుకున్నది పులి. ఓహో పులిరాజా, నమస్కారం, బాగున్నావా? ఎందుకచ్చినట్లు? ఇక్కడ వాగు దగ్గర తిన్న జాలదా? మా రమాబిడ్డ మీద కన్నుబడ్డదా? పిల్లి లెక్క మెల్లగా అడుగులు అడుగేసుకుంటా షికారు చేద్దామనుకుంటున్నావా? షికారులో నా అంతటోడు లేడు. మా యజమాని కోసం ప్రాణాలివ్వతందుకు సిద్ధం. నా దోస్తులు పిలిస్తే అచ్చిండ్రు. అడవిలో కావలసినవన్నీ మీకు దొరుకుతున్నాయి. ఇక్కడికి ఎందుకస్తున్నట్లు? నీ ప్రతాపం చూపించు, దమ్ముంటే అన్నాడు తమ్ముడు. ఇంతట్లనే రమాబిడ్డ పరిగెత్తుకొనొచ్చింది. పులిరాజా, మా అమ్మను పొట్టను పెట్టుకున్నావు. అమ్మలేని జీవితం జీవితం కాదు. పిల్లల గోస చెప్పతరం కాదు. నువ్వు నీ పిల్లల్ని చూసుకుంటున్నట్లు మమ్ముళ్లను చూడాలనుకున్నది. కాని నీ దుర్మార్గపు ఆలోచనలు తింటే నన్ను కూడా దిను అనన్నది. బండరాయి మీద కూసున్న పులికి ఏం పాలుపోతలేదు. ఒంటరిగున్న వాళ్ళని చూసి వేటాడి ప్రాణాలు తీసుడు కాదు. మొన్న నేను వెళ్తుంటే దాడి చేయరాలేదా? ఇప్పుడు చూపించు నీ తడాక అనంగనే మిగతాయన్నీ మొరుక్కుంటా పులిమీదకు దాడి చేసుడు మొదలుపెట్టినాయి. ఒక్కసారి అది ఎగిరి గంతేసి పరుగులెత్తితే కుక్కలన్నీ పులి వెనకాలనే వెంబడించంగా ప్రాణాలు అర చేతుల పెట్టుకుని పారిపోవుడు తప్ప అప్పుడు తన బిడ్డలు యాదికి రాలేదు. పాపం బిడ్డలు ఏమైపోయినరో అనే ఆలోచనలు కూడా లేదు. కుక్కలన్నీ పులి వెనకాలనే వెంబడించంగా ప్రాణాలు అరచేతుల పెట్టుకుని పారిపోవుడు తప్ప అప్పుడు తన బిడ్డలు గుర్తుకు రాలేదు. పాపం బిడ్డలు ఏమైపోయినరో అని కూడా. తమ్ముడక్కడికి వెళ్ళి చూస్తే గానరాలేదు. నంగనాచిలెక్కచ్చి ఏమో చేద్దామనుకున్న పులిని ఒక్క తమ్ముడు ఏం చేయలేకపోవచ్చు. అందుకే తన మిత్రుల సహకారం కోరిండు. గుంపుగా అల్లందరచ్చి పులిని దరిమినై. పులే మనమీద దాడి చేసేది, కాని మన కుక్కలన్నీ పులిమీద దాడి చేసి తరిమేసినై. ఐక్యమత్యంగుంటే దేన్నైనా ఎదిరించవచ్చు. ఇక ముందు ఎవ్వరు ఏ అడవికి వెళ్లినా ఒంటరిగా వెళ్లొద్దు, గుంపులుగా వెళ్లాలనుకున్నాయి. తమ్ముడు తమ యజమాని కోసం ఆవులు, ఎద్దులు, ఇతర జీవుల కోసం చేసిన ఈ పని చాలా గొప్పదని దాన్ని మెచ్చుకున్నాయి.
0: ఇప్పటిదాకా సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుంచి ఐకమత్యం కథినరు, రచన గరిపిల్లి అశోక్, ఈ కథను వినిపించారు బి సంధ్యాలీల. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. ఈ కథనే కాదు, పిల్లల కోసం ఎన్నో కథలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వినొచ్చు, మీ పిల్లలకి వినిపించచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. ఇది ఎండాకాలం చుట్టీల యాళ్ళ కాబట్టి మీ పిల్లలకు వినిపిస్తారని మేము కోరుకుంటున్నాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ ని పొందండి.
2: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వింటున్నారు కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఇందాం స్నేహితులు కథల సంపుటి నుంచి పక్షుల ప్రేమ కథ, రచన కన్నెగంటి అనసూయ. ఈ కథను వినిపిస్తున్నారు బి సంధ్యాలీల.
2: అనగనగనగా రాజనగరం అనే ఊర్లా రామయ్య అని రైతు ఉండేటోడు. అతను యాట తను పండించిన పంటల పదోవంతు భాగం పిట్టెల కోసం ఉంచేటోడు. గట్లా రైతు ఉంచిన ధాన్యంలా రోజు కొన్ని రామయ్య పిలగన్లు చెట్ల దగ్గరికి తీసుకొని పోయి పిట్టెలకు దొరికేటట్లు చల్లేటోళ్ళు. గట్లాలు చల్లిన చిరుధాన్యాల్ని ఎన్నో పక్షులు తినుకుంటుండేటి. రాను గింజల కోసం వచ్చేటి సంఖ్య మస్తు పెరిగిపోతున్నది. అయినా మానేటోళ్ళు కాదు, చల్లుకుంటనే ఉండేటోళ్ళు. ఇక త్యాపకళ్ళు గింజలేస్తారు గదా, ఇక రైతును రైతు పిలగన్లను గుర్తుపడతాయి గోరింక చిలుక పావురం గిసుంటి పక్షులన్నీ ఇంటికి అచ్చుడు సురియేస్తాయి. ఇక ఇదే క్రమంలా మనకున్నది ఇతరులకు కొంచెం వంచాల అనే స్వభావంతోటి రామయ్య పిలగన్లిద్దరికీ మస్తు అలవాటుతోటి తాము తింటున్న జాంకాయ అరటిపండు గిసుంటి పండ్లుసుగా కొంత భాగం అప్పటికప్పుడు అందుబాటులున్న పక్షులకు దోస్తులకు వంచటోళ్ళు. రోజులు గడుస్తున్నాయి, పిలగన్లు పెద్దగైతున్నారు. అన్లా పెద్దోడు భీము మస్తు చదువుతాడని మునీశ్వరుని ఆశ్రమానికి పంపిస్తాడు రామయ్య. అక్కడ కూడా భీము తండ్రి నేర్పిన దానగుణాన్నే అనుసరిస్తాడు. తన దగ్గర తినదగ్గదేది ఉన్నా సరే ఇతర జీవులకు కొంచెం వంచి తను తినేటోడు. ఆ చూసి మునీశ్వరునికి ముచ్చటనిపిస్తుండే. అయితే అది ఇతర జీవుల పట్ల నిజమైన ప్రేమనా కాదా అన్నది పరీక్షించాలనుకుంటాడు మునీశ్వరుడు. ఇక ఒక ఆలోచన చేస్తాడు. ఒక పథకం ప్రకారం భీముణ్ణి శివుని పూజ కోసమని బిల్వపత్రాలు దెమ్మని దగ్గర్లున్న అడవికి పంపిస్తాడు. మునీశ్వరుని ఆజ్ఞ మేరకు బిల్వపత్రాల కోసం అడవికి పోతాడు భీము. అయితే అడవిలా ఎంత దూరం పోయినా సుఖ భీమునికి బిల్వపత్రాలు కానస్తలేవు. ఇక ఆకలైతున్నది. తిండి కోసం లెంకుకుంటా దగ్గర్లున్న ఒక జామ చెట్టు దగ్గరికి పోతాడు. దానికి ఒక్కటే ఒక దూర జాంపండు యాలాడుకుంటా కానస్తుంది. కోసుకుందామనేటోళ్లకు అప్పుడే ఒక చిలుకచ్చి

0: దాని పక్కకు వాల్తది. కడుపుల ఆకలి కరకరలాడుతున్నది భీముకు. జాంపండును కోసుకుందామనేటోళ్లకు నాది మస్తు పెద్ద శరీరమవు. ఎంత ఆకలేసినా ఒక్క పూట ఆహారం తినకపోయినా ఆ శరీరం తట్టుకుంటది. కాని పాపం ఈ చిలుకది మస్తు చిన్న శరీరమవు. నాకే దొరకన ఆహారం చిలుకకు మాత్రం ఎట్లా దొరుకుతుంది? పోన్లే, గి జాంపండును చిలుకకే వదిలేద్దాం అని ఆడికెళ్ళి ఎనకకు మరుతాడు. గట్లా ఎనకకు మరలేటోళ్లకు ఎనుకున్న గుంటం చూసుకోలేదు. అందులో పడిపోతాడు. మస్తు లోతుంటది ఆ గుంట. ఆ గుంటల నుంచి ఎంత ప్రయత్నం చేసినా బయటకు రాలేకపోతాడు. గిది గమనించిన చిలుక, అయ్యో పాపం, అతనికి మస్తు ఆకలైతున్నా సుక తినడం మానేసి చేతికంది నా తిండిని నాకు త్యాగం చేసిండు. చూడబోతే ఇతను మస్తు మంచోళ్ళెక్కున్నాడు. ఇతని రక్షిస్తే ఇతను మరింత మందిని రక్షిస్తాడు అని మనసులు అనుకోని తన పిలుపులతోటి దూరమున్న తన చిలుక దోస్తులందరికీ సమాచారం అందిస్తుంది ఈ చిలుక. తోటి చిలుకతోటి సమాచారం అందుకున్న మరో చిలుక ఇంకొక చిలుక ఆ సమాచారం అందజేస్తుంది. గిట్లా కొంచెం సేపట్లనే ఆ సమాచారం అడవిలున్న పిట్టలన్నింటికీ, తమ దోస్తులైన ఇతర ప్రాంతాల్లో దోస్తు పిట్టలందరికీ చేరిపోయి మొత్తం అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. అప్పటికే రాత్రి అయిపోయింది. ఆ గుంటల్నున్న భీముకు చీకట్లో భయం కాకుండా, పురుగు పుట్ర అతన్ని చేరకుండా, తిర్లార్లు అతనికి ధైర్యం ఇచ్చేతందుకు అరుస్తూనే ఉంటాయి పిట్టెలన్నీ. అయితే తెల్లగా తెల్లారినాక అవన్నీ ఆలోచించుకొని అతన్ని ఎట్లయినా ఆ ప్రమాదం నుంచి రక్షించాలనుకుంటాయి. ఆ చెట్టు మీదున్న ఆకులన్నిటినీ అలా ముక్కులతోటి కొరికి కొరికి గుంటల వారేస్తాయి. గోడ్సేపటికి గుంట నిండా ఉన్న ఆకుల మీదికి ఎక్కి భీము క్షేమంగా పైకచ్చేస్తాడు. తన దివ్యశక్తితోటి అదంతా తెలుసుకొని అప్పుడే అక్కడికస్తాడు మునీశ్వరుడు. తన శిష్యుని సేవాభావం, అతనికి పక్షులకు సహకరించిన తీరు చూసి మస్తు సంబరమైతాడు. అతనిని ఉత్తమ శిష్యునిగా కూడా స్వీకరిస్తాడు. మునీశ్వరుంతోటి తిరిగి ఎల్లుకుంటా తననే చూస్తున్న చెట్టుమీద పక్షులన్నిటికీ చెయ్యెత్తి నమస్కారం పెడతాడు భీము. దాంతోటి తమ అరుపులు కేకలతోటి ఆనందంతోటి వీడుకోలు పలుకుతాయి పిట్టెలన్నీ.
1: ఇప్పటిదాకా స్నేహితులు కథల సంపుటి నుంచి పక్షుల ప్రేమ కథ విన్నారు. రచన కన్యఘంటి అనసూయ. ఈ కథను వినిపించారు వి సంధ్యాలీల. ఈ కథ సుఖ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఇయాలటి కథిందాం, పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. కథిందాం కార్యక్రమం ప్రతి బుధవారం నుంచి శనివారం దాకా పొద్దుమట 5:30 ఉంటుంది. ఇక రేపటి కథిందాంలో సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుంచి మమకారం కథింటారు. రచన గరిపెల్లి అశోక్. ఈ కథను వినిపిస్తారు జి జ్యోతి. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుంచి తగిన శాస్తి కథింటారు. రచన కన్యగంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు బి సంధ్యాలీల. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు సమయం 5:47 దాటి 3 సెకండ్లు. ఇప్పుడు శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లను, ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుమట్టు 5:30, ప్రతి శుక్రవారం పొద్దుమట్టు 5:45 ఉంటుంది. ఇయలిందా అలంకరణ వస్తువుల తయారీతో స్వయం ఉపాధి. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు వారితో ముచ్చట పెట్టింది జి గంగామణి.
2: నమస్తే వాణి గారు, మీరు ఈ మధ్య కాలంలో ఒక స్వయం ఉపాధిని ఎంచుకుని అందులో రాణిస్తున్నారు కదా, దాని గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి, అంటే మీ పేరుతో సహా మీరు ఎక్కడ ఉంటారు, మీ కుటుంబం గురించి.
3: నమస్కారం, మా లక్ష్మణ్ చంద గ్రామం, మండల లక్ష్మణ్ చంద అని. నా పేరు వాణి. నేను ఇక్కడ ఈ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉపాధి, అంటే గాజులు మెడల మహిళలకు సంబంధించి పేర్లు, గాజులు, చెవులై, కమ్మలు ఇవన్నీ ట్రైనింగ్ ఐడిఎస్ఆర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిపించారు ఇక్కడ 2 ఏళ్ల క్రితము. ఇంకా చాలా మంది మహిళలు ఇలాంటి ఉపాధి కోసం ట్రైనింగ్ తీసుకొని నేర్చుకోవడం జరిగింది. మరి గాజులు అవన్నీ కూడా తయారు చేసడం అమ్మడం, షాప్ కూడా ఓపెనింగ్ చేశాము, చాలా వరకు సేల్ చేస్తున్నాం.
2: మీరు ఈ స్వయం ఉపాధి చేయక ముందు ఏం చేసేవారు?
3: మామూలుగా ఇండ్లలో బీడీలు చేసుకునే వాళ్ళం మేడం. ఇంకా ఇంటి మందము బట్టలు కుట్టుకోవడం.
2: చదువుకున్నారు
3: మీరు? సెవెంత్ క్లాస్. సెవెంత్ క్లాస్ ఇంకా నేను కొంతవరకు అయితే నాకున్న టాలెంట్ వరకు అయితే ఇంతమందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇలా ఈ సంస్థ నుండి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా అందరికి ఉపాధి కల్పించాను.
2: నేర్చుకున్నారా? ట్రైనింగ్ ఇచ్చారా?
3: నేర్చుకున్నాను కూడా, మా ట్రైనర్ వల్ల కూడా కొంతమందికి కూడా
2: నేర్పించారు. సరే, మరి అందులో మీరు ఇచ్చే శిక్షణలో చాలా ఉంటాయి కదా, ఇందులో మీ అలంకరణ వస్తువులను ఎందుకు ఎంచుకున్నారు?
3: ఎందుకంటే మహిళలు ప్రతి దానికన్నా మన అలంకరణ కంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతారు. ఇటువంటి దానికైనా ఏ చిన్న పిల్లల నుండి అయినా గానీ, ఇది ఓన్లీ మహిళలకే కాకుండా చిన్న పిల్లల నుండి కూడా మనకి ఇయర్ టిప్స్ గాని, ఇంకా హెయిర్ బ్యాండ్స్ గాని, ఇంకా కళ్ళ పట్టీలు, వడ్డాలము, అవి ఇవి అనే అన్ని వస్తువులు దీంట్లో అలంకరణకు సంబంధించి, ఇంటిలో డెకరేషన్ కు సంబంధించి కూడా ఇలాంటి ఐటమ్లు నేర్పడం జరిగింది ట్రైనింగ్.
2: మీరు ఎన్ని రోజులు నేర్చుకున్నారు మీరు తీసుకున్నప్పుడు?
3: నేను తీసుకున్నప్పుడు 26 డేస్ ట్రైనింగ్ అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 1 మంత్ తీసుకోవడం జరిగింది. అందులో నేర్చుకున్నాం కూడా.
2: ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఊర్లో పెట్టడం ఎంత మందితో పెట్టారు? ఎంత మంది మహిళలు మీ సంఘంలో చేర్చుకున్నారు?
3: 50 మందికి నేర్పించారు. దాంట్లో మంచిగానే 40 మంది వరకు 4 బ్యాచ్లుగా విభజించబడి 40 మంది సేల్ చేస్తున్నాం.
2: ఎట్లా ఉంది ఇప్పుడు మీరు అందులో వర్క్ చేయడం అనేది, ఎట్లా అనిపిస్తుంది?
3: చాలా చాలా సంతోషం ఉంది మేడం. ఎందుకంటే ఇంట్లో కూర్చొని కూడా మేము ఒకరికి ఇది కాకుండా ఇటువంటి ఉపాధి కల్పించినందుకు ఈ ఐడిఐ సంస్థ గారు చాలా మంచిగా మాకు వాళ్ళకి కృతజ్ఞత తెలుసుకోవాలి చెప్పుకుంటున్నాం.
2: మీరు ఎట్లా సమయం అనేది, ఎట్లా ఏ సమయానికి వెళ్తారు, ఏ సమయానికి వస్తారు?
3: మాకు పిల్లల్ని స్కూల్ కి తోలేసి వంట చేసి తిని డ్యూటీకి వెళ్ళినట్టు 10 గంటలకి మళ్ళీ డ్యూటీ మీద కూర్చోవడం, వాళ్ళ పిల్లలు రాగానే 4-5 గంటల వరకు 2-3 సెట్లు తయారు చేసుకోవడం జరుగుతుంది.
2: అంటే ఏ వస్తువులు చేయాలనేది మీ ప్లానింగ్ అనేది ఎట్లుంటది? ఇవి ఇన్ని చేయాలి, ఇవి ఇన్ని చేయాలి అన్నట్టు.
3: ఇప్పుడు మనకు ఈ 4 గంటల మధ్యలో మనం ఇన్ని చేయాలి, ఇది దానికి మనకు డైలీ ఇంత ఉంటది అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుని చేసుకుంటున్నాం మేడం. ఇప్పటివరకు అయితే చిన్న చిన్న స్టార్టింగ్ ఇప్పుడే కదా, అందుకనే ఇంకా ఎదగాలని
2: ఆశిస్తున్నారు. మీరు చేసే అలంకరణ వస్తువులు ఏమేమి ఉంటాయి అంటే మీరు చేసే వాటిలో?
3: చెవుల రింగులు పిల్లలకు సంబంధించి, కమ్మలు, బుట్ట కమ్మలు అండ్ ఇయర్ రింగ్స్ కాకుండా నెక్ చైన్స్, అలాంటి లాంగ్ చైన్లు.
2: చేతి ద్వారానేనా మీకు ఏమన్నా ఇట్లా మిషన్ లాగా ఉంటుంది?
3: లేదు మేడం, చేతితోనే. నెక్లెస్లు మంచి పూసలతోని అన్ని అల్లడం, స్టోన్స్ తోని తయారు చేయడం.
2: మోడల్స్ అనేటివి ఎలా, కొత్త కొత్త మోడల్స్ ఇప్పుడు వచ్చే వాటిని మీరు ఎలా గమనిస్తారు, వాటిని ఎలా చేస్తారు?
3: ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఐడియాతోనే మేము, మా ఐడియాతోనే ఓన్ గా ఎలా చేయడం అనేది అప్పుడప్పట్లోనే మేము రీజన్ గా చేసుకుని తయారు చేస్తున్నాం.
2: మీరు ఇప్పుడు తయారు చేసిన వాటిని హోల్సేల్ గా అమ్ముతారా, మామూలుగా మీ దగ్గరికి వస్తారా?
3: ఇప్పటికైతే మేము ఇక్కడ ఊర్లో మా గల్లీలో ఫ్రెండ్స్ గానీ, ఇంకా అక్కడ షాప్ కు రావడం గానీ, కస్టమర్లకి వాళ్ళందరికీ చూపించి సేల్ చేయడం జరుగుతుంది. చాలా
2: అంటే మీ దగ్గరికి వచ్చి కొంటున్నారు? మామూలుగా ఇట్లా ఆర్డర్లు ఇవ్వడం
3: ఇంకా లేదు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు ఆల్రెడీ నిర్మల్ నుండి ఒకరు వస్తున్నారు, ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. అది కూడా చాలా సంతోషం అనిపించింది మాకు కూడా. అలాంటి ఇంకా ఆర్డర్లు ఎన్నో రావాలని మేము ఇంకా ఎదగాలని చూస్తున్నాం.
2: ఇప్పుడు మీరు అలంకరణ వస్తువులు చేయాలంటే వాటికి సంబంధించిన వాటిని, ఇప్పుడు పూసలు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళి చేస్తుంటారు, ఎలా చేస్తారు వాటిని?
3: మాకు ముంబై నుండి ఈ రా మెటీరియల్ అంతా సేల్ చేయబడుతుంది. ఈ సోన్ గ్రామం నుండి అక్కడ ఒక ఆమె ఉన్నది మేడం, ఉజ్మా మేడం అని. ఆ మేడం గారు మాకు మొత్తం రా మెటీరియల్ వారు, ఈడీఎస్ వారు మాకు చేసినప్పుడు ట్రైనింగ్ లో, ఇప్పుడు కూడా మేము అక్కడ నుండే తీసుకొచ్చుకొని చేస్తున్నాం మేడం.
2: అక్కడ నుంచే వస్తున్నాయి. ఎవరు తీసుకురావడం అనేది మీరేనా మెయిన్ గా
3: ఉంటారు? మేమే వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం.
2: ఇప్పుడు మీరు చేసే వస్తువులలో బెనిఫిట్ అనేది ఎంత ఉంది, అంటే మీరు చేసిన కష్టానికి తగ్గట్టుగా ఎంత వస్తుంది మీకు రాబడి అనేది?
3: ఒక మనము ఇవాళ ఈ డైలీ ఒక 1000 వరకు అయితే మేడం పడుతుంది.
4: ఒక్కొక్కరికి 1000 రూపాయలు పడుతుంది.
3: చేస్తే మంచి 6 అవర్స్ గానీ 5 అవర్స్ గానీ వర్క్ చేస్తే మేడం డైలీ 1000 వరకు అవుతుంది.
4: మీరు చేసే ఈ పనిలో మీరు చాలా మందికి నేర్పిస్తున్నాను అన్నారు కదా, వాళ్ళకి చెప్పే పద్ధతి అనేది ఎలా ఉంటుంది, అంటే మీరు నేర్చుకునేటప్పుడు ఎలాంటి విషయాలు చెప్తూ ఉంటారు వాళ్ళకి?
3: మేడం మనం చేసే వృత్తిలో చాలా స్కిల్స్ నైపుణ్యాన్ని పొందించుకోవాలంటే ఎప్పుడు మనం దాన్ని డైలీ చేస్తా పోతే దాంట్లో నీట్ గా వర్క్ అనేది, మన కస్టమర్లు వచ్చినప్పుడు మనం చేసే మెటీరియల్ ని నీట్ గా ఉంది బాగుందని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి తీసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి కూడా మంచిగా ఉన్నది మీ మెటీరియల్ అని తీసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళకు మంచి ప్రిపరేషన్ ఇస్తాం, ఇచ్చినాము ఆల్రెడీ నీట్ గా వర్క్ కూడా.
4: మీ చేతుల కింద మరికొందరు నేర్చుకుని వాళ్ళు కూడా ఒక స్వయం ఉపాధిని పొందారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు?
3: చాలా ఉంటుంది, చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది మేడం. మాకు ఒక వేరే ఇది చేసినందుకు మేడం మాకు చాలా మంచి ఉపాధి కల్పించారు, ఇంట్లోనే ఉండి కూడా చేసుకున్నంతగా చాలా సంతోషపడ్డాం.
4: మీరు ఇప్పుడు ఈ స్వయం ఉపాధిని పొందుతున్నారు కదా, ఫ్యామిలీ సపోర్ట్, మీ కుటుంబం సపోర్ట్ అనేది ఎలా ఉంది, ఎంతవరకు ఉంది? మీరు నేను ఇది చేస్తాను అన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది?
3: మా సార్ అయితే నాకు చాలా సపోర్ట్ చేసింది మేడం, ఎప్పుడైనా నాకు ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా ఆయన సపోర్ట్ గానే నేను వెళ్లడం చేయడం జరిగింది. రా మెటీరియల్ తీసుకురావడానికి కూడా తను ఎక్కడికైనా వస్తుండే,
4: వారి సపోర్ట్ అనేది కూడా
3: చాలా వరకు.
4: మరి మీరు ఇప్పుడు అక్కడ
3: ఇంత ముందుకు వచ్చిన,
4: ఇప్పుడు మీరు అక్కడ అలంకరణ వస్తువులకి సమయం కేటాయిస్తున్నారు కదా, ఇక్కడ మిషన్ కుట్టడం అనేది మీకు టైం సెట్ అవుతుందా మరి?
3: మేడం నేను ఓన్లీ 2 అవర్స్ పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత వాళ్ళ ఇళ్ళకి వాళ్ళే. మేడం నేను 2 in 1 చూసుకుంటా, ఎందుకంటే నైట్ లో గానీ నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా నా ఇంటి మట్టుకు నేను చూసుకుంటా, అది చేసే డైలీ షాప్ వర్క్ షాప్ చేసే ఉంటాను.
4: మొత్తానికి ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఒక స్వయం ఉపాధిని పొంది ఒక రాబడిని పొందుతున్నారు, ఎలా అనిపిస్తుంది?
3: చాలా హ్యాపీగా మేడం, నాలాంటి వాళ్ళు కూడా ఇంకెందరో ఇలా ఉపాధి నేర్చుకోవాలి, నేర్పించాలి, ఉపాధి వల్ల బాగుపడాలని కోరుకుంటున్నాను. అందరు కూడా ఇలాగనే మహిళలందరూ సంతోషం, ప్రతి పనిలో ప్రతి రంగాల్లో ముందుకు రావాలి, ఏ దాంట్లోనైనా ఇంట్రెస్ట్ చూపాలి, ఇంటి వరకే పరిమితం కాకుండా ప్రతి దాంట్లో కూడా మహిళలు రాణించాలని నా ఉద్దేశం.
4: చెప్తుంటారా మీరు ఇట్లా మహిళలకి చదువుకోవాలని గానీ లేకుంటే ఇట్లా మనకు వచ్చిన టాలెంట్ ని చెయ్యాలి అని?
3: ఖచ్చితంగా మేడం, నేను ఇండ్లలో మట్టుకే ఉండిపోకండి, ఏది ఉన్నా మీ టాలెంట్ ని బయట పెట్టాలని అంటే మీరు అసలే దేనికి కూడా వెనక చేయకండి, ముందు అడిగే వేస్తుండే ధైర్యంగా మాకు ఇది అచ్చు ఇది చేయగలుగుతామని చెప్పేసి ఒకరి సపోర్ట్ ఒకరి మనకి ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని ముందు వినియోగించుకోవడానికి ఒక అడుగు ముందుకేయాలి. అడుగు ముందుకేసినప్పుడప్పుడు మనం దాన్ని నేర్చుకుని చేసుకోగలుగుతాము, దాంట్లో ఉన్న సంతృప్తిని సంతోషాన్ని చాలా మన ఇంటి వరకు కాదు బయట వరకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
4: బయట ప్రపంచంలోకి మహిళలు వెళ్లి పని చేస్తున్నప్పుడు మనకి మంచితో పాటు కొన్ని చెడు అనుభవాలు కూడా జరుగుతూ ఉంటాయి, ఆ బయటకు వెళ్ళింది అలా పనిచేస్తుంది ఇలా పనిచేస్తుంది అనే అన్న మాట సందర్భాలు కూడా ఉంటాయి కదా, అలాంటి సందర్భాలు మీకు వచ్చాయా?
3: మేడం అంటుంటారు కావచ్చు కానీ ఎదురుబడి నేను అందరికి సమాధానం చెప్పుకోలేదు. ఎలా అంటే మనం చేసే పనిని ధైర్యంగా చేస్తున్నప్పుడు వేరే వాళ్లకు మనం సమాధానం ఇచ్చే అవసరం లేదు మేడం, మనం చేసే పని కరెక్ట్ ఉన్నది కదా, నలుగురికి సహకారంగా గాని మనం ఒకటి మంచి పనిని మనం కల్పించుకోవడానికి ఎటువంటిది ఫీల్ అవడం అవసరం లేదు,
4: అలాంటివి ఏం పట్టించుకోవద్దు. కొన్ని రోజుల నుంచే ప్రారంభించారు కదా, మీరు చేసే ఈ అలంకరణ వస్తువులని ఎవరన్నా తీసుకోవాలి అని మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే అలా ఇస్తారా? అయితే మీ చిరునామా చెప్పండి, ఇప్పుడు ఇది ఇన్న వాళ్ళకి కావాలి అన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలి అని అంటే?
3: హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అని అంటే స్టోన్ బ్యాంగిల్స్, ఇయర్ నెక్స్, ఇయర్ రింగ్స్, నెక్ చైన్స్ అన్ని కూడా అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా వాణి ఎల్సి సంయుక్త ఎంటర్ప్రైజెస్ అని మీరు, నేను ఆన్లైన్ బిజినెస్ కూడా మేడం ఆన్లైన్ లో కూడా చేస్తున్నా, ఆల్రెడీ ఆన్లైన్ లో చేస్తున్నా, అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా రావడానికి నేను చేస్తున్నా, అది కూడా జరుగుతుంది, దానికి కూడా అందుకనే కస్టమర్లు దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు.
4: స్పందన అనేది ఎలా ఉంది అట్లా ఆన్లైన్ లో మీరు పెట్టడము, వాళ్ళు ఆర్డర్ చేసుకోవడం అనేది బానే ఉందా? ఇప్పుడు మొదలు పెడుతున్నారు?
3: ఇప్పుడే మొదలు పెడుతున్నాం, అది కూడా జస్ట్ ఇప్పుడే స్టార్టింగ్ కావాలని చేస్తున్నా. ఇంతవరకు కూడా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫోన్ నెంబర్ 9829751004 కు సంప్రదిస్తే వాణి ఎటువంటి అయినా గానీ ఖచ్చితంగా మేడం నేను అవైలబుల్ లో ఉంచగలుగుతా.
1: ఇప్పుడు అలంకరణ వస్తువుల తయారీతో స్వయం ఉపాధి. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందాకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు వాణితో ముచ్చటినరు. ముచ్చట పెట్టింది జీ గంగామణి. ఈ ముచ్చట ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది ఇయాలటి శక్తి స్త్రీల కార్యక్రమం. శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం పొద్దుటి 5:30 ప్రతి శుక్రవారం

0: ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
0: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
0: ఆకాశవాణి,
1: శుభవాణి,
0: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కావచ్చు. వీటన్నిటి చిరునామా ఒక్కటే, అదే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సుండింటే సమయం 6 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో వార్తలు వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: द्वारा आवेदन करने के लिए 2 दिन का समय मिलेगा। प्रधानमंत्री नरेंद्र मोदी कल 19वें रोजगार मेले में वीडियो कॉन्फ्रेंस के माध्यम से विभिन्न सरकारी विभागों और संगठनों में 51,000 से अधिक युवाओं को नियुक्ति पत्र सौंपेंगे। ये मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा। बम्बई शेयर बाजार का संवेदी सूचकांक आज 232 अंक बढ़कर 75,415 पर बंद हुआ। निफ्टी 65 अंक की बढ़त के साथ 23,719 पर दर्ज हुआ। आईपीएल क्रिकेट में आज शाम 7:30 बजे हैदराबाद में सनराइजर्स हैदराबाद का मुकाबला रॉयल चैलेंजर्स बेंगलुरु से होगा। दोनों टीमें पहले ही प्लेऑफ में प्रवेश कर चुकी हैं। मौसम विभाग ने उत्तर प्रदेश, मध्य प्रदेश और विदर्भ में कल तक भीषण लू का रेड अलर्ट जारी किया है। दिल्ली, हरियाणा और चंडीगढ़ में लू का ऑरेंज अलर्ट जारी किया गया है। अगले 2 दिन में बिहार, छत्तीसगढ़, ओडिशा, पंजाब, राजस्थान, तेलंगाना, आंध्र प्रदेश में भी लू चलने की आशंका है। दिल्ली, हरियाणा, चंडीगढ़, उत्तर प्रदेश में रात का मौसम गर्म रहने की संभावना है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండు ఇయాల్ రేపటి కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ పొద్దుమట్టు 6:20 గిరిపదం ఆదివాసీల పాటలు నేర్పించే కార్యక్రమంలో భీంపూర్ మండలం జలకోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం పాడిన జోల పాటలు మొదటి భాగం, తర్వాత తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన జువారింగ్ పాటలు మొదటి భాగం, అంటే ఆడుతూ పాడుకునే పాటలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ఉంటుంది. ఇందులో వానాకాలం సాగయ్యే ప్రధాన పంటల్లో తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి యోసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ జవాబులు చెప్తారు. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండ కోణంలో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగం వింటారు. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇదే కార్యక్రమాన్ని రేపు 8:30 మళ్ళా వినొచ్చు. గీతం కి బహార్ కార్యక్రమంలో రాత్రి 9:45 పాత హిందీ చిత్రాల్లోని మాతృగీతాలతో రూపొందించిన కార్యక్రమం 2వ భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒక్కు కథ 4వ భాగం ప్రసారమవుతుంది. ఇక ఈ రాత్రి ప్రసారమయ్యే సినిమా పాటల యాలలు రాత్రి 8:00-8:45 వరకు ఉషారు, రాత్రి 10:30 11:00 దాకా మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బుడగం మధుబాబుల సంభాషణలు 3వ భాగం ఉంటుంది. అంశం టెన్సెస్. తర్వాత ముచ్చట మట్టిపొరల్లో దాగిన చారిత్రక సంపద, నిర్మలకు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట 3వ భాగం ఉంటుంది. ముచ్చట పెట్టింది కేలేని. తర్వాత సాధికారిక జీవన ప్రయాణం, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ఉంటుంది. ఇక రేపు జమట 5:30 కతీందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుంచి మమకారం కథింటారు. రచన గరిపిల్లి అశోక్. ఈ కథను వినిపిస్తారు జి జ్యోతి. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుంచి తగిన శాస్తి కథింటారు. రచన కన్యగంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు బి సంధ్యాలీల. రేపు జమట 5:45 యువవాణి యోజనల కార్యక్రమంలో స్ఫూర్తికి స్ఫూర్తి, బీటెక్ చదువుతూ ప్లేస్మెంట్ పొందిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పరతాడే స్ఫూర్తితో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది జి జ్యోతి. మన పురాణాలు కార్యక్రమంలో రేపు జమట 6:20 నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరీ వ్రతం చిందు యక్షగానం రెండో భాగం ఉంటుంది. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చీడపీడల నివారణలో జీవ నియంత్రణ ఉత్పత్తులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత్తో ముచ్చటపెట్టింది కేలిని. తర్వాత రైతు అంతరంగంలో వ్యవసాయ అనుభవాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జయనూరు మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర భగవంతరావుతో ముచ్చటపెట్టింది కేలిని. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండ కోణంలో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం ఉంటుంది. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. రేపు రాత్రి 9:40 షామే గజల్ కార్యక్రమంలో హరిహరన్ పాడిన గజల్లు 3వ భాగం ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటి వరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజు జరిగిన 49వ రాష్టస్థాయి బ్యాంకర్ల సమాపేశంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట వృద్ది రేటు 10.7%గా, తలసరి ఆదాయం 4.18 లక్షలతో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణను డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశానికే రోల్ మోడల్గా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ పారదర్శక

0: పౌర సేవల కోసం సమగ్ర రోడ్ మ్యాప్ ను సిద్దం చేస్తున్నట్టు ప్రకటించారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ పేషెంట్ల సంక్షేమానికి, ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కిడ్నీ బాధితులను మానవీయ కోణంలో ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రాష్టంలో 4710 మందికి చేయూత పెన్షన్లు అందిస్తుండగా, తాజాగా మరో 2356 మంది డయాలసిస్ బాధితులకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ మంత్రి సంతకం చేశారు. ప్రజా పాలనతో నాగర్ కర్నూల్ జిల్లాను రాష్టానికే ఆదర్శంగా నిలపాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమాపేశంలో మాట్లాడుతూ మంత్రి, గత ప్రభుత్వ విధానాల వల్ల 800,000 కోట్ల రూపాయల అప్పులున్నప్పటికీ తమ ప్రభుత్వం హామీల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంగారెడ్డి జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజాపాలనలో విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యం కల్పించామన్నారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ములుగులో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమాపేశంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను, 140 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ,
1: రామప్ప కావచ్చు, అటు సమ్మక్క సారలమ్మ జాతర కావచ్చు, అటు బొగతా వాటర్ ఫాల్స్ కావచ్చు, లక్నవరం కావచ్చు, లక్ష్మీ నరసింహ స్వామి, గోదావరి, నేషనల్ హైవే, బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఉంది ములుగు డిస్టిక్ట్. సో ఇవన్నీ కూడా కాపాడుకుంటూ ఇక్కడ టూరిజం స్పాట్స్ ను, పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తారు కాబట్టి వచ్చే వాళ్ళందరికీ కూడా టూరిస్ట్ గైడ్ లాగా ఫారెస్ట్ శాఖ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది.
0: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు వ్యాఖ్యలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో మంత్రి మాట్లాడుతూ, కుటుంబ సమస్యల వల్లనే కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
2: పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినవా, సన్న బియ్యం ఇచ్చినవా, 200 యూనిట్ కరెంట్ ఇచ్చినవా, ఇందిరా ఇల్లు ఇచ్చినవా, నిరుద్యోగాలు ఇచ్చినవా, దళితులకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన, మైనారిటీ ఇంటిగ్రేట్ కాలేజ్ ఏర్పాటు చేసినవా, ఏం చేసినావో చెప్పు, ప్రజలకు మంచి చేసినా కాబట్టి ఇలా చెప్పవలసింది.
0: పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని క్రీడలు, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ, వలసల జిల్లాగా పేరున్న నారాయణపేటను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5,000 కోట్ల వ్యయంతో మహ్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మాట్లాడుతూ ఆయన,
3: అన్ని గ్రామాలు, అన్ని నగర కేంద్రాలు, అన్ని పట్టణాల్లో కూడా ఈ ప్రజాపాలన ఎప్పుడూ చేసి చెప్పేటువంటి సందర్భంతో పాటు ప్రజలను చేయడంతో పాటు ప్రజలను ఈ అభివృద్ధిలో భాగంగా
0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రేపటి నుండి ఈ నెల 30 వరకు విత్తన వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. వర్సిటీ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన సుమారు 1,230 టన్నుల నాణ్యమైన మూల విత్తనాలను రాష్టంలోని 27 కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచినట్టు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య తెలిపారు. రాష్టంలోని అన్ని క్రీడా మైదానాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట వ్యాప్తంగా సర్వెంట్ సపోర్ట్ యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 32 జిల్లాల్లోని ప్రధాన స్టేడియాల్లో క్రీడాకారులు, యువత, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగంలో దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:20 దాటి 7 సెకండ్లు. గిరిపదం. ఆదివాసీలైనా అడవి బిడ్డలైనా గోండ్, కొలాం, ప్రధాన్, తోటి, అంద్, నాయక్పోడ్, బంజారా వంటి వారు వివిధ సందర్భాలలో పాడుకునే పాటలు వినిపించే కార్యక్రమం గిరిపదం. కార్యక్రమం ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇవాళ్టి కార్యక్రమంలో భీంపూర్ మండలం జలుకోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం పాడిన జోల పాటలు మొదటి భాగం. తర్వాత తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం ఆడుతూ పాడుకునే పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఈ పాటల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
8: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా గిరిపదం కార్యక్రమంలో ముందుగలిందాం. భీంపూర్ మండలం జలుకోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం కొలామీ భాషలో పాడిన జోల పాటలు మొదటి భాగం. చిన్నపిల్లలను నిద్రపుచ్చడానికి, వారిని లాలించడానికి తల్లులు లేదా కుటుంబ పెద్దలు పాడే మధురమైన పాట జోలపాట. శిశువు ఇనే తొలిపాట కూడా జోలపాటనే. ఇవి సాంప్రదాయ జానపద సాహిత్యంలో భాగం. జోలపాటల్లోని సున్నితమైన పదాలు, మృదువైన రాగాలు పిల్లలకు ప్రశాంతతను ఇస్తాయి. దీనివల్ల పిల్లల గుండె కొట్టుకునే వేగం తగ్గి సులభంగా నిద్రలోకి జారుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలాం ఆదివాసులు కొలామీ భాషలో తమ పిల్లల్ని నిద్రపుచ్చడానికి వారి సంప్రదాయం యాస ఉట్టిపడేలా సొంతగా జోలపాటలను అల్లుకుంటారు. ఈ పాటలు తరతరాలుగా నోటి మాట ద్వారానే ఒకరి నుండి మరొకరికి అందుతున్నాయి. అలాంటి కొన్ని పాటలను ఇప్పుడిందాం. ముందుగా ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వినుంటున్నారు. గిరిపదం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఉంటుంది. ఇందులో వానాకాలం సాగయ్యే ప్రధాన పంటల్లో తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి యోసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ జవాబులు చెప్తారు. యోసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జతచేసి 23001, ఇంకొక నెంబరు 29508, ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. యాదించుకుని ఈరోజు రాత్రి 7:15 అంశం వానాకాలం సాగయ్యే ప్రధాన పంటల్లో తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్యం. గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం జెల్కోరి గ్రామానికి చెందిన కొడుప అయ్యూబాయి బృందం కొలామీ భాషలో పాడిన జోలా పాటలు మొదటి భాగం వింటున్నారు. ఇప్పుడు మరో పాట.

0: ఇప్పటిదాకా భీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన కొడుపు అయ్యూబాయి బృందం కొలామీ భాషలో పాడిన జోల పాటలు మొదటి భాగం విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: नाना ना खूब 3000 ఇవ్వండి
2: ఎందుకురా
1: నా పాకెట్ మనీ
2: అరే ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి
1: నాన్నా బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోల్తారేంటి డిజిటల్ చెల్లింపులు చేయండి కాదు హానండి డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి ఇది చాలా సులభం
2: అరే వా నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు
1: మరి మీ మొబైల్ ఇవ్వండి
2: ఇదిగో
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు
4: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం
5: ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వినిటినరు గిరిపదం ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడిందాం తలమణుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం ఆడుతూ పాడుకునే పాటలు మొదటి భాగం ముందుగా ఈ పాట

మీ పాటలు విన్నారు. ఈ పాటలు ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపైన నొక్కండి. మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండి. ఇది యాలటి గిరిపదం, ఆదివాసీల పాటలు వినిపించే కార్యక్రమం. గిరిపదం కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ఉంటుంది. రేపు పొద్దుమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరి వ్రతం చిందు యక్షగానం రెండో భాగం ప్రసారమవుతుంది. తర్వాత అంటే పొద్దుమట్టు 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో వరంగల్కు చెందిన దేవులపల్లి శ్రీకాంత్ పాడిన జానపద గీతాలు రెండవ భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండు విద్యా ఉద్యోగ సమాచారం.

ముందుగల్లా ఒక సమాచారం. రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ ఉద్యోగాలకు జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ బోర్డు పరిధిలో 1420 పోస్టులు. ఓవరాల్ గా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు అదనంగా 1115 పోస్టులున్నాయి. 10th ఐటీఐ డిప్లొమా పాస్ అయి 18 నుంచి 30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. సిబిటి 1-2, సిబిఏటి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.https://indianrailways.gov.in. ఇప్పుడు ఇంకొక సమాచారం. బక్రీద్ పండగ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో మే 27 పరీక్ష నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. పరీక్షల షెడ్యూల్ ను తిరిగి నిర్ణయిస్తారని రిజిస్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజా సమాచారం కోసం విద్యార్థులు https://www.usmania.ac.in వెబ్సైట్ ని సందర్శించాలని వారు సూచించారు. ఇప్పుడు ఇంకొక సమాచారం. ఆదిలాబాద్లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో దోస్త్ 2వ విడత ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు ఈ నెల 25 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కళాశాలలో బీఏ, బీకాం, సీఏ, బీజెడ్సీ, ఎంపీసీఎస్ డేటా సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 9849390495 నంబర్ని, ఇంకొక నంబరు 7702752576 నంబర్ని సంప్రదించవచ్చని వారు తెలియజేసిండ్రు. ఇప్పుడు ఇంకొక సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏఐ ఇంకా లైఫ్ స్కిల్స్ పై 4 రోజుల శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 8 నుంచి 11 తేదీ వరకు నిర్వహించే తరగతులకు జూన్ 6 తేదీ వరకు ఆఫ్లైన్లో స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఆధార్ కార్డు, క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్తో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. మరిన్ని వివరాలకు

బీసీ స్టడీ సర్కిల్ ని సందర్శించవచ్చు. ఇది ఇయాలటి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:05 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: మేపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమాపేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమాపేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగి. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగి ఔర్ భారత్ కే తేజీ సే బఢ్తే షిప్పింగ్ ఔర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగి.
0: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు, అలాగే ఈయూ భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్టపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్దతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12,00,000 నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ జూన్ 18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా జూన్ 18న నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది.

0: దేశవ్యాప్తంగా గుజరాత్ లూథియానా తర్వాత నిమ్స్ మూడవ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్ కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్టంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: జోధ్పూర్ సే ఢిల్లీ కి జో వందే భారత్ ట్రైన్ హై బహుత్ ఏక్ పాపులర్ ట్రైన్ హై జబ్ సే చాలూ హుయీ తబ్ సే 150% సే అధిక ఇస్కా రహతా థా ఆక్యుపెన్సీ తో అబ్ ఇస్కో 8 కోచ్ సే బడాకర్ సీధా 20 కోచ్ మే కన్వర్ట్ కర్ దియా గయా హై సాథ్ హీ సాథ్ ఆజ్ జైసల్మేర్ సే అహ్మదాబాద్ కి సర్వీస్ భీ శురూ హోగీ ఔర్ జోధ్పూర్ మే నయీ గాడియా శురూ హో సకే ఇస్కే లియే ఏక్ కోచింగ్ టర్మినల్ కి వ్యవస్థా భీ జోధ్పూర్ సే హోగీ ఔర్ హరిద్వార్ కి ఏక జో బహుత్ బడీ డిమాండ్ హై ఉస్కే ఊపర్ భీ కామ్ చల్ రహా హై ఆనే వాలే సమయ మే వో డిమాండ్ భీ పూరీ హోగీ.
0: దేశంలో తీవ్ర ఎండల కారణంగా గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమాపేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటో కాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సీబీఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు.

0: మరోసారి భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:15 దాటి 29 సెకండ్లు.

0: ఇల్లు వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం. వ్యవసందారులకు అక్కడికచ్చే అన్ని తీవ్ర ముచ్చట నినిపించే కార్యక్రమం. అంటే వ్యవసంలా ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏ పంట వెయ్యాలి, ఏ పురుగుకు ఏ రోగానికి ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదిలంగుంచుకోవాలి, తక్కువ ఖర్చుతోటి వ్యవసం ఎట్లయ్యాల, గిసుంటి అన్ని తీవ్ర ముచ్చట నినిపించే కార్యక్రమం. ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఇలా కూడా ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇలా వానాకాలం సాగయ్యే ప్రధాన పంటల్లో తొలి దశలో ఆశించే చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ జవాబులు చెప్తారు. మరి వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ 0872732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని దయచేసి 2300081, ఇంకొక నంబరు 2950081. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. గాలిలో తేమ 25% ఉన్నది. జిల్లాలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి 42 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 31 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి వ్యవసాయదారులు ఇంకొక 15-20 రోజులైతే మిరుగు పండుగ వస్తుంది. దీన్ని మృగశిర కార్తే అని అంటారు. మరి ఈ కార్తే కాగానే 2-3 పెద్ద వానలు పడ్డాయంటే రైతులు విత్తనాలు పెట్టుకుంటారు మన ఆదిలాబాద్ పట్టెలో. మరి ఈ ఆదిలాబాద్లో సాగు చేసే ప్రధాన పంటల్లో, ఈ వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటల్లో తొలి దశలో ఏ పురుగులు ఏ రోగాలు పంటలను ఆశిస్తాయి, మరి వాటిని ఎట్లా నివారించుకోవాలా, మరి ఆ పురుగులు రోగాలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ముందుగానే ఏమన్నా చర్యలు తీసుకోవాలా, అలాంటి అన్ని ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ గారు ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: మరి వ్యవసాయదారులు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. మరి మన వానాకాలంలో సాగయ్యే ప్రధాన పంటల్లో వచ్చే తొలి దశలో వచ్చే చీడపీడల గురించి మీరు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. అవి ఎట్లా గుర్తించాలి, వాటి నివారణ ఏ విధంగా చేయాలి? మరి వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 0872732, ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని దయచేసి 2300081, ఇంకొక నంబరు 2950081. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. ముందుగా ఇప్పుడు రామగోపాల వర్మ గారు, ఆదిలాబాద్ పట్టెలో ఈ వానాకాలంలో సాగవుతున్నటువంటి ప్రధాన పంటలు ఏమిటి, అవి ఎంతెంత విస్తీర్ణంలో సాగవుతున్నాయి?
1: ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వానాకాలంలో మనకి ఇప్పుడు ఋతుపవనాలు కూడా రాబోయే తాకబోతున్నాయని చెప్తున్నారు.
0: అవును.
1: కాబట్టి వర్షాలు పడంగానే కూడా మనకు మృగశిర కార్త దాటంగానే మీరు అన్నట్టు మంచి వర్షాలు పడితే పంటలు వేసుకుంటారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా పంటలు చూసుకుంటే మనకు పత్తి ప్రధానమైన పంట, సుమారు 425,000 ఎకరాల్లో సాగవుతుంది. అదేవిధంగా సోయా చిక్కుడు 61,000 ఎకరాల్లో మనకు సాగయ్యే

0: సూచనలు ఉన్నాయి. లా గత సంవత్సరం చూసుకుంటే కంది 65,000 ఎకరాల్లోను, మొక్కజొన్న 23,000 ఎకరాలు, అలాగే వరి 2,375 ఎకరాల్లో కూడా గత సంవత్సరం సాగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఆ విస్తీర్ణాలు నమోదయ్యే అవకాశం ఉందన్నమాట.
1: అయితే ఆదిలాబాద్ పట్టెలో ప్రధాన పంట, పెద్ద మొత్తంలో అంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంట పత్తి పంట అని చెప్పుకోవచ్చు. మరి ఈ పత్తి పంటలో ప్రధానంగా ఈ తొలి దశలో ఏ పురుగులు ఆశించే అవకాశం ఉన్నది?
0: ఈ పత్తి పంట అంటే మనం తెల్ల బంగారం అని పిలుస్తాం. అటువంటి తెల్ల బంగారంలో మనకి తొలి దశలో ఆశించే పురుగులు తీసుకుంటే ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అనేవి ప్రధానంగా మనకు సమస్యగా ఉంటాయి. ఎప్పుడైతే లేత దశలో ఆకులు ఉన్నాయో పేనుబంక ఒకటి, అలాగే పచ్చదోమ ఒకటి. మనకు వర్షాలు కూడా అడపదడప కురుస్తుంటాయి కాబట్టి ఒకవేళ వర్షాలు కనుక ఆలస్యమైన సందర్భంలో అయితే తామర పురుగులు, తెల్లదోమ, ఈ నాలుగు కూడా రసం పీల్చే పురుగులు మనకు ఆశించి మనకు తొలి దశలో నష్టం చేసే అవకాశం ఉందన్నమాట.
1: సరే, మరి ఈ రసం పీల్చే పురుగులు అంటారు కదా, వీటిని ఎట్లా గుర్తించవచ్చు? మరి వీటి నివారణకు మనం ఏం చేయాలంటారు?
0: మనకు రసం పీల్చే పురుగులు అంటే పేనుబంక అంటే మనకు అది జిగురు వంటి పదార్థాన్ని విసర్జిస్తూ ఉంటుంది. ఆ చీమలు కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆకులు, ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు ముడుచుకొని పోయి ఉంటాయి అన్నమాట. అందుకని
1: ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం.
0: అలాగే.
1: హలో, ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం. హలో, లైన్లోకి తీసుకుంటున్నాం, ఆగండి. నమస్తే అండి, మీ పేరు, ఊరు పేరు చెప్పి మీ ప్రశ్న అడుగుండ్రి.
2: సార్, నా పేరు రమేష్, తిప్పలగూడ సార్.
1: చెప్పండి, ప్రశ్న అడుగుండ్రి.
2: సార్, మన దగ్గర ఎక్కడంటే పత్తి మేస్తాము, తర్వాత సోయా ఇస్తాం సార్. ఈ ఫస్ట్ పురుగులు బిరుగులు పట్టకుండా అంటే సార్ ఏం చేస్తే మంచి అంటారు? ముందుకు ముందు
0: అంటే మీరు తప్పనిసరిగా ఏంటంటే మూడు నాలుగు పనులు ఉన్నాయండి. ఒకటి, మనకు వేసవిలో లోతు దుక్కులు అనేది చేసుకోవాలి కంపల్సరీగా. చేసుకుంటే మనకు ఆ పురుగులు కోసేస్త దశలు ఉన్నాయని కూడా మన కొంగలు తినడం కానీ ఎండవేయడం కానీ నశిస్తాయి. అట్లా శిలీంధ్రాలు కూడా నశిస్తాయి. రెండోది ఇంకోటి చేయాల్సింది ఏంటంటే పంట అవశేషాలు ఏమన్నా కనుక పంట ఆ పొలంలో ఉన్నట్టయితే వాటిని కలేదున్నుకోవాలి భూమిలో, అట్లే వదిలేయకూడదు. మూడవది ఏంటంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా మనము ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వచ్చినా కానీ మనం పంటను బట్టి ఆ తెగుళ్ళని కానీ పురుగుని బట్టి విత్తన శుద్ధి చేసుకోవాలా. ఉదాహరణకి మనం పత్తిలో తీసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు రాకుండా మనం విత్తన శుద్ధిలో మనం ఇమిడాక్లోప్రిడ్ అనేది కానీ థైమిథాక్సమ్ అనేది కానీ 5 మిల్లీలీటర్ల కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలన్నమాట. సోయాలో కూడా అదే, మీకు 4 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకుంటే ఆ తొలి దశలో ఆశించే పురుగులు రావు. అట్లాగే తెగుళ్ళకు కూడా మనము దీనిలో విత్తన శుద్ధి అనేది చేసుకోవడానికి ఉంది. కార్బన్డైజమ్ అనేది 1 గ్రాము కిలో విత్తనానికి చొప్పున కానీ, లేదంటే క్యాప్టాన్ అనే మందు 1.5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున కానీ, అంటే లీటర్ నీటిలో కలుపుకొని మనము దాన్ని విత్తనానికి పట్టించి నీటిలో ఆరబెట్టుకొని మనం వేసుకుంటే మనం విత్తనాలు తెగుళ్ళు రాకుండా ఆశించకుండా చేసుకోవచ్చు.
1: మంచిదండి, రమేష్ గారు ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ విధంగా ఎవరైనా సరే యువసందారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీరు పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. మరి ఎలాంటి పురుగులు రోగాలు వచ్చే అవకాశం ఉన్నది, తొలి దశలు వాటి నివారణకు ఏం చేయాలి, మరి ముందే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ తొలి దశలో వచ్చే పురుగుల్ని రోగాల్ని అరికట్టవచ్చు, అప్పటికప్పుడు సమాధానం పొందవచ్చు. ఇంకొక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఊరు పేరు చెప్పి ప్రశ్న అడుగుండ్రి.
3: గణేష్, అంకోలి
1: సార్. అంకోలి నుంచి గణేష్ గారు అడగండి, సార్ ఉన్నారు.
3: సార్
0: చెప్పండి. గణేష్ గారు,
3: ఇప్పుడు కంది తొందరగా వచ్చే కంది మన దగ్గర విత్తనం ఎక్కడ దొరుకుతుంది సార్?
0: తొందరగా వచ్చే కంది మన దగ్గర అవైలబిలిటీ ఉండదండి.
3: వరంగల్ ఎక్కడ ఉంది?
0: వరంగల్లో మీరు వరంగల్ పరిశోధన స్థానాన్ని సంప్రదించండి, లేదా మీరు ఈ కాల్ అయిపోయిన తర్వాత నాకు ఇస్తే వాళ్ళ నంబర్ మీకు నేను పాస్ ఆన్ చేస్తాను.
1: మంచిదండి గణేష్ గారు. ఈ విధంగా ఎవరైనా సరే రైతులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి వానాకాలంలో సాగయ్యే ప్రధాన పంటలు అంటే పత్తి, సోయాబీన్, తొగరి, మొక్కజొన్న, వరి, ఈ పంటల్లో తొలి దశలో ఆశించే పురుగులు మరి రోగాలు ఏమేమి వస్తాయి, వాటి నివారణకు ఏం చేయాలో అప్పటికప్పుడే మీకు సమాధానం దొరుకుతుంది. మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 0-8-7-3-2, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఈ నెంబర్ని జత చేసి 2-3-0-0-8-1, ఇంకొక నంబరు 2-9-5-0-8-1, ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. సార్, పత్తి పంట

0: ప్రధానంగా తొలి దశలో ఆశించే ఈ రసం పీల్చే పురుగుల వాటి వివరాలు చెప్తున్నారు, వాటిని ఎట్లా గుర్తించిన తర్వాత నివారించుకోవాలంటారు?
1: అదే ఇప్పుడు మనకు పేను బంక్ అయితేనేమో చీమలు తిరుగుతూ ఉంటాయి, పచ్చదోమ అయితే ఆకులు అడుగు భాగంలో చేరి ఆకుని దొన్నెలాగా చేస్తుంది, ఆకులు అంచుల మీద ఎర్రగా అయి మాడిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అట్లాగే మనకు తామర పురుగులు అంటే కూడా ఆకులన్నీ కూడా సిల్వరీ వైట్ అంటే వెండి ఆకారంలో మెరుస్తూ కనపడతాయి. అట్లా ఇవన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే రాకుండా ఆశించకుండా చేసుకోవాలంటే ముందుగా గుర్తించుకోవాలి. దీనికి కంపల్సరీగా మనము తొలి దశలోనే విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. దానిలో ఇమిడాక్లోప్రిడ్ అనే మందు అలాగే లేదా థయామిథాక్సమ్ అనే మందు విత్తన శుద్ధికి మందు దొరుకుతుంది. అది 5 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం అనేది ఒక ప్రధానమైన అంశం. రెండోది ఏంటంటే కొన్ని హైబ్రిడ్స్ ఈ రసం పీల్చే పురుగులను తట్టుకునే హైబ్రిడ్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అలాంటి హైబ్రిడ్స్ని మనం ఎన్నుకొని బీటీ కాటన్ హైబ్రిడ్స్ వాటిని వైపు రైతులు మొగ్గు చూపితే ఖర్చు తగ్గుతుంది. ఇదే కాకుండా పంట చుట్టూ కూడా మనము రక్షక పంటగా మనము మొక్కజొన్న కానీ జొన్న కానీ వేసుకుంటే కూడా మనము ఈ యొక్క రసం పీల్చే పురుగులను తగ్గించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే జిగురు అట్టలు అనేవి నీలి రంగులో అలాగే పసుపచ్చ రంగులో కూడా జిగురు అట్టలు ఉంటాయి. ఎకరానికి 20 చొప్పున నీలి రంగువి 20 చొప్పున పసుపు రంగు అట్టలు పెట్టుకుంటే వీటి ఉధృతిని గమనించుకోవచ్చు, అవసరమైతే కనుక మనం చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.
0: మరి ఈ తొలి దశలో ఈ పత్తి పంటలో ఏమన్నా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నదా? వాటి నివారణకు ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, వాటి నివారణ ఎట్లా చేసుకోవాలి?
1: ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి వర్షాలు 1-2 వర్షాలు పడగానే ఇంకా అంటే భూమిలో వేడి ఆరిపోకముందే కూడా కొంతమంది వేసేస్తారు తొందరగా, అట్లా వేసినప్పుడు కూడా వేడికి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఎప్పుడైతే కొంచెం కింద దెబ్బతిందో ఆ ఎండు తెగుళ్ళు అనేది కూడా ఆశించే అవకాశం ఉంటుంది కదా, అక్కడి నుంచి మనకు భూమిలో ఉన్న శిలీంధ్రాలు ఆశించే అవకాశం ఉంటుంది. సో దాన్నే ఎండు తెగులు కానీ పారావిల్ట్ కానీ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి కూడా నివారించుకోవడానికి మనం ఏంటంటే ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే తప్పనిసరిగా ట్రైకోడర్మా విరిడే అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దాంతో విత్తన శుద్ధి చేసుకుని కనుక మనం వేసుకున్నట్లయితే సుమారు 10 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకుని వేసుకోవచ్చు. అలాగే భూమిలో కూడా మనకు ఎప్పటికీ శిలీంధ్రం ఉంటుంటుంది కాబట్టి మనం 90 కిలోల పశువుల ఎరువులో ఈ 2 కిలోల ఈ ట్రైకోడర్మా విరిడేని మనం కలిపి ఒక 10 రోజులు వారం నుంచి 10 రోజులు నీడలో ఆరబెట్టుకొని దాన్ని తడుపుతూ ఉంటే ఆ శిలీంధ్రం అనేది వృద్ధి చెందుతుంది, అది ఆకుపచ్చ రంగుకు మారుతుంది. అప్పుడు తేమ ఉన్నప్పుడు కనుక వేసుకుంటే అది మనకి ఈ శిలీంధ్రాలన్నింటిని కూడా రాకుండా చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఖర్చు తక్కువతోటి మనము తొలి దశలో ఆశించేటువంటి తెగుళ్లను ఈ విత్తన శుద్ధి ద్వారా ట్రైకోడర్మా విరిడే వాడిని నివారించుకోవచ్చు.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మెరుడునరు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ నడుస్తున్నది. మరి ఇందులో వానాకాలం సాగయ్యే ప్రధాన పంటల్లో తొలి దశలో ఆశించే చీడపీడల యాజమాన్యం ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడే సమాధానాలు అందిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ. మరి ఈ కార్యక్రమంలో వ్యవసాయదారులు పాలు పంచుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 08732 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. మరి మీ అనుమానాలని నివృత్తి చేసుకోండి. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. సార్, మరి ఆదిలాబాద్ పట్టెలో పత్తి తర్వాత ఇంకా ఎక్కువ పత్తి తర్వాత రెండవ స్థానంలో నిలిచే పంట సోయాబీన్ లేక సోయా చిక్కుడు అని చెప్పుకోవచ్చు. మరి ఈ సోయాబీన్లో వచ్చే ప్రధానమైనటువంటి పురుగులు ఏమిటి తొలి దశలో
1: ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో మనకు ఆ చిన్న చిన్న కాండం అప్పుడప్పుడే మొలక వస్తూ ఉందో చిత్త పురుగులు అనేవి ఒకటి వస్తాయి. అలాగే మనకు ఆకులు తినే పురుగులు వర్షం వస్తుంది కాబట్టి ఆ వర్షాలకు అనేక రకాలైన ఆకులు తినే పురుగులు ఒకటి, కాండపు ఈగ ఒకటి మనకు ఆలస్యంగా విత్తుకున్నట్లయితే ఈ మూడు కూడా మనకు తొలి దశలో ఆశించేటువంటి పురుగులు అనమాట ఈ సోయా చిక్కుడులో.
0: వీటి నివారణకు ఏం చేయాలి?
1: వీటికి ముఖ్యంగా ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖ్యంగా దీనిలో కూడా మనము ఇమిడాక్లోప్రిడ్ అనేది కానీ థయామిథాక్సమ్ అనేది ఇక్కడ 5 మిల్లీలీటర్ల బదులు 4 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి మనం చేసుకున్నట్లయితే ఆ యొక్క తొలి దశలో వచ్చేటువంటి ఈ వీటిని మనం నివారించుకునే అవకాశం ఉందన్నమాట. అలాగే మనము ఇంకొకటి ఏంటంటే తొలి దశలో ఒకవేళ విత్తన శుద్ధి చేయలేని రైతులు ఉంటే కనుక వాళ్ళు ఎసిఫేట్ అనేది 1.5 గ్రాములు కానీ లేదా థైడికార్బ్ అనేది 1.5 గ్రాములు లీటర్ నీటికి కానీ కలిపి వాళ్ళు పిచికారీ చేసుకుంటే కూడా ఈ పురుగులన్నింటిని ఆకులు తినే పురుగులని వాటిని రాకుండా నివారించుకోవచ్చు.
0: మరి ఈ సోయాబీన్ పంటలో తొలి దశలో ఏమైనా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉన్నదా? ఏ తెగుళ్ళు వస్తాయి?
1: ఉంటాయి. ఎందుకంటే మనకి గత పంటలో మనం వర్షాలు పడి పాడ్ బ్లైట్ అనేది విత్తనాలకు ఆశిస్తుంది. అది విత్తనం ద్వారా మళ్ళీ పంట వేసిన తర్వాత కూడా మనకు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్నే కాయకుళ్ళు అంటాం మనము. ఆ కాయకుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అది అంటే మనకి కాయకుళ్ళు తెగులు ఎలా ఉంటుంది అంటే మొలకెత్తిన సీడ్లింగ్స్ ఏదైతే మొక్కలు ఉన్నాయో అవి చనిపోతూ ఉంటాయి కింద. ఆ భూమిలో కూడా శిలీంద్రం అనేది ఉంటుంది, విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తూ ఉంటుంది. అదొకటి ప్రధానమైన సమస్యగా ఉంటుంది. తర్వాత ఆకుల మీద కూడా మచ్చలు వచ్చే అవకాశం కూడా ఈ యొక్క ఈ వాతావరణం వర్షాలతో ఉంటే కనుక ఎక్కువ వర్షాలు కురిస్తే అది కూడా ఎక్కువ తొలి దశలో ఆశించే అవకాశం ఉంటుంది అన్నమాట. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే మనము ఆదిలాబాద్ ఇండోర్ సోయాబీన్ అనేది ASB 50 అనేది మన ఆదిలాబాద్ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. అది కాయకులు తెగులు పక్షికను తెగులు తట్టుకుంటుంది. కాబట్టి అలాంటి రకాన్ని ఎన్నుకుంటే మనం ఖర్చు తగ్గించుకోవచ్చు. అట్లాగే విత్తన శుద్ధి కూడా మనకు దీనిలో మనం చేసుకుని ముఖ్యంగా కార్బనిజము క్యాప్టాన్ ఇందాక చెప్పుకున్నాం వాటితో విత్తన శుద్ధి చేసుకుని కూడా ఈ తెగులు రాకుండా చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోటి మనము ఈ యొక్క పంటని
0: కాపాడుకోవచ్చు,
1: కాపాడుకుని ఆరోగ్యవంతమైన పంటని ముందు తొలి దశలో పొందడానికి అవకాశం ఉంది.
0: ఈ సోయాబీన్ అంటే ఈ సోయాబీన్లో వచ్చే వివిధ తెగుళ్లను నివారించడంలో లేకుంటే తగ్గించుకోవడంలో రకాల ఎంపిక కూడా ముఖ్యమైనది అంటారా?
1: తప్పకుండా. ఎందుకంటే తప్పనిసరిగా తట్టుకునే రకం తీసుకుంటే మనకు అక్కడ ఖర్చు మిగిలిపోతుంది.
0: దానికి ఖర్చు చేస్తే
1: నివారణకయ్యే ఖర్చు అయ్యేదంతా మిగిలిపోతుంది. ఒకవేళ లేదు, మేము తట్టుకునే రకం దొరకలేదు విత్తనం అన్న వాళ్ళు మాత్రం మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా ట్రైకోడర్మా విరిడి తోటి 10 గ్రాముల కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం చేసుకోవచ్చు. లేదా భూమిలో కూడా ట్రైకోడర్మా విరిడిని మల్టిప్లై చేసి చేసుకుంటే కూడా కొంతవరకు ఉపశమనం పొందుతారు.
0: తర్వాతి పంట ప్రధానంగా అది వానాకాలంలో సాగయ్యే పంట తొగరి లేక కంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ తొగరి పంటను కొందరు పత్తిలో అంతర పంటగా సాగు చేస్తున్నారు, కొందరు ఏక పంటగా కూడా ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే కంది పంటలో తొలి దశలో వచ్చే పురుగులు ఏమేమి ఉన్నాయి, వాటి వివరాలు చెప్పండి.
1: కందిలో మనం తీసుకుంటే మనకు కందిలో ముఖ్యంగా ప్రధానంగా పెద్దగా పురుగులు అనేవి మనకు తొలి దశలో రావు, కానీ ఎండు తెగులు అనేది ఎక్కువ వస్తుంది. తర్వాత అక్కడక్కడ పచ్చదోమ కానీ ఇట్లాంటివి రసం పీల్చే పురుగులు కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా మనం సింపుల్గా ఏంటంటే 3-4 పనులు మనం ప్రతిసారి కందిలో చేసుకోవాల్సింది ఏంటంటే వేసవిలో లోతు దిక్కులు చేసుకోవడం ఒకటి కంపల్సరీగా చేసుకోవాలి. అప్పుడు ఆల్రెడీ పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ ఆశించే పీపాలు కానీ అవన్నీ నశిస్తాయి. అలాగే వేప చెక్క అనేది మనకు దొరుకుతుంది మార్కెట్లో, అది 200 కిలోలు హెక్టార్కి చొప్పున అంటే 2.5 ఎకరాలకు చొప్పున మనం పొలంలో వేసుకోవడం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఈ తెగుళ్ళు పురుగులు నివారించుకునే విధంగా ముఖ్యంగా అంటే మనకు ఏమంటారంటే స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అంటారు, అంటే గొడ్డు మూతు తెగులు అనేది ఎక్కువగా మనకు ఆశిస్తుంది కందిలో, దానివల్ల నష్టం ఉంటుంది. దానిలో ముఖ్యంగా మనం ఏం చేయాలంటే WRGE వరంగల్ 97 అనే రకము, అలాగే TDRG 4 TDRG 59 అనే రకాలు ఈ తెగులను తట్టుకుంటాయి. కాబట్టి అట్లాంటి రకాలను ఎంపిక చేసుకుంటే మనం ఈ తొలి దశలో ఏ పురుగులు తెగులు ఆశించకుండా చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అది ముఖ్యంగా గమనించుకోవాలి.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మీరు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం. ఇందులో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతున్నది. వానాకాలం సాగయ్యే ప్రధాన పంటల్లో తొలి దశలో ఆశించే చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి యోసందారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిస్తున్నారు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ. మరి యోసందారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 0-8-7-3-2 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ ని దయచేసి 2-3-0-0-8-1 ఇంకొక నెంబరు 2-9-5-0-8-1 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 7:45 వరకు కొనసాగుతుంది. అయితే డాక్టర్ రామగోపాల వర్మ గారు, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంట అనేది ప్రధాన పంటగా కూడా కొందరు సాగు చేస్తూ ఉన్నారు. మరి ఈ మొక్కజొన్నలో తొలి దశలో వచ్చే పురుగులు ఏవేవి ఉన్నాయంటారు?
1: ముఖ్యంగా ఇప్పుడు గత సంవత్సరాలతో పోలిస్తే మొక్కజొన్న ప్రాముఖ్యత బాగా పెరుగుతుంది. గత సంవత్సరం 14,000 ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం 23,000 ఎకరాలు వెళ్ళింది. రాబోయే రోజుల్లో ఇంకా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ కాండం దొల్చే పురుగు అనేది, కత్తెర పురుగు అనేది ప్రధానంగా మనకు తొలి దశలో సమస్యగా ఉండే అవకాశము ఎక్కువగా కనపడుతుంది అన్నమాట. అట్లాగే తెగుళ్ళలో చూసుకుంటే

0: ఉంటే టర్సికమ్ ఎండాక్టైల్ అనేది కొద్దిగా మనకి ఎక్కువ ఉధృతి కనపడే అవకాశాలు ఉంటాయి వర్షాలు కనుక ఎక్కువ ఉంటే.
1: మరి కాండం తొలిచే పురుగు, అదేవిధంగా కత్తెర పురుగు ఆశించినట్లు మనకు ఎలాంటి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి?
0: తెలుస్తాయి. కాండం తొలిచే పురుగు అంటేనేమో ఆకుల మీద రంధ్రాలు, గుండ్రని రంధ్రాలుగా ఏర్పడుతుంది. కత్తెర పురుగు అయితే ఆకుల మీద మనకు ఎలాగంటే మన తెల్లటి పేపర్ లాగా అయిపోతుంది అనమాట ఆకంతా కూడా. ఒక మనకు కిటికీలో ఎట్లా అరల్లాగా అయిపోతుంది, అరలరలుగా తెల్లగా మనకి కనపడుతూ ఉంటుంది. ఆకులన్నీ కూడా విపరీతంగా తినేస్తుంది పురుగు. ఇది ఈ మధ్య కాలంలోనే ఒక 10 సంవత్సరాల క్రితమే మనకు ఈ కొత్తగా ఆశించినటువంటి పురుగు చాలా నష్టం చేస్తుంది తొలి దశలో. కాబట్టి మనం తప్పనిసరిగా కత్తెర పురుగు యాజమాన్యం అనేది ఇంపార్టెంట్ కాండం తొలిచి పురుగు కంటే కూడా
1: తొలి దశలో.
0: సో దీనికి కూడా విత్తన శుద్ధి అనేది ఉంది. విత్తన శుద్ధికి మామూలుగా వాడే మందులు కాకుండా దీనికి ప్రత్యేకంగా శాంట్రానిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సామ్ అనే మందు 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా నష్టం ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఈ పురుగు యొక్క నష్టము తొలి దశలో ఎక్కువ ఉంటుంది. అంటే 10-15 రోజుల వయసులో ఉన్నప్పుడే గుడ్లు పెట్టడం అనేది గమనించుకొని ఆ గుడ్లు ఏరి నాశనం చేయడం కానీ, లేదంటే లింగాకర్షి బుట్టలు పెట్టి గమనించుకోవడం కానీ, లేదా మనము ఆ తొలి దశలో కొన్ని మందులు అంటే క్లోరాంట్రానిల్పోల్ అనేది 0.4 మిల్లీలీటర్లు కానీ, ఎమామెక్టిన్ బెంజేట్ అనేది 0.5 మిల్లీలీటర్లు కానీ, లేదా స్పైనట్రామ్ అనేది 0.9 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ కలిపి మనం ఆ తొలి దశలో ఆ లింగాకర్ష బుట్టల్లో గమనించుకున్న వెంటనే కనుక పిచికారీ చేసుకుంటే ఈజీగా మనము ఆ తొలి దశలో నివారించుకోవచ్చు. ఆ దశలో నివారించకపోతే మాత్రం నష్టం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట కత్తెర పురుగులో. అలాగే టర్సికం ఆకు ఎండు తెగులు అనుకున్నాం, దానికి మనము హెక్సాకోనజోల్ అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అది ప్రాపికోనజోల్ అనేది, ప్రాపికోనజోల్ అయితే 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, హెక్సాకోనజోల్ అయితే కనుక 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు.
1: అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో ప్రధాన పంటగా వరిని కూడా సాగు చేస్తున్నారు. మరి ఈ వరి పంటలో తొలి దశలో ఆశించే పురుగులు ఏమేమి ఉన్నాయంటారు?
0: ముఖ్యంగా అక్కడక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో వరి ఒకటే వేస్తూ ఉంటారు. ఆ వరిలో కూడా మనకి ఏంటంటే తొలి దశలో చూసుకుంటే మనకు ఈ వర్షాలు పడంగానే కాండం తెలిచే పురుగు, రెక్కల పురుగులు నారుమడి పెంచుకునే దగ్గర నారుమడిలో ఆశించే అవకాశం ఉంటుంది. అలాగే ఆకుముడత పురుగు ఒకటి నారుమడిలో ఆశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు వరి ఈగ అనేది ఒకటి, అలాగే మనకి తాటాకు తెగులు అనేది, ఈ రెండు కూడా మనకు నారుమడి దశ నుంచి నాటిన ప్రధాన పొలంలో 20-30 రోజుల వరకు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తెగుళ్ళు ఈ సమయంలో తక్కువ వస్తాయి కంపారిటివ్లీ. సో పురుగులు ఉద్దితే ఎక్కువగా ఉంటుంది వరిలో.
1: మరి ఆ పురుగుల నివారణ ఎట్లా చేపట్టాలి?
0: పురుగుల నివారణ కంటే మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే లింగాకర్షక బుట్ట నారుమడిలో ఒక 2 గుంటలు అంటే మనకు ఎకరానికి సరిపోయే నారుమడికి ఒక బుట్ట పెట్టుకుంటే ఆ పురుగు ఉందా లేదా ఉధృతి అనేది తెలుస్తుంది. ఆ పురుగు ఎలా ఉంటుంది, పసుపు రంగులో ఉంటుంది, దాని మీద 2 మచ్చలు ఉంటాయి అన్నమాట. ఈ 2 రెక్కల మీద 2 నల్లటి మచ్చలు ఉంటాయి. అది ఉంది అంటే కాండం తొలిచే పురుగు ఉంది అన్నట్టు. అది గుడ్లు సముదాయంగా పెడుతుంది, అది గోధుమ రంగు నూగుతోటి కప్పి పెడుతుంది అన్నమాట ఆకుల మీద, ఆకుల కొనుల మీద గమనించవచ్చు. అట్లా గమనించినప్పుడు మనం దానికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దానిలో ఏంటంటే కార్బోఫ్యూరాన్-3 CG అనేది మనకు అందుబాటులో ఉంటుంది గుళికలు. అది 800 గ్రాములు మన ఎకరానికి సరిపోయే నారుమడికి మనము ఇసుకలో కలిపేసి పల్చగ జల్లి నీళ్లు పెట్టుకుంటే అది సరిపోతుంది అన్నమాట ఉధృతిని గమనించుకొని.
1: అది తెగుళ్ళ నివారణకు ఏం చేయాలంటారు మరి? అంటే
0: తెగుళ్ళు అనేది సాధారణంగా తక్కువ వస్తాయి. ఎప్పుడైనా మనకు తెగుళ్ళు ఒకవేళ అంశం ఉంటే కనుక మనము ముందుగానే మనం ముఖ్యంగా ఏంటంటే ఈ తెగుళ్ళకు అన్నిటికీ కూడా ముందస్తుగానే మనము కార్బన్ డయాక్సైడ్ తోటి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. 1 గ్రాము కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకొని రైతులు ఉంటే కనుక ఒకసారి మనకు ఈ కార్బన్ డయాక్సైడ్ మ్యాంకోజెప్ కలిపిన మందు 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మనము నార్మల్లో కనుక పిచికారీ చేసుకుంటే కూడా ఈ యొక్క తెగుళ్ళు రాకుండా కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట.
1: మరి ఈ అన్ని పంటల్లో చూసుకున్నట్లయితే ఈ తొలి దశలో అంటే ప్రధానంగా సాగయ్యే ఈ పత్తి, సోయాబీన్, తొగరి, మొక్కజొన్న, వరి పంటల్లో అన్ని పురుగులు రోగాలు ఆశించే అవకాశం ఉన్నది. మరి అసలు ఈ పురుగులు రోగాలు రాకుండా ఉండాలంటే ముందుగా ఈ వానాకాల ఈ ఎండాకాలంలో కానీ అదేవిధంగా విత్తనాలు పెట్టే ముందు రైతులు ఏ జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకైనా ఈ పురుగుల్ని తెగుళ్ళని తగ్గించుకునే అవకాశం ఉంది?
0: మంచి ప్రశ్న. ముఖ్యంగా 5-6 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, తట్టుకునే రకాల ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమైనది. రెండోది, వేసవి లోతు దుక్కులు చేసుకోవాలి. పంట అవశేషాలు పొలంలో లేకుండా చేసుకోవాలి.

0: నాలుగవది మనము ఏదైతే పొలంలో వేస్తున్నామో దాని చుట్టూ రక్షక పంట కానీ ఏదన్నా వేసుకోవడానికి అవకాశం చూడాలి. తర్వాత మనము పురుగు మందులు వాడకుండా ఏం చర్యలు చేపట్టాడు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, లింగాకర్షక బుట్టలు కానీ జిగురు అట్టలు కానీ వాటిని పెట్టుకోవడం మీద దృష్టి పెట్టాలి. అంతేగాని ఒకటేసారి పురుగు మందులు వాడడం మీద దృష్టి పెట్టకూడదు. సో ఈ అన్ని చర్యలు చేపట్టిన తర్వాత దాన్ని బట్టి మనము ఈ పురుగు మందులు వాడకానికి మనం శ్రద్ధ వహించాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కలుపు అనేది మనం కలుపు ద్వారా కూడా తెగుళ్ళు పురుగులు ఆశిస్తాయి కాబట్టి కలుపు యాజమాన్యం జాగ్రత్తగా చేపట్టాలి. నత్రజని కూడా ఎక్కువ మోతాదులు వేయకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మనం ఈ తొలి దశలో ఆశించేటువంటి పురుగులు తెగుళ్ళను తక్కువ పెట్టుబడితో నివారించుకుని మంచి లాభాలు పొందవచ్చు, బలమైన ఆరోగ్యవంతమైన పంటని పొందవచ్చు తొలి దశలో.
1: సరే, ఇప్పుడు ఈ విత్తన శుద్ధి అనేది ప్రధానమైన అంశం ఈ పంటల్లో, అంటే ముందు విత్తనాన్ని పెట్టడానికి ముందు అయితే ఈ విత్తన శుద్ధి అనేది ప్రతి విత్తనాలకు చేసి వస్తుందా, లేకుంటే మనం ఎట్లా చేసుకోవాలి?
0: విత్తన శుద్ధి చేసి వస్తుంది, కానీ అది ఎన్ని రోజులు అయింది, దాని పనితనం ఉందా లేదా తెలియదు కాబట్టి మనం ఆ పంటను బట్టి, మనం ప్రాంతంలో వచ్చే తెగుళ్ళు పురుగులను బట్టి మనం మళ్ళీ చేసుకుంటే తప్పులేదు, తక్కువ ఖర్చుతో అయిపోతుంది కాబట్టి.
1: ఒకసారి వివరిస్తాను
0: మళ్ళీ. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ విత్తన శుద్ధిలో ఏదైతే ఉందో అది పంటకి మారుతుంటది, తెగుల్ని బట్టి పురుగుని బట్టి. వాళ్ళు చేసింది ఒక పురుగుకో తెగులుకో చేసి ఉంటారు, అన్ని పురుగులు తెగులకు చేసి ఉండకపోవచ్చు. అందుకని మన పంటను బట్టి మనము రకరకాల మందులు దాన్ని బట్టి సూచించుకొని దాని ప్రకారంగా విత్తన శుద్ధి మళ్ళీ చేసుకోవడం అనేది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు విత్తన శుద్ధి చేసినప్పుడు 6 నెలలు అవ్వచ్చు, 1 సంవత్సరం అవ్వచ్చు, 8 నెలలు అవ్వచ్చు, విత్తన శుద్ధి చేసిన మందు పని చేయకపోవచ్చు. మనము అందుకని ముందు జాగ్రత్తగా చేసుకోవడం వల్ల పెద్ద ఖర్చు కూడా మనకేమవ్వదు, తక్కువ ఖర్చుతో మనం మేనేజ్ చేసుకోవచ్చు. కాబట్టి విత్తన శుద్ధి తప్పనిసరిగా తెగుళ్లకు పురుగులకు చేసుకోవాల్సిందే రైతాంగం.
1: చివరిగా సార్, విత్తనాలు ఇంకొక 15-20 రోజులు అయితే రైతులు పెట్టేస్తారు, కొంతమంది అయితే తొందరపడి ముందుగానే కూడా విత్తనాలు పెట్టేస్తారు. ఆ విత్తనాలు పెట్టుకునే సరైన సమయం, సరైన పద్ధతి ఏదంటారు, అంటే ఎప్పుడు పెట్టుకుంటే బాగా?
0: విత్తనాలు అంటే మనం ఎప్పుడైనా సరే వర్షం ఒక వర్షం పడంగానే పెట్టుకోకూడదు. కనీసము 65 నుంచి 75 మిల్లీమీటర్లు వర్షం మన దగ్గర నమోదైన తర్వాతనే మనం పెట్టాలి. ఎందుకంటే లేకపోతే భూమిలో ఉన్న వేడికి ఆ మొలక అనేది చచ్చిపోతుంది, మళ్ళీ మనం మొలక పెట్టడం వల్ల విత్తనం ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక 2-3 దుక్కులు వర్షం పడ్డాకనే మనం విత్తనాలు పెట్టుకుంటే మంచి, అంటే విత్తనాలు చనిపోకుండా మొలక శాతం పెరుగుతుంది, మనకు నష్టం నివారించు.
1: చివరగా సార్, ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలు కానీ రైతులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని మళ్ళీ సంప్రదించి వివిధ పంటల గురించి, సమస్యల గురించి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ తెలియజేయండి.
0: మమ్మల్ని సంప్రదించాలంటే 8333-818-265 8333-818-265 ఈ నంబర్కి సంప్రదించవచ్చు.
1: చాలా మంచిదండి, డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ గారు ఇయాల్టీ కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ తొలిదశలో వచ్చే ప్రధాన పంటల్లో, తొలిదశలో వచ్చే చీడపీడల యాజమాన్యం గురించి కూడా చాలా చక్కగా వివరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి, నమస్కారం.
1: ఇప్పటిదాకా వానాకాలం సాగయ్యే ప్రధాన పంటల్లో తొలిదశలో ఆశించే చీడపీడల యాజమాన్యం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎన్ రామగోపాల వర్మ గారి జవాబులిన్నారు. ఇది ఇయాలటి ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చీడపీడల నివారణలో జీవ నియంత్రణ ఉత్పత్తులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటింటారు. తర్వాత రైతు అంతరంగంలో వ్యవసాయ అనుభవాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర భగవంతరావుతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెట్టింది కేలేని. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురి కావడం మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిట్లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలా మంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రత కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఏప్రిల్ 1, 2008లో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం ఏప్రిల్ 1, 2008న నమోదు చేయడం ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 రాష్ట్రాల్లో అమలు చేయబడింది. ఫిబ్రవరి 2014 నాటికి మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది ఏప్రిల్ 1, 2015 నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి 30 రూపాయల రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి 30,000 రూపాయల వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు 3 పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం 1,096.7 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది మార్చి 31, 2011 నాటికి భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం 3,350 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి

0: ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ వన్ క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ₹100 సందర్శనకు వార్షిక పరిమితి ₹1000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరియన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు వన్ టైం రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్ గా జాబితా చేయబడి అధికృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తరువాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు ₹30 రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డు వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా బీపీఎల్ జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర్య రేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర రేఖకు ఎగువన. దారిద్ర రేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవరేజ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్దీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్దిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలా మంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

0: తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ
2: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
3: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
2: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
3: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052,
2: 9491399052.
3: గుర్తుంచుకోండి,
2: లాభవాణి
3: ఆకాశవాణి,
2: శుభవాణి
3: ఆకాశవాణి.
2: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
3: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈ రోజే

హుషారు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం 45 నిమిషాల పాటు మిమ్మల్ని పాటలతో మాటలతో ఖుషి చేయేందుకు నెత్త సిద్ధంగా మీ రేడియో దోస్త్ అశోక్ ని గమీలుసుక ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు ఆసక్తికర ముచ్చట్లు శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకుని మీకు నచ్చిన పాటలు నచ్చు. కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నంబర్ 08732 ఇది కోడ్ నంబర్. ఈ నంబర్ ని జత చేసి 23008 ఇంకొక నంబరు 29508 ఈ నంబర్కు ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం 8:45 నిమిషాల దాకా నడుస్తుంది. గౌషార కార్యక్రమంలో ముందుగలనైతే మా ఇంటి బంగారం చిత్రం నుంచి ఈ గీతాన్ని విందాం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మినిటినరు ఉషారు జోరైన పాటలతో జోష్ నింపే కార్యక్రమం. ఉషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ కేఆర్కే కాలనీ నుంచి ఆనంద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే ఆనంద్ గారు. హలో హలో హలో నమస్తే ఆనంద్. హలో ఆనంద్ గారి ఫోన్ వినిపిస్తలేదు. మరి వారి కోసం ఈ పాటను అయితే వినిపిస్తాం. శ్రోతలు, ఈ కార్యక్రమం 8:45 వరకు కొనసాగుతుంది. మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. ఇప్పుడైతే కృష్ణలీల చిత్రం నుంచి ఈ గీతం

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు ఆదిలాబాద్ కేఆర్కే కాలనీ నుంచి ఆనంద్. హలో నమస్తే ఆనంద్. చేయండి వేయండి.
1: చెప్పాలి.
0: చెప్పండి, శ్రోతలు వింటున్నారు.
1: పప్పులో ఉప్పు 1000 అంటే శ్రోతలు వింటలేరు కదా?
0: వింటున్నారు శ్రోతలు, వింటున్నారు. లైన్ ఏర్లో వెళ్తుంది.
1: పప్పులో ఉప్పు 1000 అంటే ఏంటిది? అలా కష్టం. పప్పులో ఉప్పు 1000 అన్నది వింత ప్రశ్న. ఇది ఇది చెప్పాలి.
0: ఇది విప్పాలియా?
1: పప్పులో ఉప్పు 1000 అది ప్రశ్న. ఇక లైన్ లో మీరు లేకుంటే మీకు లభిస్తా.
0: సరేనండి, తర్వాత కాల్ చేసినప్పుడు దీని ఆన్సర్, దీని జవాబు మీరు చెప్పండి.
1: 1000
0: అవును. జవాబు చెప్పేసిండ్రా? ఇంకోసారి చెప్పండి. హలో,
1: పప్పులు ఉప్పు 1000
0: ఆహా.
1: పప్పులు ఉప్పు 1000 అంటే 1000.
0: అర్థం కాలేదండి. మరి మీ మేస్త్రి పని బాగా జరుగుతుందా?
1: ఎండలు బాగున్నాయి కదా.
0: అవును, అంటే ఇప్పుడు వెళ్తలేరా? లోపలి వరకు చేసుకోవచ్చు. అంటే లోపల మంచిదండి. ఆనంద్ గారు, మీకోసం పాట వినిపిస్తున్నా, వినండి. మరి
2: ఈ గీతం సీతాపయనం చిత్రంలోనిది.

0: ఇది మన భాష మనయాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మినిటినరు హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ శాంతినగర్ నుంచి నగేష్ గారు లైన్ లో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. హలో, నమస్తే నగేష్.
1: నమస్కారం సార్.
0: ఎట్టున్నారు, మంచిగున్నారా? ఇంకా తప్పదు, ఇంకొక 10 రోజుల వరకు.
1: అవును సార్, ఇలా పొద్దున వర్షాలు పెట్టా కదా, 6 రోజులు వడగాలి.
0: విపరీతమైన ఎండలు ఉన్నాయి, ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోండి.
1: అవును సార్, కొంచెం జాగ్రత్త.
0: మీరు టిఫిన్ సెంటర్ లో వర్క్ చేస్తున్నాం కదా, బాగా జరుగుతుందా పని?
1: అవును సార్.
0: మీకు అంటే ఏ రాష్ట్రం, అంటే నేషనల్ హైవే మీద ఉంటారు కదా, ఏ రాష్ట్రం వల్ల అంటే ఆ రాష్ట్రం వల్ల వస్తారు అనుకుంటా.
1: ఇక అందరికి అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి ఛత్తీస్గఢ్ వాళ్ళు, అక్కడికి వెళ్ళి ఇక్కడ బీహార్ అందరు వస్తారు.
0: ఎక్కువగా దంగే ఫుడ్ ఏది, కామన్ గా దంగే ఫుడ్?
1: ఈ ఇడ్లీ వడ పొద్దున అయిపోతుంది సార్.
0: ఇడ్లీ వడ అందరు తింటారు కదా.
1: ఇడ్లీ వడ పొద్దున కదమే, తమిళనాడు వాళ్ళు మొత్తం ఇడ్లీ వడ తింటారు.
0: పూరి దమ్ముతుందా?
1: ఇప్పుడు పూరి పెడతలేదు సార్. ఇక దోశ, ఇడ్లీ వడ
0: సరిగా, ఎండలు బాగున్నాయి, నూనె దగ్గర ఉండాలంటే తట్టుకోలేము కదా.
1: తట్టుకోలేము కదా సార్.
0: ఎట్లా దినమని చూస్తారా, మధ్యాహ్నం పని చేసేస్తారా?
1: మధ్యాహ్నం

0: మంచిది నాగేష్ గారు, ఎండలకు జాగ్రత్తలు తీసుకోండి. ఏ పాట విందాం మరి?
1: వసంతం చిత్రం నుంచి
0: సార్, వసంతం చిత్రం నుంచి మీకోసం ఈ పాట వేస్తున్నా. మినూరి మరి,
1: సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: మంచిదండి.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు. హుషారు జోరైన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. ఈ కార్యక్రమం 8:45 వరకు నడుస్తుంది. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు, ఆసక్తికర ముచ్చట్లు, శ్రోతలకు పనికొచ్చే ముచ్చట్లు మాతో పంచుకొని మీకు నచ్చిన పాటలు వినొచ్చు. మరి కొత్త శ్రోతల కోసం మా ఫోన్ నెంబరు 0872 ఇది కోడ్ నెంబర్. ఈ నెంబర్ని జత చేసి 2300081 ఇంకొక నెంబరు 2950081 ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఆకుపచ్చ రంగులో ఉండే పొట్టు తీయని పెసలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలున్నాయని ఆహార నిపుణులు చెప్తున్నారు. వీటిల్లో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సాయం చేస్తుందట. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందట. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుందట. వీటిల్లో ఉండే సమ్మేళనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయట. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారట. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయట. ఇంకేం మరి, వారంలో 1-2 సార్లైనా ఈ పచ్చ పెసర్లను తినుండ్రి, ఆరోగ్యంగా ఉంటుండ్రి. ఇప్పుడైతే మిస్టర్ బచ్చన్ చిత్రం నుంచి ఈ గీతం

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి తలమడుగు నుంచి అభి ఫోన్ లైన్లో ఉంది, మరి ఆమెతో మాట్లాడదాం. హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్తే, నీ పేరేం, పూర్తి పేరు?
1: నా పేరు ఠాకూర్ ఉమారాణి సార్.
0: ఠాకూర్ ఉమారాణి?
1: అవును సార్.
0: అభి అంటే ముద్దు పేరా?
1: అవును సార్.
0: ఎన్నో క్లాస్?
1: 6th క్లాస్.
0: ఇక్కడ తలమడుగులో చదువుకుంటున్నావా?
1: అవును సార్, తలమడుగులోనే.
0: ఎండాకాలం సుట్టిలు మరి ఎట్లా గడుపుతున్నావు? ఎక్కడికైనా పోయినా ఊర్లకు?
1: అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా సార్.
0: ఏ ఊరు అమ్మమ్మ వాళ్ళది?
1: జందాపూర్.
0: జందాపూర్? ఎన్ని రోజులు ఉన్నావు, వచ్చేసినావుగా?
1: అవును సార్, వచ్చేసినా.
0: ఏమేమి మాట్లాడినావు అంటే, ఇప్పుడు ఎండ అయితే చాలా ఉన్నది, మరి దినంలో పగటికి ఏమేమి మాట్లాడేవాళ్ళు? హలో,
1: హలో సార్. కంప్యూటర్, మాకు సమ్మర్ క్యాంప్ ఉండే సార్ ఈ రోజులు.
0: ఆహా, సమ్మర్ క్యాంప్ కూడా వెళ్ళావా?
1: అవును సార్.
0: మంచిది. ఏ పాట విందాం మరి, మీకోసం ఒక మంచి పాట వేస్తున్నాం మరి. హలో, హలో ఉమారాణి, పాట మీకోసం అలా వైకుంఠపురంలో.
1: ఇన్నండి
0: మరి.
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి కచ్చకంటి నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మణివర్ధన్, హలో. ఏం పేరు? మణివర్ధన్ అయినా?
1: హలో
0: హలో మణివర్ధన్, హాయ్,
1: ఎట్లున్నావు?
0: మంచిగా ఉన్నావా? తిన్నావా మరి? మేము ఇంకా తినలేదు. చెప్పండి మరి, ఎట్లా ఇప్పుడు ఎండాకాలం చుట్టిల్ని ఎట్లా గడిపినావు? ఎండాకాలం చుట్టిల్ని ఎటువైనా మీ అమ్మమ్మ ఇంటికి తవేనావా? ఏ ఊరు మీ అమ్మమ్మది? జందాపూరేనా? ఇందాక కూడా ఒక పాప చేసింది, ఆ పాప వాళ్ళ అమ్మమ్మ ఊరు కూడా జందాపూరే. నిన్నవా? ఏంటి, ఏం కావాలనుకుంటున్నావు మరి? చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? చదువుకొని ఏం కావాలనుకుంటున్నావు? హలో, పోలీసా? వెరీ గుడ్. ఇంకా మరి ఏమన్నా ఆటలు ఆడుతున్నావా ఎండాకాలంలో? ఏమేమి ఆటలు ఆడినావు? క్రికెట్, వాలీబాల్. మరి ఎండలు ఎక్కువ ఉన్నాయి అంటే ఎండాకాలం, అంటే ఎండ తగ్గిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ ఆడుకుంటే మంచిది. ఇంకా మరి ఏ పాట కావాలి మీకు? నవ్వమ్మ
1: బంగారు.
0: మీకోసం ఇప్పుడైతే ఒక అన్నా చెల్లెల పాట వినిపిస్తున్నాం, వినండి మరి. మంచిది.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు హుషారు జోరిన పాటలతో జోస్ నింపే కార్యక్రమం. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ తోటి ఇంకా ప్రసార భారతి ఆన్లైన్లో ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాన్ని ప్రపంచంలో ఏ మూల కంటే ఆ మూలకే ఏంటున్నారు. మరి గట్ల యాప్లో మన కార్యక్రమాలు వింటూ ఫోన్ చేశారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి సద్దానప్ప గారు, వారితో మాట్లాడదాం. నమస్తే సద్దానప్ప గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. మీ అనంతపురం ఎట్లా ఉంది, ఎండలు కొడుతున్నాయా, వర్షాలు మొదలైనాయా?
1: వర్షాల నైట్ 12 వచ్చింది సార్, మాకు ఉదయం 9 వరకు పడింది సార్. బాగానే
0: చల్లగా అయిపోయింది. మరి మీ అనంతపురం
1: చల్లగా అయిపోయింది సార్, ఈ రోజంతా కూల్ గా ఉంది సార్ బాగా.
0: మరి మీ గొర్రెలు ఎట్లా ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీ దగ్గర?
1: మాకు 150 ఉండే సార్ గొర్రెలు. బాగున్నాయి సార్.
0: బాగున్నాయా? మీరు ఒక్కరే చూసుకుంటారా, ఇంకా మీకు సహాయకులు ఉన్నారా?
1: ఇద్దరు పోతాం సార్ మేము.
0: మీరు భార్య భర్తల
1: నీళ్ళు తెచ్చుకుంటే దానికి దానికి దీనికి పని ఉంటుంది సార్. సార్ ఒకరికి వాల్యూ కాకపోతే
0: ఇద్దరు ఉండాల్సిందే. మీ ప్రాంతంలో వేటికి ఎక్కువ డిమాండ్ ఉందండి, మేకలకా గొర్రెలకా?
1: రెండిటికి ఉంటాయి సార్.
0: రెండిటికే ఉంటాయా? సదానప్ప గారు, మీ అనంతపురం జిల్లాలో అంటే పెద్ద పండగ లేక పెద్ద ఆలయం అంటే ఏది ఉంటది
1: సార్? మాకు గూగుడు ఉంది సార్. ఈ గూగుట్లో పీర్ల పండగ అని బాగా జరుగుతారు సార్, హైలైట్ గా జరుగుతారు సార్.
0: అది ప్రత్యేకం అనంతపురం జిల్లాది.
1: వచ్చే అమాసకే సార్
0: మొదలవుతుందా పండగ?
1: మొదలవుతారు సార్.
0: మంచిది సదానప్ప గారు. మరి మీ గొర్రెలు బాగానే పెంచుతున్నారు. ఏ పాట విందాం మరి ఇవాళ హుషారులో? మంచిది సదానప్ప గారు, మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ గొర్రెల మంద కూడా పెరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు కోరిన ఈ పాట.
1: ఓకే, థ్యాంక్ యూ.

ఇది ఇయాలటి హుషారు. హుషారు కార్యక్రమం నిత్యరాత్రి 8 నుంచి 8:45 వరకు ఉంటుంది. రేపటి హుషారులో మరిన్ని హుషారైన పాటలు నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8:45 కా వస్తుంది. కాసేపట్లో సమాచార సంధ్య, ఆ తర్వాత న్యూస్ ఎట్ 9, ఆ తర్వాత స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ సమయం 9:30. ఇప్పుడు పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన నింపించే కార్యక్రమం కొండ కోణంలో తెలుగు గజనలు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగం ఇంటరు రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. కొండ కోణంలో తెలుగు గిరిజనులు అనేది ప్రముఖ రచయిత శివరామకృష్ణ పీరెట్ల గారు రచించిన పుస్తకం. ఈ పుస్తకం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ గిరిజన తెగల సంస్కృతి సాంప్రదాయాలు వారి జీవన విధానం గురించి లోతైన సమాచారాన్ని అందిస్తుంది. అడవుల్లో కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల ఆదివాసీల పాటలు కథలు వారి సామాజిక నేపథ్యాన్ని ఈ పుస్తకంలో వివరించారు. ముఖ్యంగా కొండరెడ్లు వంటి తెగల గురించి వారి జానపద కళల గురించి ఇందులో ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది. ఇనుండ్రి ఇది 17వ భాగం.
1: గిరిజనుల జీవితంలో కళ్ళు చాలా ముఖ్యం. జీలుకళ్ళు, తాటికళ్ళు, తర్వాత ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కొండరెడ్లు ఉన్న ప్రాంతాల్లో జీలుకళ్ళు బాగా వస్తుంది. కొండ కింది ప్రాంతాల్లో అయితే తాటికళ్ళు, కొండ ప్రాంతాల్లో అయితే జీలుకళ్ళు ఉంటుంది. ఈ జీలుకళ్ళు సంబంధించిన పాటలు చాలా ఉన్నాయి. ఆ పాటలు కొన్ని మనం విందాం, చదువుకుందాం. పొట్టి పిట్టకు పొట్లం వేసావు పొట్ల వడ కళ్ళుకు పోదాం, సీకి పిట్టకు పొట్టం వేసావు సీకాలురు కళ్ళుకు పోదాం, గుమ్మున తాగిన కమ్మని కళ్ళు గురుడి పిల్లో నంచుకాలోయా. జట్టువారంతా పాలపు వేటలు అంటే పొరుగురు వేటలు పిట్ట మాంసము పిల్లి మాంసము సంపాదించి వేళ తప్పకుండా చల్ది కళ్ళు, ఎడగీత కళ్ళు, పులివేళ్ల కళ్ళు, సంధి కళ్ళు ఇలా కళ్ళు సమయానికి చేవడి బసుకు చేరతారు. ఉల్లిపాయ బింగలు కోసి, మిరపలు గిల్లి, ఉప్పుగళ్ళు నురిమి ఆ డాకున పొట్లం వేసిన మాంసంతో కళ్ళు దొంగతనానికి పోతారు. ఈ పొట్లం వేయడం బట్టి అనేక రకాలు. సికపొట్లం పట్టుకుని తిరగవేయడానికి వీలుగా కొనవచ్చేటట్లు కట్టి నిప్పులు కప్పడం. మధురపట్నం కణసులాంటి పెద్ద జంతువుల మాంసం దొరికితే ములసు వెదురు బొంగులో కూరి నిప్పులో వేయడం. గోనె పొట్లం అన్నానికి ఇన్ని నంజకాలకు తగినట్లు ఎన్నో రకాల కళ్ళులు. గోన బొబ్బిలి కట్టకళ్ళు, పులిసిన కళ్ళు, అది గోనలో తాగిన పులి. తాగిన మనిషి పులి అయిపోయి చిందులు తొక్కుతాడు. వెటకొటరం నానా రకాలు. పెట్టసోరి తీయని కళ్ళు, పిట్టలు కూడా ఇష్టపడే కళ్ళు. ఔరజ్ఞానం భంగువలే నిష, వగరు చురుకు కలిగిస్తుంది. ఏదో నంజకం కూర్చుకుని చేవడి బస చేరి కళ్ళు దించి దించక ముందే ప్రాణాలు పోతున్నాయని కొట్టుకుంటున్నాడు. చెట్టు

పణాలయే చెట్టుగిసో చిన్నయ్యతమ్మ చెవాడిన బుక్కేడియ్యవా. వాడు కాస్త కళ్ళు పాక దగ్గరికి వచ్చేసరికి, జీలుగి చుట్టూ దగ్గరికి వచ్చేసరికి వాడు ప్రాణాలు తేలిపోతున్నాయి. ఇంకా డోసు పడాలి కదా, లేకపోతే ఆ చుక్క పడకపోతే వాడికి ప్రాణాలు లేవదు. అందుకని చెట్టుగిసో చిన్నయ్యతమ్మ చెట్టుగిసో చిన్నయ్యతమ్మ చెవాడిన బుక్కేడియ్యవా. కాస్త ఆలస్యమైతే చాలు, ఎక్కడి దక్కడ సర్దేసి ఒట్టి డిప్పలు చూపిస్తారు కళ్ళు పిక్కి మనుషులు. ఈ కళ్ళు కూడా దాచుకునే వాళ్ళు, ఈ ప్రతివాడు వచ్చి అడుగుతుంటే వాళ్ళు కూడా కొంత దాస్తూ ఉంటారు, కొంత దాంట్లో ఏదో చెక్కలు కలుపుతూ ఉంటారు, దాంట్లో కాస్త వగరు పెరిగెట్టు కారం పెరిగెట్టు ఏదో వదిలించుకోవడానికి అనేక పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. దిప్పతోనూ దిప్పెడు కళ్ళు దిగా గుందిన దాచిడు కొన్నాడు, చట్టితోనూ చట్టెడు కళ్ళు చాపాచాటున దాచిడు కొన్నాడు, ముంత తోడి ముంతెడు కళ్ళు మూలా గుందిన దాచిడు కొన్నాడు. ఒక్కోసారి వేళకే చేరినా వెళ్ళగొట్టడానికి ఏదో నాటకం. కళ్ళైతే కాగిది గాని కంటి దోకి కానబడదు. కంటి దోకి అంటే చిన్న దోకి, పెద్ద దోకిని డిప్ప అంటారు, మధ్య రకం దాన్ని డోకి అంటారు. కంటి డోకి అంటే చిన్నది అనమాట, కళ్ళు పోయడానికి చిన్న డోకి. ఆ డోకిలోనే ముంచడానికి మళ్ళీ పంపడానికి కూడా రెండు విధాలైన ఏర్పాటు ఆనపకాయ డిప్ప ఆ డిప్పలో ఉంటుంది. అన్నీ అమరినాయి గాని మిడక, మిడక అంటే పెదాలు కాంచుకుని తాగేందుకు మడిచిన ఒంటి ఆకు దొన్నె, దాంట్లోకి ఒప్పేందుకు కంటి దోకి అంటే చిన్న దోకి, కన్నె దోకి కనిపించడం లేదు అని వచ్చిన వాడిని జాగు చేసి వదిలించుకో చూస్తారు. ఎన్నింటిని దాటి చెట్టు బుసలో గౌరవం పొందినవాడు మనగాడే. కళ్ళు పంచేవాని గాంభీర్యం, నాలుకలు తడుపుకుంటూ వాని చుట్టూ ప్రదక్షిణం చేసేవాళ్ల లేఖితనం, వాళ్లు కలుపుకునే వరసలు, నాకుతున్నట్లు చూసే ఆ చూపులు, ఇవన్నీ చూడగా అలనాడు అమృతం దొరకని వారంతా ఇక్కడికి చేరారా అనిపిస్తుంది. గుమ్మున కాగిన కమ్మని కళ్ళు గురుడి పిల్లి నంజుకాలు, గుమ్మున కాగిన కమ్మని కళ్ళు గురుడి పిల్లి నంజుకాలు. ఏ పిట్టల రెట్టలో కాదు, పిల్లులు కళ్ళు డిప్పలో పడవచ్చు. అందువల్ల కళ్ళు కాచాలి, కాచినందువల్ల ఏ దోషమున్నా పోతుంది. రోగాలున్న వాళ్లకు మందు చెక్కలు, ఎక్కువ మందికి పంచాలంటే చాలదు కాబట్టి గేస రెల్ల చెక్కల వంటివి నిషా కోసం వేసి కాస్తారు. ఒక్కో వరుస అందుతున్న కొద్దీ పానగుష్టి మంచి రంజులో పడుతుంది. అది మరో ప్రపంచం. అక్కడ వరుసలే వేరు, కబుర్లే వేరు, మనుషుల పేర్లే వేరు. గోడి ముక్కు రామన్న, వాడికి నిక్నేమ్ ఇదనమాట, కోకిరి పేరు. గొడ్డలు పట్టుకుని వచ్చే రామన్న. సురకత్తుల వీరన్న, వాడుండేది మోరుడు, అందర్నీ కొడతాడు. గుమ్ముడు కొండ వేనం, వేనం వంటి బట్టతులవాడు. చిర్రడు, చిర్రచూపువాడు. కెల్లిడు, మెల్లకన్నువాడు. వేలు జొండ, జారే పెదాలవాడు. మతుకుడు, గతుకుతూ నడిచేవాడు. కల్లుడోకుల మునసబు, ఇట్లా గిరిజనులు మంచి కార్టూన్ చిత్రకారులు. డేగ విసురు పదును చేరేసరికి స్వారస్యం మిన్నుముట్టి లోకాభిరామాయణం రక్తి కొడుతున్నది. కళ్ళు గీసో చిన్నయ్యతమ్మ వెనపుడేగా లెత్తుకుపోయివా. కళ్ళు గీసే గీతరి మన చిన్నవారిది కనిపించడే, వాడిని డేగలాంటి మగనాలు ఎవతైనా ఎగరేసుకుపోయిందా? చిన్న జంతువులను గురిచూసి తన్నుకుపోయే డేగలు వేనం మీద నుండి గమనిస్తూ ఉంటాయి. డేగ విసురు వంటి చురుకు కలిగించే కైపు. ఇట్లా ఒకళ్ళొకళ్ళు తమ మీద, మరో అల్లుడు తన ముసలి అత్తను కూడా లేపుకుపోయినారని మరీ చమత్కారంగా చెప్తున్నాడు. ఇలా కబుర్లు చెక్కల కట్ట దాకా సాగుతూ ఉంటే, చెక్కల కట్ట అంటే కళ్ళు కాగేటప్పుడు వేసిన చెక్కలు, ఇంతకుముందే చెప్పుకున్నాం రెల్ల చెక్కలు గేస చెక్కలు ఇవన్నీ వేస్తారని, కళ్ళు కాగేటప్పుడు వేసిన చెక్కల అడుగు తగిలే వరకు ఖాళీ చేసి ముసముసలై అక్కడే పడతారు. ఇంకా చివరకు పూర్తిగా అక్కడే పడిపోతారు. వాళ్లకు మెలకు వచ్చేది మళ్లీ కళ్ళు వేళకే. తమ కథలకు తామే మురిసిపోయే తాగుబోతులకు తామే కథానాయకులం అవుతున్నామని తోచదు. ఇట్లా చెట్ల వెంబడి ఇల్లు పట్టక తిరుగుతుంటే వైనమెరిగిన ఇల్లాలను చేరవచ్చే వేటగాళ్లు చాలా మంది ఉంటారు. పుట్టలోనూ బుడమరి చెట్టు, పుట్టలోనూ బుడమరి చెట్టు, భూమికి కొనసాగేయా ఆకాశానికి కొనసాగే.

పెండ్లో యా గండి మీద వేరింటి కాపురం పెట్టించింది ఇల్లాలు. ఆమె భర్త వ్యసనపరుడు. ఆ భూమి సుజల, ఆ చెట్టు సుఫల, కాని పండే నేల ఎండునేలగానే ఉంటున్నది. ఓపికతో చనువు పెంచుకోగలిగిన వాడు ఆమె జీవితంలో ప్రవేశిస్తాడు. దుంప కొమ్ములు విరుచుకుంటూ దుమికిడి వచ్చిడి నల్లామయ్యా, దుంప కొమ్ములు విరుచుకుంటూ దుమికి వచ్చిడి నల్లామయ్యా, గడ కొమ్ములు విరుచుకుంటూ గతులు వేరిసిడి నల్లామయ్యా, ఇలి కొమ్ములు విరుచుకుంటూ ఇది వచ్చిడి నల్లామయ్యా. చిటికలు వేసుకుంటూ చేరవచ్చి, చారా కరదురు వర్రే పాప, సారా కణదురు వర్రే.

ఆకు కణుదురు వర్రే పాప అయినా వేళ భోజనాలోయ. తేనెటీగలే కాక కణుదుర్లు కందిరీగలు కూడా కొడతాయి, పట్టు పెడతాయి. కాని పట్టులో తేనె ఉండదు. చార కణుదురు, జిబ్బి కణుదురు, గుంట కణుదురు, పులి కణుదురు, ఆకు కణుదురు ఇవి చాలా రకాలు. దగ్గరకు ఎవ్వరినీ చేరనివ్వని ఓ గద్దెరి వదినా చలిదికి కళ్ళు పోస్తావా, అన్నం పెడతావా? ఈ బింకం చలికాలం వచ్చే వరకేలే. కిక్కిడిగిడిగిడి సంతలదారో నత్తగుల్లా వర్రే పాపాయా. సంతలదారులో పలకరిస్తే నత్తగుల్ల వలె లోపలకు ముడుచుకుంటుంది. నత్తగుల్ల వలె నీది డొల్లు గాంభీర్యమే ఉట్టి.

తాపాయ, కళ్ళు ధారాళంగా కారేటప్పుడు, ఎక్కేటప్పుడు వెదురుతాప వేసుకుని ఎక్కి దిగిన వెంటనే దూరంగా పొదలలో కళ్ళు దొంగలకు తెలియకుండా తాపను దాచిపెడతారు. ఎప్పటికప్పుడు అమర్చుకునే ఈ తాప ఎక్కువసార్లు ఎక్కుతున్నందున ఊగుతూ ఉంటుంది. అది ఊగుతాప. కళ్ళు కొద్దిగా వచ్చేది కన్ని చెట్టు. రోజుకు ఒకటి రెండు సార్లు కళ్ళు దించుతారు. కొద్దిగా మాత్రమే కళ్ళు దిగేదానికి ఎవరు దొంగ చేస్తారులే అని ఆ తాపను చెట్టుకి కట్టి ఉంచుతారు. ఆ తాప కట్టుతాప. కన్నె వెంట తిరిగినా పర్వాలేదు, కట్టుకుంటాడేమో అని అనుకుంటారు, లేదా వరుసవారులే అనుకుంటారు. ఇల్లాల వెంట తిరిగితే ఎన్నో నిందలు. అదను దొరికినప్పుడు తాప వేసి ఎక్కి మళ్లీ ఎరుగునట్లుండాలి. ఇల్లాలు లేని ఇల్లు ఇండిగల వనం, పురుషులు లేని ఇల్లు పులివున్న కోణం. ఈ సామెత ఇదివరకు చెప్పుకున్నాం. పులివున్న కోణంలోకి పోయినవాడు మగవాడు లేని ఇంట కాలక్షేపం చేసేవాడు మచ్చపడకుండా తిరిగిరాడు. సి

ఇంటికి మింగి తొట్టిరిమలాగుంటడా మీ వారేమై చచ్చిరిగుంటరా సర్వాపుల చుట్టి తిని చట్టాలారో చచ్చిరిగుంటడా నోటితో పొమ్మంటున్నా గుండెలో కుతూహలం ఉబుకుతూనే ఉంది. ఏవో కబుర్లు సాగుతాయి. వాడి చుట్టపక్కలు ఎప్పుడో చెల్లిపోయారట. వాడు ఒకడేనట. వాళ్ల మధ్య సరసాలు ఇంకా ముదురుతున్నాయి. ఈత

ఎండా ఒడిసేరాళ్లు, దెబ్బతీసే ఒడిసిరాళ్లు చాలా ఉన్నాయి. జాగ్రత్తగా చిలుకను తేలగొట్టి ఎగరేసుకుపో. మొత్తానికి హెచ్చరిక సమయం కలిసి వచ్చాయి. బురద గుంట నీళ్లు తాగి బూరుగుల మెట్టాలెక్కి దారి తీస్తున్నది మగనాలు. పెదలు నాక్కుంటూ లట్టలు వేసుకుంటూ వెంట పడుతున్నాడు ఘాట్లు.

0: తాగుతారావు. ఇలా వాళ్ళిద్దరు కూడా కలిసి ఇంకా వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కున్నారు. ఇలా వేట, తర్వాత వ్యవసాయం, తర్వాత అడవి జీవితం, కల్లు, ఇవన్నీ గిరిజనుల ముఖ్యంగా కొండరెడ్ల జీవితంలో చాలా ప్రధాన భాగాలు. ఈ వేటల గురించి, ఈ సంబంధాల గురించి, మానవ సంబంధాల గురించి చెప్పుకునేటప్పుడు ఒక ముఖ్యమైన పాట చెప్పుకోవాలి. అది వచ్చే వారం విందాం.
1: ఇప్పటిదాకా కొండ కోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగం విన్నారు. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ. ఇదే భాగాన్ని రేపొద్దుగల 8:30 మళ్ళా వినొచ్చు. ఈ కార్యక్రమం ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళి వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. ఇది ఇయాలటి పుస్తకంతో కార్యక్రమం. ఈ పుస్తకంతో కార్యక్రమం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, ప్రతి శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 పునఃప్రసారం ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:30 ఈ పుస్తకంతో కార్యక్రమంలో కొండ కోణంలో తెలుగు గిరిజనుడు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం ప్రసారమవుతుంది. రచనా పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM మనస్సు నిండు సమయం. 9:45 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు గీతం కీ బహార్. పాత హిందీ చిత్రాల్లోని మాతృ గీతాలతో రూపొందించిన కార్యక్రమం 2వ భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. అలనాటి హిందీ సినిమాలకు పనిచేసిన నటీనటుల గురించి, దర్శక నిర్మాతల గురించి, గాయనీ గాయకుల గురించి, సంగీత సాహిత్యకారుల గురించి ఆసక్తికర విశేషాలతో సాగే ఈ మాటల పాటల కార్యక్రమం మీకోసం. వినండి.
3: మహాన్ నిర్దేశక్ రిషికేష్ ముఖర్జీకి 1967 కి ఫిల్మ్ మంజలీ దీదీ శరత్ చంద్ర కే బంగ్లా ఉపన్యాస్ మేజ్ దీదీ పర్ ఆధారిత హై. ఇస్ హిందీ రూపాంతర కో సఫలతా నహీ మిల్ పాయి, కింతు సమీక్షకో ద్వారా యే ఫిల్మ్ కాఫీ సరాహీ గయి. ఇసే బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ తథా బెస్ట్ స్క్రీన్ ప్లే కే ఫిల్మ్ ఫేయర్ పురస్కార్ భీ మిలే థే. బెస్ట్ ఫారన్ ఫిల్మ్ కేటగరీ కే లియే అకాడమీ అవార్డ్ కే లియే భీ ఇస్ ఇసే భారతీయ సినిమా కి ఓర్ సే నోమినేట్ కియా గయా థా. ఇస్ ఫిల్మ్ కే ముఖ్య కళాకార్ థే మీనా కుమారీ, ధర్మేంద్ర, లలితా పవార్ తథా బాల్ కళాకార్ సచిన్. సామాజిక్ ఫ్యామిలీ డ్రామా హై. ఇస్మే తత్కాలీన బంగాల్ కి గ్రామీణ పారివారిక బంధనో కో ముఖర్ తరీకే సే దిఖాయా గయా హై. మీనా కుమారీ కే దుఃఖద్ రోల్ మే ఉన్కే అభినయ కి పరిపక్వతా దిఖాయి దేతీ హై. హాలాకి బఢ్తే మద్యపాన్ కే కారణ్ ఉన్కీ సుందరతా మే కాఫీ గిరావట్ ఆ గయీ థీ. ఫిర్ భీ అప్నే భావపూర్ణ అభినయ కే లియే వే జానీ జాతీ రహీ. లలితా పవార్ రిషికేష్ ముఖర్జీ కి ప్రియ అదాకారా థీ. ఇస్ ఫిల్మ్ మే వే అప్నే వెంప్ కే రోల్ మే ఖూబ్ జమీ హై. మీనా కుమారీ కే టక్కర్ మే ఉన్కే నెగటివ్ రోల్ కో ఖూబ్ ఉభారా గయా హై. ధర్మేంద్ర మీనా కుమారీ కే సాథ్ ఉన్కే రోమాన్స్ కే కారణ్ ఉస్ సమయ చర్చా మే జ్యాదా థే. ధర్మేంద్ర కా రోల్ కమజోర్ హై తథా నాయికా కే సామ్నే గౌణ్ పడ్ గయా హై. బాల్ కళాకార్ సచిన్ ఔర్ సారికా కా రోల్ భీ కాఫీ బడా హై. సచిన్ కో హిందీ సినిమా కా సబ్సే అచ్చా తథా సఫల్ లడ్కా బాల్ కళాకార్ మానా జాతా హై. సారికా బహుత్ కమ్ ఉమ్ర సే హీ లడ్కే ఔర్ లడ్కీ దోనో బాల్ కళాకారో కే రోల్ కర్తీ రహీ. బాలక్ ఔర్ ఆశీర్వాద్ ఫిల్మో మే వే ఖూబ్ జమీ థీ. హేమంత్ కుమార్ కా సంగీత్ ఉన్కే ఊచే స్టాండర్డ్ సే నిచలే స్తర కా హై. ఇస్ ఫిల్మ్ మే రోమాంటిక్ గీత్ కీ గుంజాయిష్ నహీ థీ. హిందీ కే లోక్ప్రియ కవి గోపాల్ దాస్ నీరజ్ నే 1965 సే హిందీ ఫిల్మో మే గీత లిఖనా శురూ కియా థా तथा गीतकार के रूप में बहुत सार्थक साहित्यिक रोमानी गीत लिखने में वे मास्टर थे। वे उर्दू मिश्रित गीतों के विरोधी थे। लता के स्वर में यह मां गीत बहुत मधुर बन पड़ा है। गीत के बोल दिल को छू लेते हैं। सुनिए।

ఇప్పటిదాక గీతం కి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాల్లోని మాతృగీతాలతో రూపొందించిన కార్యక్రమం రెండో భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఇది ఇయాలటి గీతం కి బహార్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 9:45 ఉంటుంది. ఇక రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో హరిహరన్ పాడిన గజళ్లు మూడవ భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మన పురాణాలు తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఉగ్గు కథ, బుర్రకథ, బుడిగేజింగం కథ, మందహిర్చల కథ, చిందు యక్షగానం, భాగవతం వంటి కళారూపాల్లో సాకే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాలు రాత్రి 10:00, ప్రతి శనివారం పొద్దుగంట 6:20 ఉంటుంది. మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ 4వ భాగం.

చెప్పబోయే కథ ఆడబిడ్డ అంజమ్మ కథ. ఆరు భాగాలు. నాలుగో భాగం ప్రారంభం. కథ చెప్పేవారు ప్రధాన కథకులు బొప్పనపల్లి రాజమల్లు, సహాయకులు సల్ల కిషను, బొప్పనపల్లి రాజన్న, డోలు దొడ్డి రాకేష్ గారు, తాళము సల్ల అన్నీలు, చిమ్మల శ్రీకాంత్ గారు, మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం గ్రామం వెంకట్రావుపేట. నాలుగో భాగం ప్రారంభం.

పిల్లపుల్ల ఈ రోజు లోపల నాదా తల్లిదండ్రి ప్రాణం వెళ్ళిపోయనా. ఓ కొడుకు.

తల్లిదండ్రి పని వెళ్ళిపోయిందని అల్లరి ముద్దుగా సాదుకుంటామని చెప్పి ఆనాడు కొడుకు కొడలు సేదపట్టినారు. అయ్యలారా సచ్చిన పెనుగ మరి ఆనాడు ఇద్దరు భార్య భర్తల పని వెళ్ళిపోయినాక ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఏర వచ్చిండ్రు. నలుగురు కొడుకులు ఏర వచ్చిండ్రు, పెద్ద కొడుకు ఏర వచ్చిండ్రు, ఐదుగురు కొడుకులు ఇడయ్యలారు. మరి ఆ తల్లి తండ్రి ఒక పేరు మీద రెండు కాతనాలు వేరుచినారు. కాతనాల గడ్డ లోపల ఊరికి ఉత్తన ఊరికి ఇళ్ళ గడ్డకు దారి పట్టుకొని కొడుకు అగ్గి పట్టుకొని చెల్లని సేత పట్టుకొని పెద్ద

పుట్ట ముంగట దీపం పెట్టినారు కలవ కట్ట రోగులతో సిరయ్యలారా నాడు మరి నలుగురు కొడుకులు పెద్ద కొడుకు అప్పరెడ్డి కోడలు లీలవాతమ్మ చెల్లెని ఎత్తుకున్నాడు వంజమ్మ చూడు కలకల కలకల కన్నీరు ఎత్త ఉన్నారు మూడొద్దుల పక్షి కట్టినాడు ఐదొద్దుల పక్షి కట్టిన తొమ్మిదొద్దుల దినకర్మ వేసినారయ్యలారా ఆనాడు వంజమ్మ

అటువంటి కనుక అప్పిరెడ్డి మహారాజుడు బామా అటువంటి నా తండ్రి ఇలా కచ్చిరు నేను వెళ్ళబోతున్నా. కట్టుకున్న భార్య నువ్వు ఉన్నావమ్మా, అటువంటి కనుక తోడ పుట్టిన చెల్లెకు కన్న తల్లి లేదు, కన్న తండ్రి లేడు, తల్లి ప్రేమ నోచుకోలే నా చెల్లె చూడు, కాటో తండ్రి ప్రేమ నోచుకోలేదు. నా చెల్లె చిన్నారి చెల్లె నెల రోజుల పసికందు, నా చెల్లెకు తల్లివి నువ్వు కావాలనమ్మా, తండ్రిని నేను కావాలి. మనం ఈ కాడికి వెళ్ళి నా తమ్ముళ్లకు గాని నా చెల్లెకు గాని అన్న వదినడం కాదు, కన్న తల్లిదండ్రులు కావాలి. నేను రాజ్యమేళ పోతున్నా, నా తండ్రి కచ్చిరు నేను వెళ్తా, నా తమ్ములు పాఠశాలకి వెళ్ళిపోతారు, చిన్నారి చెల్లెను నీ చేతులు పెడతన్నా. పొద్దుకేడు అట్లా మాపుకేడు అట్లా ఏమారకుండా నా చెల్లెకు పాలు పట్టి అటువంటి తడిపిడి తానం పోసి తలంటారు చేసి నా చెల్లెను అటువంటి దూసి ముడిసి మరి అటువంటి కనుక కన్న తల్లి లెక్క చూసుకోమన్నాడు. ఆ చెల్లెను తీసి భార్య చేతిలో పెట్టిండు. ఇంకా లీలవతి మనసు లోపల ఏమనుకున్నది, ఎవరి గండం ఎవరి పిండం, ఈ పోరిని నేను కన్ననా గారవించిన్నా అటువంటి కనుక తొమ్మిది నెలలు పోసి డొక్కర కన్ననా అటువంటి కనుక బ్రమార తానం పోసి మరి అటువంటి ఇస్తున్నావా, మరి ఎత్తుకోని ముద్దాడినా కన్నరు దీని తల్లిదండ్రులు నాకు దాపరించి వెళ్ళిపోయిన, మరి ఇప్పుడు నా భర్తతోటి ఈ మాట అంటినా, నా భర్త కోపంగా ఉండడు, కొడతడో తిడతడో నా ప్రాణం ఇక్కడ ఇస్తాడు. కుండగాడ నా చెయ్యి, బండగాడ నా భర్త చెయ్యి అన్నట్టుగా నా భర్త అయితే కచ్చిరి ఏలవని ఎప్పుడో ఏ సందూసి పోరి ప్రాణం ఇయ్యపోతే నా పేరు లీలవతి కాదనుకున్నది. ఆ కడుపుల కత్తులు దాసింది, నోట బిల్లాలు దాసింది. రాజా పిరెడ్డి మహారాజా పర్వాలేదయ్యా, పేరింటి పిల్లలైన తోలు గచ్చుకుని నా అత్తమామ చూసినవా, రూపాయి వరకట్టం లేకున్నా కూడలైతే నాకు వాటప్పుడు కనుక చూసిన కర్మార పుట్టిన బిడ్డరీతి చూసుకుంటుందని చెప్పినాను తోలు కచ్చిండ్రు. మీ తల్లిదండ్రికున్న నమ్మకాన్ని నేను అటువంటి కనుక మరి నమ్మకం పోగొట్టను, మీ తల్లిదండ్రి నమ్మకాన్ని ఉమ్మి అటువంటి నీ కన్న బిడ్డ కంటనే ఎక్కువ నీ చెల్లెని నేను చదువుకుంటాను.

సెపరేటే మహారాజుకు. మెదకు జిల్లా నగరం నుంచి ఆ మెదకు జిల్లా మహారాజు జైరాక రాసిండు. అప్పిరెడ్డి మహారాజా మీ కన్న తండ్రి అడవుడుగా ఉన్నప్పుడు మరి మా రాజ్యం లోపల కొలువులు చేసిండు. ఇంటికి పెద్దవారి కన్న తండ్రి బాధ్యత భవసేవానివి. 12 కొలు వచ్చింది కొడక, నెలకు 1,00,000 రొక్కాలు. మరి అడవుడు గనక నీకు ఇష్టం ఉంటే తండ్రి వెయిన అడవుడు నీ తోడగుట్ట అన్నదమ్ములు ఉన్నారు కదా, నీ అన్నదమ్ములమే నీకు ప్రేమ ఉంటే అన్నదమ్ములు నువ్వు బాగుపడాలంటే మా రాజ్యం వచ్చే మహారా కొలువు చేయమన్నారు. పరమాన రాసిండు, జవాన్లకు ఇచ్చిండు అడవుడు గనక అప్పిరెడ్డి మహారాజుకి అందించిండు. జవాన్లు తీసుకొచ్చి అప్పిరెడ్డి మహారాజుకి ఎప్పుడు ఇచ్చిండో అప్పిరెడ్డి మహారాజు కళ్ళ చూసిండు. మా తల్లిదండ్రులు చంపేసిన అడవుడు ఏంటి ఉన్నది, బంగారం రాజ్యం దేశం ఉన్నది. ఇప్పుడు నా తమ్ముడు చిన్న పిల్లగాను, నా చెల్లె చిన్న పిల్ల, చిన్నారి చెల్లెని వదిలిపెట్టి కొలువు గంట ఎట్లా వెళ్ళిపోయి చెల్లేటువంటి కనుక తండ్రి ప్రేమ నోసుకోలే, తల్లి ప్రేమ నోసుకోలే. ఈ కొలువుకు నేను వెళ్ళిపోను, ఈ జైరాగ పట్టుకోనలో ఇళ్ళకి వెళ్ళిపోతున్నాడు. జవాన్లు ఇచ్చిన జైరాగ చేత పట్టుకోని ఎవరేటువంటి కనుక అప్పిరెడ్డి మహారాజు తర తర తర తరంలో ఇళ్ళ వెతకు పాటు పట్టుకోని. మరి ఎటువంటి భార్య ఉండే భవనానికైనా

0: మామా ఇదిగో చూడ మాట పడి కనుక మెతుకు జిల్లా నగరం జయరాగ ఎర వచ్చింది జవాలు ఏర వచ్చిన మెతుకు జిల్లా నగరం లోపల మెతుకు జిల్లా మహారాజు వాడవని జైరాగ పంపించిరాట. ఈ జైరాగ నన్ను కొలువుకు రమ్మన్నారు, కానీ నేను కొలువుకి వెళ్ళిపోను. ఎందుకంటే నా తమ్ముళ్ళు చిన్నపిల్లలు, నా చెల్లె చిన్నపిల్ల, తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు లేని పిల్లల వ్యర్థం చేసి కొలువుకైతే వెళ్ళిపోవాలి బామ.
1: అయ్యయ్యో నాదా పిరడి మహారాజా, వయసున్నప్పుడు సంపాదించుకున్న ధనం ఉండాలి, వయసున్నప్పుడు సంపాదించుకున్న కొడుకులు బిజీగా ఉండాలంటారయ్యా. నలుగురు తమ్ముల వదిలిపెట్టి చెల్లెని వదిలిపెట్టి ఎట్లా పోవాలి బామా? నువ్వంటా నువ్వు నాదా, నువ్వు బాధపడవు, వచ్చిన బాధేమి

0: ಎಲ್ಲಿ ಬೊಮ್ಮನಿ ಬರ್ತಾರೆ ಎಬ್ಬಂಗ ಬರ್ತಾರೆ ಇವಡು ಮರಿ ಬಾಮ ಬಾಮ ನೀನು ಎಲ್ಲಿ ಹೋದಾಗ ನಿನ್ನ ಚೆಲ್ಲ ಪೈಲವನಾಗುವಾಗ ನಮ್ಮನ ಪೈಲವನ ಎಪ್ಪಿ ಏನಾಡು ಎಬ್ಬುತ್ತಾಡು
1: ఎప్పిన ప్రకారం కొలువుకి వెళ్ళిపోదు గాని కొలువుకి వెళ్ళిపోవద్దు అంటే కనుక డబ్బు సంపాదిద్దాం తమ్ములు పోషించద్దని కాదు. ఇవాళ డబ్బు సంపాదిస్తే తమ్ములు చిన్నవాళ్ళు పెద్దగా ఎదురు వాళ్ళకు చదువు విద్యలకు

ചെല്ലെ അഞ്ചമ്മ പൈലമ്മ చెల్లెకు పాలు పట్టు బావా ఎడిత ఎత్తుకో నా చెల్లెను దగ్గరుండు దయ్యతోటి దూసుకో పొద్దు మాబు తానం పోసి తలంటాలు.

నువ్వు చిన్న పిల్లనాడు తల్లి అని నమ్ముకుంటు చెల్లే, నువ్వు తల్లి ప్రేమ నోసుకోబోతువి చెల్లే, తండ్రి ప్రేమ నోసుకోబోతువి, తోడ పుట్టిన గానీ చేతిలో ఊడు గడబడి చెల్లెలా నువ్వు బతకలేదు చెల్లే, నేను గడబడి కనుక కొలువుకెళ్ళి

సత్తి రెడ్డి తమ్ముడు అనపాల రెడ్డి తమ్ముడా గణపాల రెడ్డి చిన్న తమ్ముడా సుఖరెడ్డి వదిన కాదు మీకు కన్న తల్లి ఒకలే తమ్ముడా అటువంటి కనుక వదిన చెప్పినట్టు వదిన ఆజ్ఞల మీదలో కొన్ని నేను కొలువుకెళ్లి పోతాను అన్నాడు తమ్ముడు బుద్ధులు చెప్పిండు భార్యకు బుద్ధులు చెప్పిండు.

మరి లీల వద్ద చేతులు పెట్టి కొలువుకండి, ఎప్పుడు వెళ్ళి పోని కాని ఆ వదిన కన్ను చూసింది లీలవాత అమ్మ. మరి అటువంటి కనుక మరుదల దగ్గర ఎర వచ్చింది మరుదలాల. మరి అటువంటి సత్యరెడ్డి అనపాలరెడ్డి గణపాలరెడ్డి సుక్కరెడ్డి మీ అన్న కొలువుకి వెళ్ళిపోయిండు. మీరు పిల్లలు, మీరు అటువంటి కనుక పాఠశాలకి వెళ్ళిపోయి చదువుకొని ఉత్తీర్ణులు కావాలి. వెళ్ళిపోను అన్నది సత్యరెడ్డి అనపాలరెడ్డి గణపాలరెడ్డి పాఠశాల కంటే గణపరంగ గురుకుల పాఠశాలకు పుస్తకాలు.

మరి చిన్న గాని సుక్కరెడ్డి మారాది గోవాదిన మీన కాట ఒంటి కనుక చెల్లెనున్న మా బుద్ధి అయితే లేదు. చెల్లె పుట్టిన కాడికెళ్ళి మా వదిన ఊరగంట చూస్తుంది. అటువంటి కనుక నా చెల్లెను సాదుకుంటుందో సంపుద్దో నా అన్నగాడు కొలువుకెళ్ళి పాయ్ వదినమ్మ నేను చదువుకెళ్ళిపోరు నా చెల్లెను సాదుకుంటానంటుంది. ఆ పిల్లగాడు ఆ మాట పట్టడానికి నిలవద్దాం ఏమంటుంది, మరి దీన్ని తొడగుట్టిన అన్నగాళ్ళందరూ చదువుకోగా ఒక్కరి ఇంటి లోపల పని చేసుకుంటే చెల్లెని వాడుకుంటావా, రేపు నీకు వచ్చిన భార్య ఏమంటది చూసినవా మా పెద్దారాలు అందరినీ చదివిపించింది నా చిన్న భర్త నా భర్తను చదివిపోయాలంటది. అందరు ఒక్క తీరు ఉండాలయ్యా, నీ అన్నగాళ్ళకు ఉద్యోగం వద్ద నువ్వు కూలినాలి పని చేస్తావా, వెళ్ళిపోయి నీ చెల్లెకి వచ్చిన బాధలేదు సాదుకుంటానన్నది. అడిగైనా పిల్లగాడు నమ్మదాలే కాదు నేను మాట పట్టుకుని పాఠశాలకి వెళ్ళిపోయిండు. ఇంకప్పుడు లీలవాతమ్మ మనసు లోపల ఏమనుకున్నది, నాదా నువ్వు 12 ఏళ్ళ రాకరావు ఈ పిల్లగాళ్ళు 5 బడికి వేను పోరి నాకు సిక్కింది సిక్కవలో పెట్టోలే ప్రాణం ఇయ్యబోదే నా పేరు లీలవతి కాదనుకున్నది. దీని కన్నా నా పెంచిందా పెరిగి పెద్దగా అయినా కాబట్టి కనుక ఓ 1000కిచ్చి లగ్గం చేస్తే కొన్ని 1 లక్ష కట్టం పోయాల్సి వస్తుంది. నా భర్త సంపాదించాలేంది దీనికి నేను కాబట్టి కట్టం పోయాలేంది అంగి దీనికి నేను కాళ్ళు మొక్కాలనా, మొక్క ఉన్నప్పుడే దీని మొక్కను వీకెత్తే దీని ప్రాణం వెళ్ళిపోతుంది మనసు లోపల ఈ ప్రకారంగా పెట్టుకున్నది. ఆ అంజమ్మ చూడుకోవటం పొద్దు పొద్దున లేచి ఆకలి ఆకలి ఆకలి ఆకలి నువ్వు ఎర్ర లోపల ఆటవండి ఏడుస్తుంది, ఏడిసినా పట్టించుకుంటలేదు. ఇంకా తల్లి చూడు లీలవాతమ్మ ఆకిలు ఉడత ఉన్నది. ఇంకా అంజమ్మ చూడు చిన్న పిల్ల గే గే గే గే నేను ఎర్ర లోపల ఏడిసిన పిల్ల అరుగు వీణ పడ్డది, అరుగు వీణ వాడి అటువంటి కనుక రోజు నాకు పాలు పెట్టే కా తల్లి తానం పోసే తల్లికి ఎక్కడుండదని చెప్పి అటువంటి అంబాడుకుంటా అంబాడుకుంటా అరుగు వీణ వస్తుంది. మరి ఏడుచుకుంటా అంజమ్మ రేవంగా అరుగు వీణికెళ్ళి డొల్లి యాకిట్లో పడుతుంది. మరి అటువంటి కనుక డొల్లి యాకిట్లో పడితే మరి నొసలుకు రాయి తల్లి నొసలు వలి కా తల్లికి చిల చిల చిల చిల రక్తాలుగా అరవాటిన చిన్నారి పిల్ల ఆరు నెలల పిల్ల అంజమ్మ మరి అరే రే రే రే రే మాట్లాడదామంటే నోరు లేకపాయే మరి చిన్న పిల్ల కాబట్టి

మరి దర్వాజా పట్టుకున్నది. ఇంకా తల్లి లేచి నిలబడి తలుపు సందన ఏలు పెడుతుంటే గనక వదిన పాపగారి ఉండాలి ఇలవాతి పోరికి ఇట్లా రావాలని చెప్పి మరి తలుపు రెక్కలోపల పిల్ల చేతులు పెట్టి

తల్లి దేవత పుట్టుమడిచి ఇప్పుడు తుమ్ము మారితే అంజలకు చూడు ఒళ్ళంతా ఆరు మంటలు మండుతాన్ని బగబగ మంటలు మండంగా చనిపోయిన జీవులు చూడు వెంకటరెడ్డి మహారాజు సావిత్రమ్మ జీవి పోలేక జీవులు పొర్ల

0: బడికెళ్లి పోయిన వాళ్ళందరి కన్నా చిన్నవాడు చుక్కరెడ్డి మారేది కూడా మిట్ట మధ్యాహ్నం ఆడగొట్టుగా తోటి స్నేహితులు అందరూ అన్నది రంగా చెల్లె ఎట్లుందో ఇది రాగా పోయి చూసేస్తా నేను తిన్నది తిండి కాదు చెల్లె వీణ మనసు కొట్టుకొని పడి పుస్తకాలు సంగరెట్టుకుని సరా సరలో ఇళ్ళకచ్చింది ఇళ్ళకచ్చే వరకల్లదా ఇట్లా చెల్లె వండేసి ఉన్నది చెల్లె ఒళ్ళంత రక్తం ఉన్నది
1: అటువంటి చుక్కరెడ్డి మానది రాని అని అయ్యలార మరి ఏనాడు ఆ లీల మతం దగ్గరికి వచ్చినాడు ఇక్కడికి నాలుగో భాగం సమాప్తము. ఈ కథ ఆరు భాగాలుగా చెప్పడం జరిగింది. కథ చెప్పిన వారు బొప్పనపల్లి రాజమల్లు, సహాయకులు సల్లా కిషను, బొప్పనపల్లి రాజన్న, డోలు దొడ్డి రాగేష్ గారు, తాళము చల్ల అనిల్ గారు, చిమ్మల శ్రీకాంత్ గారు, మాది మంచిర్యాల జిల్లా లక్షపేట మండలము, గ్రామం వెంకట్రావు.

ఇప్పటిదాకా మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొప్పెనపల్లి రాజమల్లు బృందం చెప్పిన ఆడబిడ్డ అంజమ్మ ఒగ్గు కథ నాలుగవ భాగం విన్నారు. ఈ కథ ఇప్పటికే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది, అక్కడికి వెళ్ళినచ్చు. ఈ కథనే కాదు, ఎన్నో ఒగ్గు కథలు, బుడిగజంగం కథలు, చిందు యక్షగానాలు, భాగవతాలు మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మీరు వెళ్ళి వినొచ్చు, మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు ఉండ్రి, సబ్స్క్రైబ్ చేసుకుండ్రి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి, మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి. ఇది ఇయాలటి మన పురాణాలు. మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఉంటుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనస్సు నిండా సమయం 10:32 దాటి 44 సెకండ్లు. ఇప్పుడు మధురిమ, మనసుకు హత్తుకునే కొత్త పాత మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా లిందాం ముఖ చిత్రం సినిమా నుంచి ఈ పాట. గీత రచన కిట్టు విశ్వప్రగడ, గానం సంగీతం కాలభైరవ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు అన్నుల మిన్నల అమ్మడి కన్నులు అంటే సాగే గీతాన్ని విందాం. ఈ గీతం చంటీ సినిమాలోనిది. ఈ గీతాన్ని రాసింది సాహితీ, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా, గానం చేసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఇది నాలుగు జిల్లాలు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, మౌన మేల నోయి ఈ మరుపురా నీ రేగి అంటూ సాగే ఈ గీతం సాగర సంగమం. అద్భుతమైన కళాఖండం ఈ సినిమా. ఈ పాటను ఇష్టపడని తెలుగువారు ఉండరు. ముఖ్యంగా సంగీత అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి ఈ పాటకు స్వరాలు కూర్చిన వారు మాస్ట్రో ఇళయరాజా, సాహిత్యం అందించిన వారు వేటూరి సుందరరామ్మూర్తి, ఈ పాటకు తమ గళంతో జీవం పోసిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకమ్మ.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కనులు కనులు కలిసేను అంటూ సాగే ఈ సుందర మధుర ప్రేమ గీతం. మురళీకృష్ణ సినిమాలోనిది. ఈ గీతాన్ని రాసిన వారు సి నారాయణ రెడ్డి, సంగీతం అందించినది మాస్టర్ వేణు, గానం ఘంటసాల సుశీలమ్మ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు మధురిమ మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు కన్నులు నీవే కావాలి, కలనై నేనే రావాలి, కవితే నీవై ఉరకాలి, కావ్యం నేనై నిలవాలి అంటూ సాగే ఈ గీతం ఆత్రేయ గారు రచించిన మాధుర్యభరితమైన ఈ భావగీతిక ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన సుమంగళి సినిమాలోనిది. సంగీతం కెవి మహాదేవన్, అంతే మధురంగా ఆలపించిన వారు సి ఘంటసాల సుశీలమ్మ గారు.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు మధురిమ, మనసుకు హత్తుకునే మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఆఖరిగా విందాం, విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి, అందాల చందమామ చెంతనుంది అందుకే అంటూ సాగే ఈ గీతం బాలనగమ్మ చిత్రం కోసం ఘంటసాల శ్రీమతి జిక్కి ఆలపించగా, సముద్రాల రామానుజ

ఇది ఇయాలటి మధురిమ కార్యక్రమం. మధురిమ కార్యక్రమం ప్రతి శనివారం మినాయించి ప్రతిరోజు రాత్రి 10:30 ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వాతావరణ సూచన. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండే, ఎక్కువ ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 32% ఉన్నది. జిల్లాలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి 42 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత, 31 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ప్రసారమవుతాయి. పొద్దుగల 7:15 విజ్ఞానం వినోదం సమాచారం అందించే అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు, బొడగం మధుబాబు సంభాషణలు మూడో భాగం, అంశం టెన్సెస్. తర్వాత ముచ్చట, మట్టిపొరల్లో దాగిన చారిత్రక సంపద, నిర్మలకు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట మూడో భాగం ఇంటారు. ముచ్చట పెట్టింది కేలినిన్. ఆ తర్వాత సాధికారిక జీవన ప్రయాణం, మునిమడుగుల రాజారావు తాత్విక ప్రసంగం ఉంటుంది. రేపొద్దు 8:30 పుస్తకంతో కార్యక్రమంలో కొండ కోణంలో

శ్రీ జ్యోతి. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుంచి తగిన శాస్తి. కథ ఇంటారు రచన కన్యగంటి అనసూయ. ఈ కథను వినిపిస్తారు బి సంధ్యాలీల. యువవాణి యువజనుల కార్యక్రమంలో రేపు చమట 5:45 స్ఫూర్తికి స్ఫూర్తి. బీటెక్ చదువుతూ ప్లేస్మెంట్ పొందిన ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పర్తాడే స్ఫూర్తితో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది జీ జ్యోతి. రేపు చమట 6:20 మన పురాణాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధనీ గ్రామానికి చెందిన పుల్లింటి మురళీ బృందం వినిపించే గజగౌరి వ్రతం చిందు యక్షగానం రెండవ భాగం ప్రసారమవుతుంది. ఇక రేపు చమట 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో వరంగల్కు చెందిన దేవులపల్లి శ్రీకాంత్ పాడిన జానపద గీతాలు రెండవ భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చీడపీడల నివారణలో జీవ నియంత్రణ ఉత్పత్తులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట. తర్వాత రైతు అంతరంగంలో వ్యవసాయ అనుభవాలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జయనూరు మండలం జంగాం గ్రామానికి చెందిన కుమ్ర భగవంతరావుతో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది కేలేనిన్. రేపు రాత్రి 9:45 షామే గజల్ కార్యక్రమంలో హరిహరన్ పాడిన గజల్లు మూడో భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. రేపటి సినిమా పాటల యాలలు చూసుకున్నట్లయితే పొద్దుగల 8:45 సింగిడి, పొద్దుమట 5:00-5:30 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, రాత్రి 8:00-8:45 ఉషారు కార్యక్రమం ఉంటుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 11:03 దాటి 52 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారం సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై, ప్రసార భారతి ఆన్లైన్ పై రేపు పొద్దుగల 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.